ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 21వ రోజు క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 13వ తేదీ మంగళవారం 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM സമയം 6 గంటలకు వస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ಶ್ರೀ ಆಂಜನೇಯ ನಾಮಗಾನಮದೆ. ఇది ఈరోజు ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో శ్రీ వినాయక భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి సమయం 6:40 కావస్తోంది. ఇది ఇయాల్టి కార్యక్రమాల వివరాలు తెలుసుకునే సమయం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి సర్వాంగాన్యాసం లాభాలు దీని గురించి చెప్తారు. తర్వాత 9 రోజుల బొడ్డెమ్మ బతుకమ్మ గుండెపల్లి శోభారాణితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట, దేవీ నవరాత్రుల్లో 3వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగముంటది, కర్పూరం గురించి సామల రాజవర్ధన్ అందించే మాట సొగసు శీర్షికన విశేషాలుంటాయి. సమాచార ప్రభాత్ 8:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. సింగడి పాటల కార్యక్రమం 9:05 10:00 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 15:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి.

సాయంకాలం 5 గంటలకు మాట చెప్పునరీ పాటనండి. శ్రోతలు కోరిన పాటలతో మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలు మొదలవుతాయి. 11 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సాయంకాలం 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో టమాటా అలచింత సాగు గురించి ఇచ్చోడకు చెందిన స్వరూపతో ముచ్చట, తర్వాత వ్యవసాయ పనులు చేపలు పడుతూ జీవనోపాధిని పొందుతున్న మహిళా రైతులు శ్రీరామ్ కల్పన, మడావి పంచపూల, జుగ్నక్ రాధాబాయి, జుగ్నక్ మోతుబాయి అనసూయలతో ముచ్చట ఉంటది. సమర్పణ వి సంధ్యలీల. తాంసి మండలం వండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు, తర్వాత తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పెంటపర్తి ఆశమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు పల్లె పదాలు కార్యక్రమంలో వినొచ్చు.

7 గంటలకు విద్య ఉద్యోగ సమాచారం ఉంటుంది. కిసాన్వాణి కార్యక్రమంలో యాసంగి కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్తో ముచ్చట ఉంటుంది. ఈయనతో ముచ్చట పెట్టింది కేలేనిన్. ప్రతి మంగళ గురు శనివారాల్లో ప్రసారమయ్యే రైతు అంతరంగం శీర్షికన పసుపు పంట సాగులో అనుభవాల గురించి తలమడుగు గ్రామానికి చెందిన రైతు కళ్లెం వినాయక్ రెడ్డితో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్, 8 గంటలకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం నవలతో కార్యక్రమంలో చారిత్రక నవల ధారావాహిక పఠనం 79వ భాగం ఉంటుంది. రచన గోపరాజు నారాయణరావు. డాక్టర్ సి నారాయణరెడ్డి పాడిన తెలుగు గజళ్లు మొదటి భాగం వినొచ్చు ఈ రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి ఏడుంబావుకు మీ ముందుంటుంది అంబటాల సంగతులు కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిట్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిట్కో గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఏదైతే 2,61,000 టిట్కో ఇళ్ళు అవి ఎంతో వేగవంతంగా చేస్తున్నారు, వచ్చే మార్చి 31కి ఈ 2,61,000 పూర్తి అయ్యేటట్టుగా అవి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా. అదేవిధంగా ఇల్లు కట్టడమే కాదు, అక్కడ ఉండడానికి ఒక స్కూల్, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్, బస్సులు, ఆర్టీసీ బస్సులు రావటం పోవటం, అదేవిధంగా ఎకనమిక్ గ్రోత్, అక్కడ ఉండేవాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టడం, ఇవన్నీ వచ్చే మార్చి లోపల
0: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో ఢిల్లీలో నిన్న సమావేశమైన మంత్రి, పెరుగుతున్న వాహనాల రద్దీ, రహదారి ప్రమాదాల దృష్ట్యా పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న రహదారిని 6 లేన్లుగా విస్తరించడంతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు

0: తెలిపారు. టెండర్ల దాఖలకు నవంబర్ 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించామని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన రెండో విడతలో భాగంగా 147,000 చేప పిల్లలను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హులకు రాయితీ అందిస్తున్నామని తెలియజేస్తూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పంతో మత్స్య సంపదను సృష్టించే దిశలో భాగంగా అనంతపురం జిల్లాలో దాదాపు 30,00,000 చేప పిల్లల్ని మత్స్యకారుల కుటుంబాల కోసం చెరువులో వదలడం జరుగుతోంది. దాదాపు 147,000 చేప పిల్లల్ని ఇక్కడ నీటిలో మనం వదిలేసి దాని పెంపకం కార్యక్రమాన్ని దాదాపు 89 కుటుంబాలకి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతోంది. కేంద్రం ఇచ్చినటువంటి సాయంతో దాదాపు కోట్లాది చేపల పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే మన జిల్లాకి 30,00,000 దాకా వచ్చాయి. కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా 40,000 నుంచి 60,000 రూపాయలు వాళ్ళ ఆదాయం వచ్చేలాగా ఈ కార్యక్రమం చేపడం జరుగుతోంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డుల్లో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ అభినందన సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొని అధికారులు సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2.5 ఏళ్లలో నూజివీడు మున్సిపాలిటీలో 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
3: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2028 చివరి నాటికి రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద 6,700 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో విద్యుత్ కారులో మంటలు చెలరేగి నిన్న సాయంకాలం 4 మృతి చెందగా 1 గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందడం విషాదకరమని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలులో ఉత్తమ పనితీరుకు తెలంగాణలోని నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డులను నిన్న ప్రదానం చేశారు. రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కల్పనలో నారాయణపేట జిల్లా, పరిపాలన సేవలు అందించడంలో నాగర్ కర్నూలు జిల్లా తొలి బహుమతులు సాధించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు

0: ప్రియాంక, హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డులను అందుకున్నారు. ఈ పథకం కింద ఎంపికైన 100 జిల్లాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్దం చేసుకోవడం సంతోషకరమని, ప్రణాళికల అమలులో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్ లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: టిఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. भारत निर्वाचनायोगेन महाराष्ट्र राज्यस्य प्रारूप मतदात्री सूचीषु आपत्त्यभियानस्य अन्तिमावधिः अक्टूबर मासस्य 26 तिथि पर्यन्तं प्रसारिता. संशोधनानुसारम् आक्षेपाणां निस्तारणं नवम्बर मासस्य 10 दिनांकपर्यन्तं सम्पाद्य अन्तिमनिर्वाचन नामावल्याः प्रकाशनम् अवधारितक्रमेण नवम्बर मासस्य 16 दिनांके विधास्यते. भारतस्य आतिथ्ये विम्स्टेक् गृहमन्त्रिणाम् ऐतिहासिके सम्मेलने आतंकवाद मादकद्रव्य अवैध वित्तीय प्रवाहादीनां निवारणाय गभीरा विचारणा समाचरिता. सुरक्षित सशक्त क्षेत्र निर्माणात् सामूहिक सुरक्षा दृढसंकल्पः अमितशाहेन पुनरुच्चारितः. केन्द्रप्रशासनेन महाराष्ट्र कर्णाटकयोः इक्षु सम्बद्ध कृषकाणां समस्याः समाधातुं सप्ताहाभ्यन्तरे उच्चस्तरीय समितेः निर्माणस्य घोषणा विहिता. कृषि कृषक कल्याणमन्त्री शिवराज सिंह चौहानः तथा उपभोक्तृ कार्य खाद्य सार्वजनिक वितरण मन्त्री प्रहलाद जोशी ह्यः नवदिल्ल्यां महाराष्ट्र कर्णाटकयोः इक्षु सम्बद्ध कृषकाणां प्रतिनिधिमण्डलैः सह मन्त्रणाम् अकुरुताम्. उपवेशनानन्तरम् एषः निर्णयः च स्वीकृतः. अस्यां समितौ केन्द्रप्रशासनस्य कर्णाटकमहाराष्ट्रयोः राज्यप्रशासनयोः कृषकसङ्घटनानां शर्करा उत्पादनस्थलानां च प्रतिनिधयः तथा सम्बद्धविषयाणां विशेषज्ञाः वैज्ञानिकाः अपि समाविष्टाः भविष्यन्ति. संस्कृतवार्तायाः संस्करणमिदम् आकाशवाणीतः प्रसार्यते.
2: यात्रारताः अपि जगद्वृत्तान्तेन सह एकीभूताः तिष्ठन्तु. एक्स् पटले @AIRNewsAlerts इत्यनुगच्छन्तु. PB शब्दमाध्यमेन च आकाशवाणीवार्ताः शृण्वन्तु.
1: प्रशासनेन सर्वेभ्यः राज्येभ्यः केन्द्रशासितप्रदेशेभ्यश्च नैदानिकसंस्थाभिः प्रदत्तानां सेवानां सौविध्यानां च शुल्कं प्रमुखतया प्रदर्शनं सुनिश्चेतुम् आग्रहः कृतः. अस्य उपक्रमस्य उद्देश्यं रोगिभ्यः स्वास्थ्यसेवासम्बद्धनिर्णयेषु सम्यगवबोधनाय साहाय्यं प्रदानं, शुल्कसम्बद्धविवादानां निवारणं तथा चिकित्सासेवासु विश्व

0: सहकारित्वेन च भारत ब्रिटेन देशयोः आर्थिक सानिध्यं दृढीकरणाय भारतस्य दृढसंकल्पः वाणिज्य मन्त्रिणा समाहूतः। तेन अभिहितं यत् एतेन उपक्रमेण उभयोः देशयोः उद्यमेभ्यः नूतनाः अवसराः अनावृताः भविष्यन्ति। भारतर्तुविज्ञानविभागेन सूचितं यत् दिल्ली हरियाणा चण्डीगढ़ पंजाब राज्यानां केषुचित् क्षेत्रेषु मेघगर्जनपुरस्सरं विद्युत्पातस्य संभावना अस्ति। अद्य आन्ध्रप्रदेश जम्मू कश्मीर लद्दाख गिलगित बालिस्तान मुजफ्फराबाद राजस्थानेषु अपि एतादृश्यः ऋतुपरिस्थितयः सम्भाव्यन्ते। एतदतिरिक्तं पूर्वोत्तर भारते हिमाचलप्रदेश केरलं तमिलनाडु पुदुचेरी एतेषु राज्येषु अपि मेघगर्जनेन सह झंझावातस्य संभावना अस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి జగిత్యాల జిల్లా సమాచార లేఖ, అందిస్తారు శ్రీ ఎం మహదేవ్.
2: వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పర్యావరణ పరిరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పక్షుల వీక్షణ, వన్యప్రాణుల సందర్శన, అవగాహన కార్యక్రమాలతో పాటు చలనచిత్ర ప్రదర్శనలు, మ్యారథాన్, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించినట్లు జగిత్యాల జిల్లా అటవీ శాఖ అధికారి పద్మారావు తెలియజేశారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలియజేశారు. 2-3 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మిడ్లైన్ పరీక్షల్లో నాటికి 80% ప్రగతి సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. 386 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 19,304 మంది హాజరైనట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి రఘువరన్ వెల్లడించారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా చేస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జస్టిస్ వేణుగోపాల్ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటైన బీర్పూర్, బుగ్గారం మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలియజేశారు. అద్దె భవనాల్లో కార్యాలయాలు ఉండడంతో సిబ్బందితో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. నూతన భవనాల నిర్మాణంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురిలో ఘాట్లు, రహదారులు, పార్కింగ్, ఇతర మౌలిక వసతుల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రహదారుల విస్తరణ, ఘాట్ల మరమ్మతులతో పాటు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని త్రికుటాలయంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం కార్మిక శక్తి భాగస్వామ్య రేటులో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. జిల్లాలో ఈ రేటు 70.3% నమోదైందని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. కార్మిక జనాభా నిష్పత్తి 68.3% ఉండగా నిరుద్యోగ రేటు 2.8% నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. జగిత్యాల జిల్లాలో రైతులు సాగు చేసిన పంటల వివరాల నమోదు కోసం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే 59.5% పూర్తయింది. జిల్లాలో మొత్తం 6,84,260 పంట క్షేత్రాలను పరిశీలించవలసి ఉండగా ఇప్పటి వరకు 4,07,449 క్షేత్రాలను పరిశీలించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. గుంటూరులో నిర్వహించిన ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ధర్మపురికి చెందిన యువ ఫోటోగ్రాఫర్ సాత్విక్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నాయి. జిల్లాలో 20 మండలాల పరిధిలో 18 మండలాల సమైక్యలు, 565 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. మొత్తం 15,466 స్వయం సహాయక సంఘాల్లో 180,000 మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వర్షపాతం, భూగర్భ జలాల నిల్వలు, నీటి వినియోగం వంటి అంశాల ఆధారంగా జలమట్టంలో మార్పులను అంచనా వేస్తున్నారు. న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు రాజకీయ అనుకూలమైన కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్లు ఉపయోగపడతాయని జిల్లా న్యాయమూర్తి జస్టిస్ రత్న పద్మావతి తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం ఎదుగుదల

0: పౌష్టికాహారం పట్ల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అవసరమైన పోషకాహారం అందించడంతో పాటు పిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జగిత్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలకు, జగిత్యాల జిల్లాలో వివిధ అభివృద్ది పనుల కోసం ప్రభుత్వం 220 కోట్ల 41 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిందని.
1: ఇంతవరకు శ్రీ ఎం మహాదేవ్ అందించిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరా, చిరాగ్ శెట్టిల జోడి భారత్ తరపున బరిలోకి దిగుతుంది. వార్తల వివరంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా సేవలందిస్తున్న ఓం ప్రకాష్ మాథుర్ను కేరళం నూతన గవర్నర్గా నియమించారు. కేరళం ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. సిక్కిం కొత్త గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. అలాగే ఒడిశా గవర్నర్గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా డాక్టర్ ధాల్ సింగ్ బిసెన్లను రాష్ట్రపతి నియమించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, రాజ్యాంగపు నిర్వహణ మరింత మెరుగుపరిచే దిశగా ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగాయి. రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాడికలైజేషన్, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులపై ప్రధానంగా చర్చిస్తారు. ఉమ్మడి భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో ఆర్థిక సాంకేతిక సహకారం పెంపొందించేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో బిమ్స్టెక్ ఏర్పడింది. ఈ 2 రోజుల సమావేశానికి బంగ్లాదేశ్ హోంమంత్రి సలావుద్దీన్ అహ్మద్ స్థానంలో హోం వ్యవహారాల సీనియర్ సెక్రటరీ మంజూర్ మెర్షద్ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రాంతీయ భద్రత పటిష్టం చేయడంలో, పరస్పర సమన్వయం పెంచడంలో, భవిష్యత్తులో ఉగ్రవాద కట్టడికి సభ్య దేశాలన్నీ ఒకే దాటిపైకి వచ్చేందుకు ఈ ఉన్నతస్థాయి సమావేశం కీలకమైందిగా భావిస్తున్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఢిల్లీలో నిన్న జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్న భారతదేశం స్థిరమైన వృద్ది సాధిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణంలో యువత కొత్త ఆలోచనలు, వినూత్న దృక్పథాలతో చురుగ్గా పాల్గొనాలని, 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో యువత ప్రధాన బలమని గోయల్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో సగటు వయస్సు 30 ఏళ్ల లోపే ఉందని, వచ్చే 3 దశాబ్దాల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. దేశ భవిష్యత్తుపై, యువత శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని గోయల్ పిలుపునిచ్చారు. వ్యవసాయ వృద్ధికి జిల్లా స్థాయి ప్రణాళికలు

వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారత్లో సంస్థాగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్య సౌకర్యాలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లాహోల్ స్పితి గిరిజన జిల్లాలో ఖిలాంగ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, హిమాలయ ప్రాంతాల్లో ఆరోగ్య సవాళ్లను, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన సిబ్బంది ఆరోగ్యంపై వాతావరణ ప్రభావాలు అధ్యయనం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని నడ్డా పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, భద్రతా సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటులో ఐసీఎంఆర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్య సహకారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు పాల్గొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ సౌత్ ఏషియన్ టెక్స్ట్ అండ్ ప్రాక్టీసెస్ ప్రదర్శన ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని నాగరికత దృక్పథం ద్వారా నిరాయమత అన్వేషిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. వైద్యులు, సర్జన్లు, హకీంలు, సన్యాసులు, మూలిక నిపుణులు అందించిన సేవలు గుర్తించి వారి జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ విజ్ఞానం సమకాలీన పరిశోధనలకు విలువైన దృక్పథాలు అందిస్తుందని, విశ్వసనీయ పరిశోధనలతో కొత్త అవకాశాలు గుర్తిస్తుందన్నారు. మన ప్రాచీన వైద్య విధానాలు, గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ సాంస్కృతిక వారసత్వం కాపాడుకుంటూనే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ను 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకం ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. రిటైరీలకు 5,000 అందే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 5,000 ఎందుకు ఉంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని ఎస్టీ మెహతా బెదిరించారు. ఈ కేసు విచారణ 27 కోర్టు వాయిదా వేసింది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కింగ్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు పశ్చిమంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచలు విరిగిపడడంతో బుద్ధి గండకి నది ప్రవాహం అడ్డుపడి దిగువ ప్రాంతాల్లో వరదలతో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 321 మందిని అధికారులు రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈరోజు

0: ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్ లో పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. మహిళల సింగిల్స్ లో తొలి రౌండ్ లో ప్రపంచ నెంబర్ 1 ఒలింపిక్ ఛాంపియన్ అన్ సే యంగ్ తో సింధు తలపడుతుంది. ఈ టోర్నమెంట్ లో తన్వి శర్మ, చలిహా, దేవికా సెహాగ్, ఉన్నతి హుడా కూడా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, కిడంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్ లో సాత్విక్ చిరాగ్ జోడీ ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

వినోద విజ్ఞాన విద్య ఉద్యోగ సమాచారంతో పాటు ఎన్నో విషయాల్ని అందించే అంబటాల సంగతులు కార్యక్రమంలో ముందుగా యోగమనే అదృష్టం శీర్షికన సర్వాంగాసనము లాభాలు గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి అందిస్తారు. 9 రోజుల బొడ్డెమ్మ బతుకమ్మ గుండెపల్లి శోభారాణితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట దేవీ నవరాత్రుల్లో 3వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం, మాట సొగసు శీర్షికన కర్పూరం గురించి సామల రాజవర్ధన్ అందించే విశేషాలతో పాటు చరిత్రలో ఈరోజు ఇంకా రైతన్నల కోసం వ్యవసాయ సలహాలు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం తదియ విశాఖ నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ప్రధానంగా ఎండగా ఉంటుంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 82%. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు వింటున్నది అంబటెల్ల సంగతులు కార్యక్రమం.

0: అంబటల్ల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయం సలహా.
1: నా పేరు జి అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జెనెటిక్స్ అండ్ ప్లాన్ బ్రీడింగ్, వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. శనగలో కంపల్సరిగా అంటే తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది రైతులు చేసుకోవాల్సిందే. ఎందుకంటే శనగ పంటలో మనకు ప్రధానంగా రెండు తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ఒకటి తొలి దశలలో వచ్చేది ఫ్యూజేరియం ఎండు తెగుళ్ళు అంటాము, తర్వాత చివరి పంట పూత నుంచి కాత సమయంలో వచ్చేది డ్రై రూట్ రాట్ అంటాం, రైజోక్టోనియా డ్రై రూట్ రాట్ అని అంటాం. సో ఈ రెండు రకాల తెగుళ్ళు వస్తాయి. సో ఈ తొలి దశలలో నెల రోజుల వరకు ఈ తెగుళ్ళు రాకుండా కాపాడాలంటే ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిందే. మనకు మార్కెట్లో కార్బండిజము, థైరాము, తర్వాత కార్బాక్సిన్ ప్లస్ థైరామ్, ఈ కాంబినేషన్లో మనకు ఈ ఫంగిసైడ్స్ దొరుకుతూ ఉంటాయి. వాటిని కంపల్సరీగా విత్తన శుద్ధి చేసుకోవాలి. సో దీంతో పాటుగా మనకు రైజోబియం కల్చర్స్ కూడా ఉంటాయి. సో నాడ్యులేషన్ జరిగి మనకు గాలిలో ఉన్న నత్రజనిని మనకు భూమిలో ఫిక్సేషన్ జరుగుతుంది కాబట్టి ఈ రైజోబియం కల్చర్స్ ని కూడా మనం కంపల్సరీగా విత్తనాన్ని పట్టించవచ్చు. దీంతో పాటుగా ఈ తెగుళ్ళని కాపాడుకోవడానికి మనకు ట్రైకోడర్మని కూడా మనం ఉపయోగించుకొని ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు మంచిగా తెగుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు.
0: శనగ పంటలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ అందించిన వ్యవసాయ సలహా అదే. చరిత్రలో ఈరోజుకున్న ప్రాముఖ్యతను చూసుకుంటే ప్రముఖ వైనికుడు చిట్టిబాబు, కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి, ఇంకా గీత రచయిత కందికొండ యాదగిరి జయంతి, అంతర్జాతీయ విపత్తు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్న అంబటల్ల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సర్వాంగాసనాలను చేయడం వల్ల కలిగే లాభాలు, ఉపయోగాలను వివరిస్తున్నారు యోగమనే అదృష్టం శీర్షికన యోగా శిక్షకులు పి. తిరుపతి రెడ్డి.

ఇప్పుడు మనము మరొక ఆసనం వెలగల పడుకొని చేసినటువంటి ఆసనాల్లో చాలా ముఖ్యమైనటువంటి ఆసనం ఇది సర్వాంగాసనం. మనము ముందు శవాసనంలో పడుకొని రెండు కాళ్ళను చక్కగా 90 డిగ్రీస్లో పైకెత్తుతూ వీలైతే మన కాళ్ళని తలవైపు వంపుతూ మన రెండు చేతుల్ని నడుముకు సపోర్టుగా ఉంచి నడుమును ఇంకా పైకి లేపుతూ మన గదవ ఛాతికి తాకేలా నిటారుగా కాళ్ళు భుజాలపైన మన బరువంతా కూడా భుజాలపైన ఉండేలా కాళ్ళని నిటారుగా పైకెత్తి ఉంచడమే సర్వాంగాసనం. సర్వాంగాసనం అంటే సర్వ అంగాలకు ఉపయోగాన్ని లాభాన్ని కలిగించేటువంటి ఆసనం. ఈ ఆసనం వీలైనంత వరకు ఎవరి శక్తి కొలది వాళ్ళు దీన్ని సాధన చేయాలి. దీన్ని సాధన చేయడం ద్వారా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ ఇందులో తొందరపాటు పనికిరాదు. ఎందుకంటే మన శరీర బరువంతా కూడా మెడలపైన ఉంటుంది కాబట్టి మెడనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బాగా తెలిసినటువంటి వారి వద్దనే ముందుగా మనము నేర్చుకొని తర్వాత దీన్ని సాధన చేయాలి. ఉండగలిగేంతసేపు ఉండి నెమ్మదిగా కాళ్ళను తలవైపు పంపుతూ నెమ్మదిగా మళ్ళీ నేలపైకి రావాలి. అదేవిధంగా శ్వాస పీల్చుతూ మళ్ళీ కాళ్ళను పైకెత్తి రెండు చేతులు నడుముకు సపోర్ట్ చేస్తూ ఇంకా కాళ్ళను పైకి లాగుతూ భుజాలపైనే ఉండాలి. మీ గదవ మీ యొక్క ఛాతికి తాకేలా ఆ విధంగా ఉండగలిగేంతసేపు ఉండాలి. ముఖ్యంగా ఇది పైకెత్తినప్పుడు మన యొక్క మనస్సు అనేటువంటిది నాభి గొంతు భాగంలో ఒక 5 నుంచి 10 శ్వాసలు చెయ్యాలి. ఆ స్థితిలో మళ్ళీ నెమ్మదిగా కాళ్ళను తలవైపు పంపుతూ నిదానంగా నేలపైకి రావాలి. ఇది రెండు కాళ్ళను పైకెత్తి చేయడం వల్ల రక్త ప్రసరణ అనేటువంటి ముఖ్యంగా గుండె తలలో ఉన్నటువంటి భాగాలు ముఖ్యంగా మెదడుకు ఎక్కువగా రక్త ప్రసరణ జరుగుతుంది, అవి ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఈ ఆసనం వల్ల మనకి ఇంకా అనేక లాభాలు ఉన్నాయి. వీటి గురించి మనము ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా తక్కువగా, ఎందుకంటే శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలకు ఇది లాభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి దీని లాభం ఇంత అంత అని కాదు, చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఋషులు మనకు అనుభవపూర్వకంగా వాళ్ళు అందించినటువంటిది ఇది. ఈ అన్ని ఆసనాలు ఒక ఎత్తు అయితే ఈ యొక్క సర్వాంగాసనం ఒక ఎత్తుగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్నటువంటి ముఖ్యంగా నాళరహిత గ్రంథులు ఏవైతే ఉన్నాయో, ఎండోక్రైన్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అవి రక్తంలో ఉన్నటువంటి పోషకాలను గ్రహించి అవి హార్మోన్లని స్రవిస్తూ ఉంటాయి. ఆ స్రవించినటువంటి హార్మోన్లను మన శరీరము మెదడు సక్రమంగా పనిచేయడానికి ఈ హార్మోన్లు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ హార్మోన్లను బ్యాలెన్స్గా ఉంచడానికి ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ ఆసనం నేరుగా గ్రంథులపైనే దాని ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మెడలో గల థైరాయిడ్ గ్లాండ్, తలలో ఉన్నటువంటి పిట్యుటరీ గ్లాండ్, ఈ గ్రంథులపైన దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఊపిరి ఆడక ఊపిరి సులభంగా చేయలేక బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గుండెదడ, ఉబ్బసం, జలుబు, ముఖ్యంగా గొంతుకు సంబంధించిన వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆసనం వేసినట్లయితే ఇవన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి. మరి అంతేకాకుండా మనము కాళ్ళు పైకెత్తి తల కిందికి ఉండడం వల్ల తలలో ఉండేటువంటి భాగాలకే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ తలనొప్పి, తర్వాత ఈ నరాలలో కలిగేటువంటి ఉద్రిక్త నరాలు టైట్గా అవడం, మరి రక్తపోటు ఏదైతుందో హైబీపీ లో బీపీ కానీ ఉన్నటువంటి వాళ్ళు, మరి నరాల బలహీనత ఉన్నటువంటి వాళ్ళు దీన్ని చేసినట్లయితే మనకి లాభంగా ఉంటుంది. అంతేకాకుండా నిద్రలేమి, రాత్రిపూట నిద్ర సరిగా పట్టకపోవడం, వాళ్ళకు కూడా ఇది ఎక్కువ లాభం చేకూరుస్తుంది. మరి అంతేకాకుండా పొట్టను మనం పైకెత్తి ఉంచడం వల్ల పొట్టలో కదలికలు ఎక్కువగా జరిగి మలబద్ధకం దూరమవుతుంది. మూత్రకోశ వ్యాధులు, గర్భాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు, మరి ఋతు సంబంధమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇది దూరం చేస్తుంది. మరి మూలశంక, ముఖ్యంగా అర్శమలలు, హెర్నియా అనేటువంటి వ్యాధిని తగ్గిస్తుంది. రక్తహీనత, రక్తం లేకపోవడం అనేటివి అయితే ఉందో రక్తహీనత బాగా తగ్గుతుంది. ఈ తల తిరుగుడు, మరి పొట్టకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. మరి హైబీపీ కలిగినటువంటి వాళ్ళు మొదటగా కాళ్ళను వెనక్కి వంపి నేలపైన ఆనిన్ చేసేటువంటి ఆసనం, హలాసనం వేసి సర్వాంగాసనం చేసినట్లయితే ఎక్కువ లాభం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆసనం వేయడం వల్ల మన యొక్క ఆయుస్సు

పెరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యోగులు దీన్ని సాధన చేసి మనకి అందించారు. మనము కాళ్ళను పైకెత్తినప్పుడు మన నాభిలో ఉండేటువంటి జఠరగ్ని ఏదైతుందో అది పైకి అవుతుంది. మరి తలలో ఉండేటువంటి అమృతం ఏదైతుందో, మన ఆయుసును పెంచేటువంటిది అమృతం, అది తలలో ఉంటుంది. ఆ తల కిందికి, కాళ్ళు పైకి చేయడం ద్వారా అగ్ని పైకి ఉంటుంది, అమృతం కిందికి ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం చక్కగా నిలబడి ఉండడం వల్ల తలలోంచి స్రవించేటువంటి అమృతం నాభిలో పడి అది జీర్ణం కావడం వల్ల, అది కాలిపోవడం వల్ల మన యొక్క ఆయుసు తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ కాళ్ళు పైకి తల కిందికి చేయడం వల్ల అమృతం అనేటువంటిది అగ్నికి అందకుండా ఉంటుంది, కాబట్టి మన యొక్క ఆయుసు పెరుగుతుంది అని చెప్పి యోగులు మనకు చెప్పడం జరిగింది. వాటిని మనం ప్రతిరోజు దీన్ని కూడా మనం సాధన చేయాలి.

0: సర్వాంగాసనం లాభాలు గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి అందించిన ప్రసంగం అదే.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రసిద్ధ సంగీతజ్ఞుడు, కర్ణాటక సంగీతంలో ప్రముఖ వైణికుడు చిట్టుబాబు గారి జయంతి ఈరోజు. 1936 అక్టోబర్ 13న కాకినాడలో జన్మించారు. ఈయన అసలు పేరు హనుమాన్లు. ముద్దుగా చిట్టుబాబు అని పిలిచేవారు వాళ్ల అమ్మగారు. తర్వాతి కాలంలో ముద్ది పేరే అసలు పేరైంది. 5 ఏళ్ల వయసులోనే వీణ వాయించడం చూసి తన తండ్రి చిట్టుబాబును మరింత సాధన చేసేలా చేశారు. తన 12వ ఏట మొదటి ప్రదర్శన ఇచ్చారు చిట్టిబాబు. మొదట్లో ఎయ్యూన్ని అప్పలాచార్యులు పండ్రవడగారి వద్ద శిష్యరికం చేశారు. తర్వాత మహామహోపాధ్యాయ డాక్టర్ ఈమని శంకర శాస్త్రి వద్ద ముఖ్య శిష్యులయ్యారు. ప్రముఖ వీణా కచేరీ విద్వాంసులుగా చిట్టిబాబు సంగీత కళా జగతిలో సుస్థిర స్థానాన్ని పొందారు. కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారు. లైలా మజ్ను చిత్రంలో బాలనటుడిగా వేషం కూడా వేశారు. ఆయనకు సంగీతంపైనే మక్కువ ఎక్కువ. 1948 నుంచి 1962 వరకు దక్షిణ భారత సినిమాల్లో రికార్డింగ్ ఆర్టిస్టుగా పనిచేశారు. సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, విశ్వనాథన్ రామ్మూర్తిల జోడితో పనిచేశారు. తెలుగు సినిమా సంపూర్ణ రామాయణంకు రఘువంశ సుధ అన్న కృతిని వీణాలాపలం ద్వారా అందించారు. వైణిక శిఖామణి, సప్తగరి సంగీత విద్వన్మణి, సంగీత చూడామణి, కళాప్రపూర్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్నారు చిట్టిబాబు.
2: सुनती हो, कमाल ही हो गया.
3: क्या हो गया ऐसा?
2: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
3: ये कमाल कैसे हो गया?
2: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
3: ये तो बहुत बढ़िया पोर्टल है.
2: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान CP Grams की समाधान दीदी.

అమడల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మను 9 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటాం. అట్లనే తెలంగాణ సాంస్కృతిక వేడుకల్లో బొడ్డెమ్మ బతుకమ్మలకు ప్రత్యేక స్థానం ఉంది. రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ మహిళలు ఆడుకు

0: అనే 9 రోజుల బొడ్డెమ్మ బతుకమ్మ గురించి గుండపల్లి శోభారాణితో సుమనస్పతిరెడ్డి పెట్టిన ముచ్చటలో ఆ విశేషాలను తెలుసుకుందాం.
1: నల్లగొండ జిల్లాలా, అంటే ఇప్పటి యాదాద్రి భువనగిరి జిల్లాలా, మీ ఊర్లో అంటే పాటిమెట్ల గ్రామం మోత్కూరు మండలంలో ఉన్నది కదా, అక్కడ మీ చిన్నప్పుడు ఈ బతుకమ్మ పండుగ రాకముందు 9 రోజులు పిల్లల బొడ్డమ్మ పండుగ జరుగుతుంది కదా, అది ఎట్లా జరుపుకునేదో జ్ఞాపకాలు చెప్తారా?
2: బొడ్డెమ్మలు నేనైతే 1982 వరకే నేను ఆడింది. 1982 వరకే. ఇప్పుడు ఆడడం అంటే చాలా తక్కువ మంది ఆడుతున్నారు ఇప్పుడు. అప్పుడు అయితే మా ఊరికి రెండు చెరువులు ఉన్నాయి. రెండు చెరువుల బావులకు ఆ భూములకు సంబంధించిన వారి పిల్లలందరూ ఒక దగ్గర ఆడేవాళ్ళు. ఇటువైపు భూములకు సంబంధించిన వాళ్ళందరూ ఒక దగ్గర ఆడేవాళ్ళు. ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి ఆడుకొని బొడ్డెమ్మన అయితేనేమో మళ్ళీ తిరిగి ఇంటికి తెచ్చుకోవాలి. ఏ రోజుదైనా ఆడినాక మళ్ళీ ఇంటికి తిరిగి తెచ్చుకోవాలి నెక్స్ట్ డే. ఎక్కువ చెరువు గట్టులోనే బొడ్డెమ్మ ఇంటి ముందు, బొడ్డెమ్మ ఇంటి ముందు ఎక్కువ మన వాకిట్లను. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తాను కదా, నా స్కూల్లో 6వ తరగతి 5వ తరగతి, నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ నాకు అటువైపు భూమి వాళ్ళు కాకపోతే, అంటే ఇంకో చెరువు దగ్గర భూమి వాళ్ళు కాకపోతే నా దగ్గర వచ్చి వాళ్ళు పద్మశాలి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అట్లా వచ్చేవాళ్ళు, అన్ని కులాల వాళ్ళు
3: వచ్చేవాళ్ళు.
2: బొడ్డెమ్మ పండుగ బొడ్డెమ్మల పౌర్ణమి అంటారు దాన్ని. బొడ్డెమ్మల పౌర్ణమి రాగానే పుట్టమన్ను ఎక్కువ తెచ్చేవాళ్ళు. పుట్టమన్ను దొరకని పక్షంలో రేగడి మన్ను లేదంటే చెరువు మన్ను తెచ్చి ముక్కాలు పీట మీద దాన్ని ముద్దగా చేసేసి అంచెలంచెలుగా 5 అంచెలు 9 అంచెలు ఇష్టానుసారంగా వేసుకొని ఒక్కొక్క అంచెకు ఎన్ని రంధ్రాలు చేసేవాళ్ళు. ఒక్కొక్క రంధ్రానికి అది అగిపుల్లతో వేప పుల్లతో చేసి ఆ రంధ్రాలు ఎండిపోయే వరకు ఒక రోజు ముందే తయారు చేయాలి. రేపటి నుంచి ఆడుతున్నామంటే ఈ రోజే తయారు చేస్తేనే అది ఆరుతుంది. రేపు ఉందంటే రేపు ఆడడం మొదలు పెడదాము అని అనుకుంటే ఇవాళ
3: వేసేసుకుంటాం.
2: నాకు గుర్తున్నంత వరకు అయితే 9 రోజులు 11 రోజులు, అంతకంటే ఎక్కువ ఆడినట్టు గుర్తులేదు. 9 లేదా 11 రోజులు ముందు వచ్చేసి ఎండబెట్టాలి. ఎండబెట్టేసి మా అమ్మో నాయనమ్మో చేసింది అని చెప్పి మా దోస్తులకు చెప్తే వాళ్ళు కూడా చేసి వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరినైనా అడిగి వాళ్ళు కూడా చేయించుకుని అందరం కూడా పలుకుని మేమే స్కూల్ పిల్లలే 15-16 అయ్యేది ఒక్కొక్కసారి, ఒక్కొక్క సంవత్సరం 20 వరకు అయ్యేది. వాడేది రుద్రాక్ష పూలు, కట్ల పూలు ఎక్కువ దొరికేవి. ఆ పూలతోటి వైట్ కలర్ రుద్రాక్ష పూలు ఒక వరుస, పింక్ కలర్ రుద్రాక్ష పూలు ఒక వరుస, కట్ల పూలు ఎర్రగా ఉంటాయి కదా అదొక వరుస, అందంగా ఉండేటట్టు మందార పూలు దొరికితే మందార పూలు పెట్టేది. బొడ్డెమ్మ పైన కూడా పెద్దది పెట్టేసి అక్కడ ఒక పెద్ద పువ్వే గాని గౌరమ్మని చేయకపోయేది. ఒక పెద్ద పువ్వే
3: బొడ్డెమ్మకి అసలు మొత్తం పసుపు పూసేది, అట్లే
2: జాజు పూసి పసుపు బొట్టు పెట్టే. ఈ పచ్చపిండి తోటి ముగ్గేయాలి. పచ్చపిండి అంటే బియ్యం పిండిలో పసుపు కలిపి పెడితే పూస్తుంది, అది విచ్చుకున్నట్టుగా అవుతుంది 3 రోజులు అయితే. అది గడపలకు పెట్టే పచ్చపిండి, గడపలకు వచ్చే పచ్చపిండి తోటి ముగ్గేస్తారు. దానిపైన ముగ్గేసి కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టాలనుకునే వాళ్ళు, అంటే అక్కడ కూడా మాకు పోటీయే, నువ్వు అందంగా అలంకరించిన నేను అందంగా అలంకరించిన అనేసి, మాది బాగుంది మీది బాగుంది అని చెప్పేసి, మీది అందంగా ఉంది నాది అందంగా ఉంది, నీది పెద్దగా ఉంది నాది పెద్దగా ఉంది అని అంటే అట్లా అనుకుంటూ పోటీలు పడి తయారు చేసేవాళ్ళం. అప్పుడు కూడా పప్పు బెల్లాలే ప్రసాదాలు. ఎవరైనా పుట్నాల పప్పు బెల్లం తెస్తే గొప్ప, అటుకులు బెల్లం తెస్తే గొప్ప, లేదు మామూలు పప్పు బెల్లం తెస్తే మామూలు ఇంట్లో ఉన్నట్టు అట్లా సాధారణం అన్నట్టు.
3: 10-15 బొడ్డెమ్మలు ఉంటుండే, ఎంతమంది కలిసి ఆడుకుంటారు?
2: ఒక బొడ్డెమ్మకు 3-4 కూడా పిల్లలు ఉంటారు. ఇంకా పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఉంటే సైజులను బట్టి 2 వరుసలు ఉన్న బొడ్డెమ్మలకే 2 వరుసలు నిలబడే వాళ్ళం. ముందర వాళ్ళు ఒకటి స్టెప్ వేస్తారు, మేము అక్కడ చిన్న పిల్లలు సైజ్ తక్కువ ఉన్న వాళ్ళందరూ ముందర సర్కిల్లో నిలబడతారు, సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళందరూ అవుటర్ సర్కిల్లో నిలబడతారు. రెండు అట్లా నిలబడి ఆడతాం. రోజు అంతే మంది జమ అవుతారని ఏం లేదు, జమ అయిన అంత మటుకు బట్టి ఆడేవాళ్ళం.
3: పాటలు మరి పిల్లలు వాళ్ళంత వాళ్ళు పాడుకునేదా, పెద్దలు కూడా వెనకుండా కొంత పాడేదా?
2: చాలా వరకు నేను ఆడుకునేటప్పుడు మాత్రం మా ఫ్రెండ్స్ కి వచ్చేది, బాగా వచ్చేది పాటలు. పెద్దవాళ్ళ అవసరం రాకపోయేది. స్కూల్ నుంచి వచ్చేసరికి అప్పుడు స్కూల్ ఉంటది, అప్పుడు దసరా వెకేషన్ స్టార్ట్ కాదు బొడ్డెమ్మలు ఆడేటప్పుడు, అందుకని అప్పుడు స్కూల్ ఉంటాయి కాబట్టి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని పనులు ఉంటాయి మాకు, ఇంటి పనులు మెయిన్ చేసే ఉంటాయి, అంటే గిన్నెలు కడగడలు, చూడడాలు, లేకుంటే రేపు పొద్దునకి కూరగాయలు తీసుకురావడాలు ఎక్కడి నుంచి అయినా ఎవరి ఇంట్లో అయినా, అంటే మనం ఇచ్చేది ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేది తీసుకురావడాలు, అట్లాంటి పనులన్నీ అయిపోవాలి. ఇంకా ఒకటి, అప్పట్లో మరుగుదొడ్లు లేవు కదా, సో అది ఒకటి అందరూ అనుకునేవాళ్ళు, ఫస్ట్ అనుకోని ఈ టైంకి రావాలి ఇవ్వాలి అని అనుకుని అట్లా జమ అయ్యేవాళ్ళు. అట్లా జమ చేసి 5:30 జమ అయితే 6:30 7 వరకు ఆడేవాళ్ళు.

0: ఆడినాక ఏం చేసేది వాటిని?
1: ఆడినాక మేము తీసుకుపోయిన పప్పు బిళ్ళలన్నీ ఇచ్చివాయనం పుచ్చివాయనం చేసుకుని అదంతా తిన్న తర్వాత ఎవరు బొడ్డమని వాళ్ళు తీసుకుని వెనక్కి వెళ్ళిపోవాలి ఇంటికి. ఆ తెల్లవారి మళ్ళీ ఆడడానికి వచ్చే ముందు ఆ పాత పూలు తీసేసి మళ్ళీ జాజితో అలికి మళ్ళీ పచ్చవిండితో ముగ్గేసి మళ్ళీ పూలతో అలంకరించి మళ్ళీ తీసుకురావాలి. అలా ఆఖరి రోజు అంటే రేపు పితృమాస అన్నప్పుడు ముందు రోజు బావిలో వేసేవాళ్ళు. బావిలో వేసేటప్పుడు కొంచెం బాధగా పంపిస్తుండే పాటలు ఉంటాయి.
0: అప్పుడు అందరు కలిసిపోయేదా?
1: ఎంత మందికి బొడ్డెమ్మలు ఉన్నాయో వాళ్ళందరూ, వాళ్ళ బ్రదర్స్ అందరు, మగపిల్లలు ఎక్కువ, ఎందుకంటే ప్రసాదం వాళ్ళే ఎక్కువ తింటారు. మేము ఇది ఆడితే వాళ్ళు కొతికొమ్మచ్చి ఆడొచ్చు, దాగుడు మూతలు ఆడొచ్చు, వాళ్ళు గోటీలు ఆడొచ్చు, ఇంకా అది కబడ్డీ ఆడతారు, బిల్లం కూడా అవన్నీ ఆడతారు. అంత జగ ఉంటారు. ఇంకా ఒకవేళ వెంకన్న బావి చెరువు దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి మనకు వాగు ఇసుక ఉండేది, ఒక ఫర్లాంగ్ దూరం కంటే ఎక్కువ ఇసుక ఉండేది. దాంట్లో గవ్వలు దొరుకుతాయి, ఆ గవ్వలు ఏరుకొచ్చే పోటీ ఉండేది. మా తమ్ముడు ఎక్కువ తెచ్చిండు, మా తమ్ముడు ఎక్కువ తెచ్చిండు పోటీ ఉండేది. అవి రాకపోయేది, ఎవరు రాకపోయేది. బొడ్డెమని వేయడానికి కొంతమందికి నాకు కొంచెం వేయొచ్చే వరకు అమ్మ వేసిచ్చేది, తర్వాత నేను వేసుకోవచ్చు. పడేసుడే బాయ్ నుంచి, ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉంది. అయిపోయినాయా అనేది, మగపిల్లలు అయితే అయిపోయినాయి అప్పటి నుంచి, అరే రేపటి నుంచి లేవారా, రేపటి నుంచి ఎక్కడ ఆడుకోవాలన్నట్టు మాట్లాడేది వాళ్ళు మగపిల్లలు అయితే. గానీ
2: మరి ఇట్లా 9 రోజులు పిల్లలు బొడ్డెమ్మ పండుగ చేసుకున్నాక బతుకమ్మ పండుగ వస్తుంది కదా. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో గాని చిన్నప్పుడు మీరు చేసుకున్న తీరు గురించి ఆ జ్ఞాపకాలు చెప్పండి.
1: మొదటి రోజు పప్పు బెల్లాలు, శనగపప్పు కొత్తగా వస్తుంది, పెసరపప్పు కొత్తగానే వస్తుంది, ఆ రెండు పప్పులు బెల్లం కల్పిస్తారు. రెండో రోజు అటుకులు బెల్లం కూడా పచ్చివన్నట్టే. మూడో రోజు బియ్యం వేయించి పొద్దున తెల్లవారుజామున వేయించి వేడి పాలల్లో వేసి బెల్లం కలిపి పెడితే సాయంత్రానికి కొంచెం పులిసినట్టుగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్. అది సాయంత్రం టిఫిన్ పట్టుకొని పోవాలి, బతుకమ్మతో పాటు అక్కడ పెట్టాలి. పెట్టేసి మగపిల్లలు అంటే మా తమ్ముడు వాళ్ళందరేమో అవి పట్టుకొని వచ్చేవాళ్ళు, దానికోసం కొట్లాడేవాళ్ళు సాగదంపేటప్పుడు. మేమేమో బతుకమ్మలు పట్టుకొని పోయేవాళ్ళం. నాలుగో రోజు బియ్యం వేయించి నానబెట్టి పాలల్లోనే నానబెట్టి బెల్లం కలిపి మళ్ళీ సాయంత్రం అది కలిపి అదే టిఫిన్ తీసుకెళ్లేవాళ్ళం. ఆ తర్వాత 5వ రోజు బియ్యపిండి అట్లు, అట్టు మీద బెల్లం వెన్న పెట్టి టిఫిన్ పెట్టేవాళ్ళం. 6వ రోజు అలిగిన బతుకమ్మ అని చెప్పేసి ఆడుకోవడానికే వెళ్లేవాళ్ళం కాదు. 7వ రోజు వేపకాయలు అంటే మళ్ళీ బియ్యపిండి వేయించి దాంట్లో పసుపు కారం ఉప్పు వామ నువ్వులు ఇవి మాత్రమే కలిపి ఉప్పిన పిండితోటి చేసి చిన్న వేపకాయ సైజులో చేసి వేపకాయ ఆకారంలోనే చేసి వేయిస్తే ఇల్లంతా చిల్లేవి అవి, అసలు మొత్తం ఇట్లా పేలిపోతుంటాయి వేపకాయలు నూనె కడాయిలోంచి. అన్ని ఏరుకొని తీసుకొని వచ్చేసి మళ్ళీ అన్ని జమ చేసుకుని టిఫిన్ పెట్టుకుని ఆ రోజు చేదుండదు బియ్యపిండి కదా, బియ్యపిండి ఉప్పు కారం నువ్వులు వామ. 8వ రోజు వెన్న ముద్దలు అంటే నిజంగా వెన్న పెట్టేవాళ్ళు కాదు, ఏంటంటే కొంచెం పప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు ఈ రెండు అటు ఇటుగా బియ్యము కలిపి ఒక కప్పు బియ్యానికి 1/4 కప్పు పప్పు వేయించి మరబట్టించి దాన్ని బెల్లం పాకంలో వేసి ఉండ చేస్తే చలిమిడి అంటారు ఆంధ్ర వాళ్ళు అయితే, అలాంటిది ముద్ద చేసి అవి వెన్న ముద్దలను తీసుకెళ్ళాం. 9వ రోజు 9 రకాల పులిహోరలు, చింతపండు పులిహోర, నిమ్మకాయ, దానిమ్మకాయ, కొబ్బరి, నువ్వులు, వేరుశనగ, మలీద, ఇంకా నారింజ అన్ని కలిపి 9 అయ్యేలా చేసేవాళ్ళం. పెరుగన్నం కంపల్సరీ. అయితే కలపగానే అన్ని ముందు తీసి బొడ్డెమ్మ పసుపు గౌరమ్మ ఉంటే అది క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళేమో అది ప్లస్ ఎంగిల్ పూర్వ చేసిన గౌరమ్మ ఇంట్లో ఉంటుంది కదా, ఆ గౌరమ్మని లోపల పెట్టేవాళ్ళు. వీటితో పాటు ఇంత పులిహోరలు తీసి 9 రకాల పులిహోరలు ప్లస్ ఆ గౌరమ్మ అన్ని కలిపి ఒక ఆకులో పెట్టేసి 1 రూపాయి బిళ్ళ పసుపు తోటి తడిపిన బట్టలు కడిపి మూట కట్టి అది కడుపులో పెట్టి చుట్టూ బతుకమ్మ పూలతోటి పేర్చి బతుకమ్మను పేర్చి పైన గౌరమ్మను మళ్ళీ వేరుగా పెట్టుకునేది. బతుకమ్మ కడుపులో మధ్యలో పెట్టేస్తారు కడుపు నింపేటప్పుడు. ఒక వరుస పూలు పెట్టగానే మధ్యలో ఖాళీగా ఉండేదంతా నింపుతుంటారు కదా, అప్పుడు అది కూడా పెట్టేసి నింపుతారు. నింపేసి అది శిఖరానికి వచ్చిన తర్వాత మళ్ళీ శిఖరం పైన పూరెక్కలు చాలా మెత్తగా ఉండేటట్టు గౌరమ్మను కూర్చోబెట్టడానికి మెత్తగా చాలా పరిశుభ్రంగా ఉన్నట్టుగా ఉంటుంది అది. అలా పెట్టేసి అక్కడ తమలపాకులు దొరికేవి కాదు మాకు, అందుకని చిక్కుడు తీగలు ఇప్పుడు వస్తాయి కాబట్టి ఆ చిక్కుడు తీగ ఆకుల పైన పసుపు గౌరమ్మని చేసి దానిపైన పసుపు గౌరమ్మ చుట్టూ ఒత్తిపత్తి వేసి మళ్ళీ 1 రూపాయి పైన దీపం. తర్వాత పొద్దున్న పులిహోరలు చేస్తారు, అవన్నీ తీసి పెట్టి ప్రసాదం కింద

0: దేవుడి దగ్గర పెట్టేసి బతుకమ్మను పెట్టేటప్పుడు అవి మధ్యలో పెట్టిన తర్వాత ఇక పట్టుకెళ్ళడానికి మళ్ళీ పంచుకోవడానికి ఇచ్చివాయనం పుచ్చివాయనం చేసుకోవడానికి మాత్రం మళ్ళీ పప్పు బెల్లాలి
1: తీసుకెళ్తారు.
0: లోపలనే బతుకమ్మతో పాటు సాగనంపుతారు. అప్పుడు సారెలు చీరెలు తోడు పంపిస్తున్నట్టుగా పాటలు పాడి మళ్ళీ వచ్చే ఏడాదికి మళ్ళీ తిరిగి రా గౌరమ్మ అని చెప్పి మొక్కుతూ పంపిస్తారు. అత్తగారింటికి పంపించినట్టు.
1: ఇప్పుడు ఏ వడకట్టుకు ఆ వడకట్టుకు 8 రోజులు ఆడినాక 9 రోజే కలిసి ఆడేదా బతుకమ్మ?
0: పెత్రమాస రోజు పితృమావాస్య అనే పెత్రమాస రోజు పెద్దలు పిల్లలు అందరు కలిసి ఆడతారు. 2 నుంచి 8 రోజు అంటే వెన్నముద్ద బతుకమ్మ వరకు పిల్లలు మాత్రమే చెరువు గట్టుకెళ్లి ఆడుకునేవాళ్ళు. పిల్లలు మాత్రమే, పెద్దలు వాళ్ళ పనులుంటాయి, వ్యవసాయం పనులుంటాయి, వాళ్ళ కుదరదు. 9 రోజు మాత్రం వాళ్ళ పనులన్నిటికీ ఆఫ్. 9 రోజు పెద్దవాళ్ళు అందరూ వస్తారు, మగవాళ్ళు కూడా వస్తారు. మగవాళ్ళు ఏమో పటాకులు కాల్చడం ఆ రోజు నుంచే మొదలు పెడతారు విజయదశమికి.
2: ఈ బతుకమ్మ పండుగ మొత్తం మీద మాకు బాగా గుర్తుండిపోయే సందర్భం ఏదైనా ఉందంటే చెరువు కట్ట మీద నిలబడి అమ్మవారిని వదిలిపెట్టి అత్తవారింటికి సాగనంపే పాటలు పాడుకునే సందర్భం. పోయిరా బతుకమ్మ పోయిరా వమ్మ, పోయి నీ అత్తింట బుద్ధి కలిగొండు. అత్త ఏమన్నాను ఎదురాడబోకు, మామయ్య ఏమన్నాను మల్లాడబోకు. పోయిరా బతుకమ్మ పోయిరా వమ్మ, పుట్టింటి కీర్తిని చెడగొట్టబోకు. మళ్ళీ ఏడాదికి నేనుడి చేతీసుకొట్టు. పోయిరా బతుకమ్మ పోయిరా వమ్మ.
3: తొమ్మిది రోజుల బోటెమ్మ బతుకమ్మ గుండపల్లి శోభారాణితో సువనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట అది.

0: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
2: ఇప్పుడు శరణ్ నవరాత్రులు నడుస్తున్నాయి. ఈవేళ దుర్గామాత 9 రూపాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆరాధిస్తాము. దేవీ నవరాత్రుల్లో 3వ రోజైన ఈరోజు విశిష్టతను, వాటి వివరాలను మనకు అందిస్తున్నారు పంచాంగకర్త చిగిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి.
3: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ నవరాత్రులలో 3వ రోజు చంద్రఘంట అనే నామం చేత దేవిని పూజిస్తాం. ఈమె శిరసున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండటం వల్ల ఈమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఈమెకు 10 చేతులు, వాటిలో ఖడ్గము, త్రిశూలము, గద, ధనుస్సు, బాణము, అస్త్రశస్త్రాలు, కమలం, కమండలం ఉంటాయి. ఈమె వాహనం సింహం. ఈ విధంగా నవరాత్రులలో దుర్గను మనం ధ్యానిస్తాం. దుర్గ అంటే దుర్గతి నాశని అని. దుర్గతుల్ని నాశనం చేసి సద్గతుల్ని ఈ దేవి అందిస్తుందని భావం. శరదృతువులో ప్రారంభంలో మొదటి 9 రోజుల్ని శరన్నవరాత్రులు అంటాం. ఆ శరన్నవరాత్రులలో ముందుగా 3 రోజులను శక్తి స్వరూపకంగా అమ్మవారు పార్వతీదేవిని మహాకాళిగా ధ్యానిస్తాం. అమ్మవారిని నవసంఖ్యతో ఆరాధించడం ఒక ప్రత్యేకత. నవసంఖ్య పూర్ణత్వ సంకేతం. సృష్టి అంతా ఇందులో ప్రస్తావించబడుతోంది. సృష్టి నవాత్మకం, ఏకాత్వం నవత్వంగా విస్తరించడమే విశ్వం. ఇది నవనవోన్మేష చైతన్యం. ఈ చైతన్యమే సౌందర్యం. ఈ చైతన్యమనే సౌందర్యం ఉన్నప్పుడే జీవిలో నేను అనే స్ఫురణ, అటుపై బుద్ధిశక్తి, మనశ్శక్తి, ఇంద్రియ శక్తి పనిచేస్తాయి. సర్వశక్తులకు మూలం ఈ చైతన్యమే కనుక దీనిని ఆదిశక్తి, పరాశక్తి అని సంభావిస్తాం. ఆ సౌందర్యాన్ని అమ్మా అని పిలిస్తే సుందరి, ఆ శక్తి అనుగ్రహమే అంతా.

0: అని తెలియని వారు అంతా తన నిర్వాకమేనని అహంకరిస్తారు. మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో వ్యాపించిన ఈ శక్తిని పరాశక్తిగా గుర్తించని అజ్ఞానమే త్రిపురాసుర లక్షణం. దీనిని తొలగించాలంటే జ్ఞానోదయం కావాలి. ఆ జ్ఞానం లభించడమే త్రిపురాసుర సంహారం. త్రిపురాసుర అజ్ఞానం నశిస్తేనే త్రిపుర సుందరిని తెలుసుకోగలం. ఈ వివరణ ప్రకారం చైతన్యం కన్నా నిజమైన ఐశ్వర్యం ఏముంటుంది? చైతన్యమే లేకుండా శోభ కాంతి ఉండవు. అందుకే సౌందర్యలహరియే శ్రీమాత. ఈ చైతన్య శక్తిని గ్రహించి అజ్ఞానాన్ని దుష్టత్వాన్ని తొలగించడమే దుర్గారాధన. దుర్గతి దుష్టత్వం వీటిని సమూలంగా నశింపచేసే దివ్యత్వమే దుర్గాదేవి. భారతీయ సనాతన ధర్మంలో శక్తి ఉపాసనలో ఇంత చక్కని విశ్వజనీన భావన ఉంది. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకొక రూపంతో పూజించే ఆచారం ఉంది. ఈ 9 రోజులు పూజించే దుర్గాదేవి రూపాలను నవదుర్గా అని పిలుస్తాం. ప్రథమే శైలపుత్రీచ, ద్వితీయే బ్రహ్మచారిణి, తృతీయే చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీచిత, సప్తమం కాలరాత్రిచ మహాగౌరీతి చాష్టం, నవమం సిద్ధిదాతీచ నవదుర్గాః ప్రకీర్తితాః అని. ఈ విధంగా ఈ నవదుర్గలను అజ్ఞానమనేటువంటి అంధకారము నుంచి విజ్ఞానమనేటువంటి శక్తిని సామర్థ్యాన్ని కలిగింపచేస్తోంది. ముఖ్యంగా చైత్రమాసంలో, ఆశుజ మాసంలో, ఈ 2 మాసముల యందు కూడా ప్రకృతిలో అనేకానేక రోగములు సర్వసాధారణంగా అలుముకుంటాయి. అది జనులను విశేషంగా నాశనపరుస్తాయి. ఈ రోగముల చేత నశిస్తారు. అందుకొరకుగాను సనాతన కాలంలో ఈ చైత్రమాసంలోనూ, ఈ శరదృతువు ఆశ్వయుజ మాసంలోనూ అనేక విధములైనటువంటి రోగముల నుంచి తప్పించుకొనుటగ్గాను ఈ యొక్క దుర్గా ఆరాధన, నవరాత్రి ఆరాధన చెప్పబడినటువంటిదే అయింది. దేవీ పూజా సంప్రదాయంలో రాజరాజేశ్వరీ దేవి యొక్క ఆరాధన చాలా ఉన్నతమైంది. ఆ తల్లి మహామంత్రానికి షోడశీ మంత్రం అని పేరు. గొప్ప పీఠాధిపతులు, సిద్ధపురుషులు ఈ దేవిని ఆరాధిస్తారు. ఈమెనే శ్రీవిద్య, పరబ్రహ్మస్వరూపిణి, మోక్ష విద్య. ఈమె శివకేశవాదులకు తల్లి. ఈమె జగత్తునంతా మోహింపచేస్తుంది. ఈమె చైతన్య కళ. ఈమెనే పరాదేవత. ఈ రాజరాజేశ్వరి భక్తజనులను రక్షిస్తుంది. జగదంబను, కాళీ, లలితా, భవానీ, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, భువనేశ్వరి మొదలైన అసంఖ్యాక నామాలతో పిలిచి కొలుసుకుంటాం. ఏ పేరుతో పిలిచినా పలికే అమ్మ మాత్రం ఒక్కతే. దేవీహి ఏకాగ్ర ఏవాసీత్ శైవ పరాశక్తి అని ఋగ్వేదంలో ఒక ఉపనిషత్తులో ఉంది. యస్యాహ పరతరన్నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితాహ. ఎవరిని మించి ఏదీ లేదో ఆ శక్తియే దుర్గా.
1: దేవీ నవరాత్రుల్లో 3 రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి అందించిన ప్రసంగం అది. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు పూజల సమయంలో కర్పూరం వెలిగించడం అనేది సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన భాగం. దీని వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలున్నాయి. కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే పొగ వాతావరణంలోని హానికరమైన వైరస్లను, క్రిములను నాశనం చేస్తుంది. దీని సువాసనతో మనసుకు ప్రశాంతనిచ్చే కర్పూరం గురించి సామల రాజవర్ధన్ మాట సొగసు శీర్షికన అందిస్తున్న విశేషాలు ఇప్పుడు విందాం.
2: ఈరోజు కర్పూరం అనే 3 అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం. కర్పూరం ఒక సుగంధ ద్రవ్యం. దీప ధూప నైవేద్యాలలో కర్పూర హారతి కూడా పూజలో ఒక భాగం. కర్పూరానికి మండే గుణమున్నది కనుక ఆ

అప్పటిదప్పుడే హారతినివ్వడానికి కూడా కర్పూరాన్ని వాడతారు. అంటే మాణిక్యాల్లో నూనెనో నెయ్యో పోసి వత్తులు వేయడం మొదలైన తతంగాలేవీ దీనికి అవసరం లేదు. అగ్నిశిఖ తగలగానే వెంటనే దీపంలాగా వెలగడం దీని ప్రధాన లక్షణం. కర్పూరం వెలిగించినారంటే పూజ సమర్థమైనట్లే అని భావం. కర్పూరాన్ని తెలుగులో కర్పూరం అంటారు. ప్లాస్టిక్ వంటి పదార్థంతో చేసిన బొమ్మలను కర్పూరపు బొమ్మలు అనేవాళ్లు. అవి చాలా కాలం నప్పేవి కావు, తొందరగా పగిలిపోయేవి. కర్పూరం ఒక రకమైన చెట్టు నుంచి స్రవించి గడ్డకడుతుందట. దాన్ని శుద్ధి చేసి దీపారాధన కోసం చిన్న చిన్న బిల్లలుగా తయారు చేసి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో పోసి అమ్ముతారు. కర్పాసం అంటే పత్తి చెట్టు అని అర్థమున్నది. కనుక కర్పాసం అంటే దూదితో ఏకులాగా తయారు చేసి మధ్య మధ్య కుంకుమ లేదా పసుపు అంటించిన వేళ్లతో మలిపి పొడుగ్గా తయారు చేసి దేవతల మెడల్లో వేసేదాన్ని కర్పాసం అంటారు. అంటే అది దూదితోనే తయారవుతుంది గనక కర్పాసం. దాన్ని వస్త్రం అని కూడా అంటారు. కర్పూరాన్ని కర్పూరమంటారనుకున్నాం. కావ్యాల్లో స్త్రీలను కర్పూరగంధి కర్పూరగంధి అని పిలవడం కనబడుతుంది. కర్పూరంతో తయారైన ఉండలు బట్టల పెట్టెల్లో బీరువాల్లో పెడతారు. తద్వారా ఒక రకమైన సువాసన రావడమేగాక పురుగు పట్టకుండా బట్టల్ని కాపాడతాయి. వాటిని ఆదిలాబాదులో డాంబర్ గోళీలు అంటారు. కర్పూరాన్ని ఘనసారం అని కూడా అంటారు. అంటే తెల్లగా ఉంటుందని ఘనసారం అన్నారు. సర్వశుక్ల సరస్వతి అని సరస్వతిని ఘనసారంతో పోల్చినాడు పోతనామాత్యుడు. శారద నీరదేందు ఘనసార మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫనీష కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహిని శుభా కారతనొప్పు నిన్ను మదిగానగనెప్పుడు గల్గు భారతి అన్నాడు. ఒకపరికొకపరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొనసినట్లుండే అని అన్నమాచార్య కీర్తించినాడు. దాంట్లో జగదేకపతిమేన చల్లిన కర్పూరధూలి దిగికొని నలువంక చిందగాను. ఎంఎస్ సుబ్బులక్ష్మి మధురంగా పాడిన ఈ అన్నమాచార్య కీర్తన ద్వారా కర్పూరపు పొడిని కూడా పూజాద్రవ్యంగా వాడతారని, అలంకరణ కోసం శరీరం మీద కర్పూరపు పొడిని చల్లుకునేవారని తెలుస్తున్నది. ఈ కర్పూరంలో మళ్ళీ హారతి కర్పూరం వేరు, పచ్చకర్పూరం వేరు. రెండూ ఒకేలాగా కనిపిస్తాయి, కానీ ఒకటి దీపం వెలిగించేది, మరొకటి తినేది. అందుకే వేమన ఉప్పు కర్పూరంబు నొక్కపోలిక నుండు అన్నాడు. ఉప్పు కర్పూరం ఒకే రకంగా ఉన్నా నాలిక మీద వేసుకుంటే గాని రుచి తెలియదన్నాడు వేమన. వైష్ణవ సంప్రదాయంలో పచ్చకర్పూరం తీర్థ ప్రసాదాలలో కలుస్తుంది. తిరుపతి లడ్డూలో వచ్చే సువాసన పచ్చకర్పూరానిదే. పచ్చకర్పూరానికి చల్లదనం కలిగించే గుణమున్నది. తీర్థప్రసాదాలు తీపి వంటకాల్లోనేగాక పచ్చకర్పూరాన్ని తాంబూలంలో కూడా వేసుకునేవారు. మన చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఏమేమి ఉంటే కవిత రాయడానికి, కవిత్వం హృదయపు లోతుల నుండి పైకి ఎగసి వస్తుందో చెప్పిన అల్లసాని పెద్దన పద్యంలో రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కర్పూరవిడెం కూడా అన్నాడు. ఆ పద్యం పూర్తి పాఠం ఇలా ఉంది. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక ఇచ్చు కర్పూరవిడెము ఆత్మకింపైన భోజనము ఊయల మంచము ఒప్పు దప్పరయు రసజ్ఞులు ఊహ గలయంగల లేఖక పాఠకోత్తములు దొరికినగాక ఊరక కృతులు రచయింపుమటన్న శక్యమే అన్నాడు అల్లసాని పెద్దన. పాండురంగ మహాత్మ్యాన్ని మంత్రిగారికి అంకితమిచ్చే సన్నివేశంలో మంత్రిగారు తనకు తాంబూలమిస్తున్న ఘట్టాన్ని గురించి చెప్తూ తెనాలి రామకృష్ణుడు చెప్పిన ఈ పద్యంలోనూ కర్పూర ప్రసక్తి ఉన్నది. సరస్వతీదేవి పలుకులను కప్రంపు పలుకులు అన్నాడు. పలుకుందొయ్యలి మౌలికాంతికెనయవు భాగాలు అయ్యంతి చెక్కుల బోలున్ తెలనాకులు అయ్యు విధ పల్కుల వంటి కప్రంపు పల్కులతో కూడిన విడియం వసగె నాకున్ పద్మనాభార్చనా కలనా పావన హస్తకంకన జనత్కారంబు తోరంబుగన్ అన్నాడు తెనాలి రామకృష్ణుడు. అదే పాండురంగ మహాత్మ్యంలో నిగమశర్మ ఉపాఖ్యానం కూడా ఒకటి ఉంది. నిగమశర్మ ఏ విధంగా ఉంటాడు, నిగమశర్మ కర్పూరపు విడెం ఏ విధంగా వేసుకుంటాడో ఒక పద్యం ఉంది. తలగడు గంగమర్ధనము దౌత పటావరణంబు సంస్కృతోజ్వల కలమాన్న భోజనము చందన చర్చ ప్రసూన దామకంబును కర్పూరంపు వీడ్యమును భూషణ పంక్తులు గల్గి నిచ్చలున్ పులుగడు గంగబడ్డనును ముత్యము పోలుచు వాలుచున్ పురిన్. నిగమశర్మ కర్పూరపు విడెము వేసుకుని తిరిగేవాడట. త్యాగరాజస్వామి వారి
పవమానసుతుడు బట్టు పాదారవింద.

0: or log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు ఒక బతుకమ్మ పాట విందాం.

బతుకమ్మ పాట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8:35 కావస్తోంది. కొంచెంసేపట్లో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే చిన్నశేష వాహన సేవపై

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యోంతఃప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యకిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం.
3: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దసరా బ్రహ్మోత్సవములలో ఈనాడు చిన్నశేష వాహన సేవలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నిన్నటి రోజున 7 పడగలు కలిగినటువంటి పెద్దశేష వాహనంలో కొలువు తీరి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులందరికీ కూడా కలియుగ వైకుంఠాన్ని చూపించినటువంటి ఆ స్వామివారు ఈనాడు మరణ శేషుని మీద ఉన్నటువంటి మక్కువతోటి, శేషుని మీద ఉన్నటువంటి ఆదరంతో మరలా శేషవాహనాన్ని, చిన్నశేషవాహనాన్ని అధిష్ఠించి స్వామివారు గోచరిస్తూ ఉన్నారు. అయితే పెద్ద శేషవాహనంలో ఉభయ దేవేరులతో కూడి ఉండేటటువంటి స్వామి చిన్నశేషవాహనంలో మరి ఆ దేవేరులను తన హృదయంలోనే ఉంచుకుని తానొక్కడే మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ భక్తులందరినీ కూడా ఆనంద పరవశలను చేస్తూ ఉంటే ఈ తిరుమాడ వీధులలో అధికారులు, అనధికారులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి అనేక మంది భక్తగణము అందరూ కూడా మరి వారి వారి యొక్క కళలను ప్రదర్శింపజేస్తూ అలాగే స్వామివారి యందు స్వామివారికి సేవలను అందిస్తూ తరిస్తూ ఉన్నారు. మరి శేషే శయనశీలస్య శేషాచల నివాసినః ద్వితీయ దివసే చాద్యం భూయోభూత్ శేషవాహనం అని చెప్పినట్లుగా మరి శేషుని మీద శయనించి ఉంటాడు ఎప్పుడూ కూడా ఆ శ్రీవైకుంఠంలో స్వామి. అటువంటి స్వామి శేషాయి కలియుగ వైకుంఠంలో ఈ భూమండలంలో శేషాచలం మీద నివాసం ఉంటూ ఉన్నాడు. మరి శేషుని మీద శయనిస్తూ ఉండేవాడు వైకుంఠంలో, ఈ భూలోకంలో శేషాచలంలో నివాసం ఉండేటటువంటి స్వామి మరి తనకు అత్యంత ప్రియకరుడైనటువంటి ఆ శేషుని మీద భూయః మరలా ఇంకొకసారి అధిష్ఠించాలి అనుకున్నాడు. అందుకనే మరి రెండవసారి, మొదటిసారి పెద్ద శేషవాహనం అనే పేరుతోటి, రెండవసారి చిన్న శేషవాహనం అనే పేరుతోటి శేషవాహనంలో దర్శనమిస్తూ ఉన్నాడు. మరి 5 పడగలు కలిగినటువంటి శేషుని నీడలో స్వామివారు చక్కగా గోచరిస్తూ ఉన్నారు. అంతేకాదు మరి శేషుడు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి అత్యంతము సన్నిహితుడిగా ఉండేటటువంటి వాడు, అదేవిధంగా స్వామిని సేవించేటటువంటి వాడు. మరి అటువంటి శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామి ఇదిగోండి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివరకు అనంతాళ్వారు తోట వద్దకు వేయించేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి తెల్లనైనటువంటి వెల్ల గొడుగులు, ఆ గొడుగుల కింద 5 పడగలు కలిగినటువంటి శేషుడు, ఆ శేషుని కింద గజమాలల నడుమ స్వామివారు రాజధీవితో గోచరిస్తూ అందులోనూ చాలా గొప్పగా నాట్యం చేస్తున్నటువంటి భంగిమలోను స్వామివారు మరి గోచరిస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనందాలు, అంటే ఆ స్వామి యొక్క దర్శనాన్ని చూచినటువంటి భక్తుల యొక్క ఆనందాలకు అవధులు లేవు. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములన్నింటినీ కూడా తొలగించి మనలో సాత్వికమైనటువంటి బుద్ధిని పెంపొందించడానికే స్వామివారు అదిగోండి ఆ విధంగా చిన్నశేషవాహనాన్ని అధిష్ఠించి దక్షిణ మాడవీధి చివరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ

0: మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ విశేషములను మధుర వాక్కుల ప్రశాంత శర్మ గారి యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృతజ్ఞతలు రామాంజాచార్యుల వారు. అదిగో అందమైనటువంటి ప్రభాత వేళ, శ్రేష్టమైనటువంటి నవాహ్నిక నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆకాశవాణి భక్తుల హృదయాలలోనికి శ్రేష్టమైనటువంటి ఆ వెంకట నాయకుడు ఆనంద నర్తన తాండవ కృష్ణుడుగా ఈనాడు రా వస్తూ ఉన్నారు. చాలా శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద ఆరంభించబడినటువంటి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పరాభవనామ సంవత్సర దక్షిణాయన ఆశ్వయుజ మాసంలో అద్భుతమైనటువంటి జ్యోతిశాస్త్రరీత్యా చెప్పేటట్టుగా 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి అధిక మాసంలో ఇదిగో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు సాగుతూ ఉండగా 2వ దినాన్నాడు అద్భుతమైనటువంటి జయవారం అనేటువంటి మంగళవారం నాటి ప్రభాత వేళ స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ త్రిభంగి నటన రూపంలో మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, చక్కగా పాదాల దగ్గర మరొక వంపుతో ఆ భగవానుడు సాక్షాత్ ఆనంద తాండవ కృష్ణుడుగా ఇక్కడ ప్రత్యక్షమై తమ యొక్క వాహన మండపం దగ్గర నుంచి కూడా కదిలి తనను ఎంతగానో ఆరాధించి తన యొక్క స్వరూపాన్ని భక్తుల కనుల ముందుకు తెచ్చేటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి ఆ శేషస్వరూపానికి గొప్పగా అవకాశమిచ్చి శేషుని యొక్క పణా మండలం మీద తాను అందమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. చిన్నశేష వాహనం మీద ఇంతవరకు మనం అనుకున్నట్లుగా అందమైన ఆచార్యుల మాటలలో నుంచి జాలువారినటువంటి స్వామివారి యొక్క స్వరూపం 5 పడగలతో కూడినటువంటి అందమైనటువంటి శేషుని పడగల కింద అద్భుతమైన ఆనంద తాండవ కృష్ణుడుగా వస్తూ ఉన్నాడు స్వామివారు. ఇప్పటికిప్పుడు చక్కగా జియంగార్లు తమ యొక్క పరివారంతో కలిసి స్వామివారిని ప్రబంధ పారాయణాది విశేషాలతో చక్కగా ఆరాధించగా ఉగ్రాణ స్థానం అనబడేటువంటి దక్షిణమాడ వీధి నుంచి తిరిగి చక్కగా పడమరమాడ వీధి యొక్క మలుపు తిరుగుతూ తనను ఎంతగానో ఆరాధించినటువంటి ఆనందాళ్వాన్ తోట దగ్గరగా శ్రేష్టమైనటువంటి పడమర దిక్కులో వసంత మండపం యొక్క చివరలో ఆనందాన్ని భక్తులకు అందిస్తున్నటువంటి వారై వెళ్ళగొడుగుల కింద తెల్లని కన్నులతో ప్రశాంతమైనటువంటి చూపులతో ఉన్నటువంటి నల్లని దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో ఎలాగైతే శాస్త్ర మర్యాదను చెల్లిస్తున్నాడో శేషుడు దానిని గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. నివాసన శయ్యాసన పాదుకంశుకోపధాన వర్షాతపవరణాదిభి శరీర భేదైస్తవ శేషతం గతైహి యథోచితం శేషయితీర్యతే జనైహి. ఏమంటే అందరూ కూడా అంటున్నారు, మహాత్ములు అంటున్నారు, మానవులు అంటున్నారు, పామరులు అంటున్నారు, పండితులు అంటున్నారు, చూసేటువంటి ప్రతివాడు అంటున్నాడు ఏమని, అదిగో ఎవరి మీద నుంచి వస్తున్నాడో స్వామి ఆ శేషుడు, ఆదిశేషుడు శ్రీనివాసుని అన్ని విధాలుగా కూడా చక్కగా ఆయనకు సేవ చేస్తాడని మాట. శాస్త్రం చెప్పినట్లుగా తానే ఆయనకు నివాస స్థానం. ప్రతి ఒక్క ఈ సంఘటనకు కూడా పురాణం, ప్రతి ఒక్క కథను, అలాగే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని, శేషుని యొక్క శేషభావాన్ని చక్కగా తెలియజేస్తుంది. అన్ని విధాలుగా కూడా తానే స్వయంగా శ్రీనివాసునికి నివాస స్థానంగా ఆయన పడుకుంటే చాలు చక్కగా ఆయన శేషసేనుడుగా కావడానికి చెయ్యగా, అలాగే కూర్చుంటే ఆసనంగా, అలాగే బయలుదేరితే నడవడానికి ఆ పాదాలకు అందమైన పాదుకలుగా, అద్భుతమైనటువంటి ఉత్తరీయంగా, తలగడగా ఎండవానల నుంచి రక్షించేటువంటి ఛత్రంగా కూడా ఎవరైతే పదపీఠం చివరికి దాసానుదాసుడుగా వైష్ణవ సంప్రదాయాన్ని ప్రకారం అడియేం దాసన్నంటూ ఆ వైనాన్ని చూపిస్తూ తానే స్వయంగా
2: పాదపీఠంగా మారి కనబడతాడు స్వామి.

0: దేశుడు. అలాగే సేవకుడు ఏ విధంగా సేవ చేయాలి తమన్న నాయకుడికి, తన యజమానిని ఏ విధంగా తాను సేవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని తాను చక్కగా చూపిస్తారు. అందుకనే ఆదిశేషుణ్ణి చక్కగా పూజిస్తూ అంటారు, శ్రీమద్ విష్ణు పదంభోజ పీఠాయుత పణాతలం శేషత్వైక స్వరూపం తం ఆదిశేషముపాస్మహే. ఉపాసనలోకి వచ్చినప్పుడు ఉపాసనాభావంతో ఆ నాయకుడైనటువంటి భగవాను పట్టుకోవడానికి ఎవడైతే సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ విష్ణువు ఉన్నాడో, అటువంటి విష్ణువు యొక్క పాదానికి అందంగా అమరినటువంటి పాదపీఠంగా తన యొక్క అందమైన ఐదు పడగలను ఇప్పుడు చక్కగా అందించాడో, అటువంటిది దేవదేవుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని తాను స్వయంగా ధరించి శివస్వరూపం, శివుడు అంటే భవ్యమైనటువంటి శుభాన్ని ఆనందాన్ని కలిగించేవాడు, అటువంటి శివస్వరూపుడైనటువంటి ఆనందరూపుడైనటువంటి ఆనంద నిలయుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా ఇక్కడ ప్రతి ఒక్క భక్తుని యొక్క హృదయానికి తీసుకొస్తున్నాడు. అంతేకాదు సుమా, సమస్తమైన భక్తులు కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలుగా కేవలం తమ చెవులను రిక్కించి వింటూ ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని తమ హృదయాలలోనికి తీసుకునేదానికి చక్కగా భగవానుడు ఇక్కడ ఆదిశేషుని పడగల మీద చక్కగా వస్తూ ఉన్నాడు. ప్రభో గోవింద, మీ యొక్క అనంతమైన అద్భుతమైనటువంటి సేవా విశేషాలు అందించేటువంటి భాగ్యం నాకు కలిగించినందుకు నమోవాకాలంటూ ఆ భగవంతుడికి తాను శేషుడు అందిస్తున్నటువంటి సేవా విశేషాలను అదిగో భక్తులందరూ కూడా దర్శిస్తుండగా ఆచార్యుల వారి యొక్క అందమైన వాణిలో అందుకుందాం ఇంకా అనేక విశేషాలను. అందుకోండి స్వామి. ఏడుకొండలవాడ గోవింద.
1: అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిః. మరి ఆదిశేషుడు అయినా పెద్ద శేషుడు చిన్న శేషుడు అయినా ఎవరైనా సరే పరమాత్మ యొక్క స్వరూపంగానే మనకు చెబుతారు. మరి అలాగా తనకు అత్యంత ప్రియమైనటువంటి శేషుణ్ణి అధిష్ఠించి సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా, అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా, ఈ కలియుగంలో భగవద్ రామానుజులుగా అవతరించి స్వామివారిని ఎల్లప్పుడూ సేవిస్తున్నటువంటి ఆ శేషుని యొక్క వాహనంలో మరొకసారి స్వామివారి చిన్న శేష వాహనంలో అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి లక్ష్మణస్వామిగా ఉన్నప్పుడు మరి ఆ శేషావతారమూర్తి అనేటువంటి ఆయన అంటారు, సీతాదేవి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరితే ఆ సందర్భంలో లక్ష్మణస్వామిని వద్దు అని అంటే, మరి అప్పుడు సీతాదేవితో అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా సీతాదేవి, నీవు రామచంద్రమూర్తిని సేవించాలి అనుకుంటున్నావు, నీ ఒక్కదానివే కాదు, నీవు ఆ కుడి పాదాన్ని సేవించుకో, నేను ఎడమ పాదాన్ని సేవించుకుంటూ రాముడితో ఉంటాను. పైగా రాముణ్ణి విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి రాముడు ఉండలేడు. ఎందుకు అంటే బహిప్రాణ ఇవాపరహ లక్ష్మణో లక్ష్మీ సంపన్న బహిప్రాణ ఇవాపరహ అని చెప్పి అంటూ రాముడికి ఆ పరమాత్మకు బహిప్రాణంలాగా ఉండేటటువంటి వాడు మరి లక్ష్మణుడు. మరి ప్రాణం దూరంగా వెళితే ఎవరు ఉండలేరు కదా, కాబట్టి లక్ష్మణుడు లేకుండా శేషాంశ లేకుండా పరమాత్మ కూడా ఉండలేడు. అందుకనే లక్ష్మణుడు రామచంద్రమూర్తితోటి వచ్చి నిద్రాహారాలు మాని రాముణ్ణి సేవించి తాను తరించాడు. ఇంకా కృష్ణావతారంలో బలరాముడిగా ఉన్నటువంటిది ఒక విశేషము అయితే, మరొక విశేషం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన వెంటనే మరి ఆ కారాగారము నుండి నందవ్రజానికి తీసుకువెళ్లే సందర్భంలో ప్రకృతి అంతా కూడా పులకిస్తూ ఉన్నది. వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి గర్జిస్తూ మరి వర్షించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. యమునా నది ఉప్పొంగుతూ ఆ స్వామివారి పాదాలు తాకాలని చెప్పి వస్తూ ఉన్నది. మరి ఆ సందర్భంలో వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మన చిన్ని కృష్ణుని తీసుకు వెళుతూ ఉంటే ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడుతూ ఆదిశేషుడు తన పడగలతోటి గొడుగుగా బట్టి ఆ పరమాత్మను నందవ్రజానికి, ఆ చిన్ని కృష్ణుణ్ణి నందవ్రజానికి చేర్చాడు. ఈ విధంగా కృష్ణావతారంలో కూడా శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పటి నుండి వెంట ఉండి స్వామిని సేవించినటువంటి వాడు ఆ శేషుడు. అందుకనే కదా అన్నగారిగా గౌరవించి మరి శేషుని

0: యొక్క మాటలను వింటూ శేషునికి తమ్ముడిగా కూడా ఉన్నాడు చిన్నికృష్ణుడు, ఆ కృష్ణ పరమాత్మ. మరి అటువంటి శేషుడు ఈనాడు చిన్న శేషునిగా స్వామివారిని వహిస్తే, మరి స్వామివారు శేషుని మీద విహరిస్తూ, చిన్నశేష వాహనం మీద విహరిస్తూ పశ్చిమ మాడ వీధిలో వడివడిగా ముందుకు అడుగులు వేస్తూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అసలు భగవంతునికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. స్వామివారు ధరించినటువంటి వస్త్రం శేష వస్త్రం, స్వామివారు ధరించినటువంటి మాల శేష మాల. స్వామి యొక్క భక్తుణ్ణి శేషుడు అని అంటారు, స్వామిని శేషి అని అంటారు. ఈ విధంగా స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. ఎందుకు అంటే శేషుడు అంటే దాసుడు, శేషుడు అంటే కైంకర్యపరుడు, శేషుడు అంటే స్వామివారికి అత్యంతము ఆప్తుడు. అందుకనే శేష శబ్దంతో చెబుతూ శేషభూతాస్తస్వ స్వతస్సర్వే హ్యాత్మనః పరమాత్మనః అతోహమిపి తే దాస ఇతి మత్వా నమామ్యహం అని అంటూ దాసభూతాహ తత స్వతస్సర్వే అని కూడా అంటారు. అంటే స్వామి అందరూ కూడా నీకు శేషులే, అందరూ కూడా నీకు దాసులే, కావున వారందరిలో నన్ను కూడా చేర్చుకుని నీ దాసుడిగా భావించి నన్ను అనుగ్రహించవయ్యా శేషాద్రీష అని చెప్పి అంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. మరి మనము కూడా ఆ శేషుని యొక్క దాసభావనతోటి స్వామివారిని ఆశ్రయించి, స్వామివారి ఎందే మనస్సు నిలిపి, స్వామివారిని సేవించి ధరించాలి. మరి అటువంటి స్వామివారి యొక్క మరిన్ని ఆ వాహన విశేషములను, మాడవీధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషమును మధుర వాక్కుల ద్వారా మనం తెలుసుకుందాము. అయ్యా అందుకోండి ప్రశాంత్ శర్మ గారు.
1: ఓం నమో భగవతే వెంకటేశాయ శేషవాహనారూఢాయ నమో నమః. అందమైన మాడవీధులలో చక్కని ఋగ్వేద యజుర్వేద సామవేత అథర్వములనేటువంటి వేద భాగాలలో చక్కగా నాలుగు మాడవీధులకు నాలుగు వేదముల పేర్లను పెట్టుకున్నటువంటి శుభ సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక వేద భాగానికి చిహ్నంగా ఉన్నటువంటి పడమర మాడవీధిలో స్వామి చక్కగా ఇప్పుడు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు ఇది. స్వయంగా వెంగమామ వారు అంటారు తమ యొక్క బ్రహ్మోత్సవాలను వర్ణిస్తూ, అలగు శేషవాహనోత్సవంబును మరునాడు ఉదయంబును లఘు శేషవాహనోత్సవంబును అని శేషవాహన వైవిధ్యాన్ని నిన్నటి రోజు సాయంత్రం జరిగినది, అలాగే ఈరోజు ఉదయం జరుగుతున్నటువంటి ఈ శేషవాహన విశేషాన్ని చరిత్రలో ఆమె చక్కగా ఆమె తమ కావ్యంలో తెలియజేస్తారు. అట్లాగే భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయుల కాలంలో కూడా 1830 సంవత్సరంలో ఒకనొక ఆంగ్లేయ అధికారి ఈ తిరుమల బ్రహ్మోత్సవాలను దర్శించి చిన్న శేషవాహనాన్ని బాలశేషవాహనం అనేటువంటి పేరుతో చక్కగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వాహనం యొక్క విశేషం బాలవాహన బాలశేషవాహనం అని ఆనాడు జరిగిన విశేషాన్ని అంటాడు ఆయన. దీన్ని ఏషియాటిక్ జనరల్లో 1831లో భారతదేశంలో కలకత్తా నుంచి వాళ్ళు ఇచ్చున్నారు. ఇలా చరిత్రలో చూసినప్పుడు మనకు వాహన సేవలలో శేషవాహన విశేషం ఇలా మనకు ఒక అద్భుతమైన ధోరణిలో కనబడుతుంది. అలాగే శాస్త్ర మర్యాదను చూసినప్పుడు శేషశేషి భావం అనేటువంటి భావంతో ఏ విధంగా శరణాగతి తత్వంతో ఆ పరమాత్మను చేరాలనేటువంటి దానికి అద్భుతమైన సంకేతంగా ఇక్కడ శేషుడే కనబడతాడు. అందులో ముఖ్యంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి బ్రహ్మోత్సవాలలో శేషవాహన వైభవాన్ని ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటాడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు వేడుక కరుడునితో పెన్నుద్దైన శేషుడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు అంటూ ఎవరైతే 1000 పడగలతో సమస్త విశ్వాన్ని అలవోకగా తన యొక్క పరాక్రమంతో భగవానుని యొక్క సంకల్పాన్ని అనుసరించి భరిస్తున్నాడో, అలాగే అనేక ప్రాణుల యొక్క సుఖ దుఃఖాలకు కారణభూతమైన శరీరాదులకు తాను ఎలా కారణమవుతున్నాడో ఆ విశేషాలను తెలియజేస్తాడు. అలాగే అంటూ అంటాడు కదా ఆయన, 1000 పడగళ్ళతోడా వెలసిన శేషుడు ఛాయమేని తళ్ళుకు వజ్రాల శేషుడు మాయని శిరస్సు

0: పై మాణిక్యాల శేషుడు, ఏయడ హరికి ఈడై ఏగేటి శేషుడు. ఎందుకంటే శేషుని యొక్క చెహరా, శేషుని యొక్క చేష్టలు, శేషుని యొక్క వైభవం, శేషుని యొక్క స్వభావం, ఎలాగైతే పరమాత్మను నమ్మినటువంటి వాడు సేవకుడు ఏ విధంగానైతే తాను వ్యవహరిస్తున్నాడో లోకంలో, ఆ భావాన్ని శేషభావంలో చక్కగా చూపిస్తాడు. ఆయన పరాక్రమంతో 1000 పడగలతో ఉన్నటువంటి శేషుడు అద్భుతమైన పురాణ గాథలను గుర్తు చేస్తూ అనేక 1000 పడగల మీద వెలిగేటువంటి రత్నాలు, వజ్రాల కాంతులతో వెలిగేటువంటి ఆయన యొక్క పడగల వైభవాన్ని తెలియజేస్తాడు. అంతేకాదండి, మా శేషుడు అద్భుతమైనటువంటి రూపంతో ఆయనకు చక్కగా ఏ విధంగా సేవ చేస్తున్నాడో అది కూడా చెప్తున్నాడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టూ చుట్టుకొనిన మినుచులా శేషుడు, పట్టుకొన్న 2000 నాలుకలా శేషుడు, ఎట్టిన నెట్టిన వారిని పొగడ నిరుపరి శేషుడు. ఆయనలో ఉన్నటువంటి నేరుపత్వం, ఎందుకంటే తానే స్వయంగా లక్ష్మణస్వామిగా తాను మారి అద్భుతంగా శ్రీరామచంద్రుని తాను సేవించాడు. అలాగే మాటలతో మేళమాడి రామచంద్రుడి ద్వారా తాను స్వయంగా ఆయనకు అన్నగారుగా బలరాముడుగా మారినటువంటి వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాడు. అంతేకాదు, శేషుడుగా ఒక సర్పరూపంతో ఉన్నప్పుడు 2000 నాలుకలతో తాను ఎలా ప్రవర్తించాడో, ఆ నాలుకల వైభవాన్ని పతంజలి మహర్షి లాంటి చాలా గొప్పవారైనటువంటి వ్యాకరణ పండితుడుగా, వ్యాకరణ మహర్షిగా తాను అద్భుతంగా ఇక్కడ ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు. స్వయంగా మహర్షి పతంజలి ఆ శేషుని యొక్క అవతారం అని చెప్పి పెద్దల యొక్క మాట. ఈ విధంగా అనేక విధాలుగా ఆయన ఏ పని అంటే ఆ పని చేయగలడయ్యా, పరమాత్మ యొక్క భావాన్ని, పరమాత్మ యొక్క సంకల్పాన్ని తాను చక్కగా ఇక్కడ తెలియజేస్తూ అంటాడు. కదిసి పనులకెల్లా కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు అని శ్రీ వెంకటపతి కల మేలు మంగకును, వదరకయే పొద్దు పాను పైన శేషుడు. ఇంత గొప్ప పరాక్రమంతో, ప్రభావంతో, వైభవంతో ఉన్నటువంటి శేషుడు ఎప్పుడు కూడా తాను ఏమాత్రం వెనక ముందు జంకకుండా అలమేలు మంగతో కూడినటువంటి ఆ స్వామికి, వెంకటగిరి నాయకునికి, ఎవరినైతే నిరంతరం భజేహం శ్రీనివాసం అని గొప్పదైనటువంటి భావంతో ఆ వెంకట నాయకుణ్ణి భక్తులు ఎవరైతే పూజిస్తారో, ఆరాధిస్తారో, భావిస్తారో, సంభావిస్తారో, అనుభవిస్తారో, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవడు నన్న ఎట్లా పిలిస్తే, తలిస్తే, కొలిస్తే, వలచి వస్తే, గోపికనైనా సరే, కుబ్జనైనా సరే, అద్భుత సుందరాంగిగా మార్చగల సామర్థ్యం నా సొత్తని నిరూపించినటువంటి వెంకట నాయకుడు. అదిగో అద్భుతమైనటువంటి తన ప్రభావంతో ఉత్తరమాడ వీధిలోకి తిరుగుతున్న శుభ సందర్భంలో స్వామి ఆచార్యులు రామానుజాచార్యుల వారి యొక్క అందమైన పలుకులలో అందుకుందాం అయ్యవారి యొక్క వైభవాన్ని. గోవింద
1: దాసోహం స్వామి. దాస్యభావనకు ప్రతీక అయినటువంటి శేషుని మీద స్వామివారు కొలువు తీరి ఉంటే, తనను ఆశ్రయించినటువంటి దాసులందరికీ కూడా తానెప్పుడు అందుబాటులో ఉంటాను, వారితోటే ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించాడు స్వామివారు. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ, అంటే మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి గుణములను, పైగా శత్రువులను కూడా తొలగించి మనలో సాత్విక భావన పెంపొందించడం. ఏమిటి మనలో ఉన్నటువంటి శత్రువులు అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనే అరిషడ్వర్గములు మనలో ఉండి ఎప్పుడూ కూడా మనలను పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. అటువంటి శత్రువులన్నింటినీ తొలగించి మనను సరైనటువంటి మార్గంలో, భక్తి మార్గంలో, ముక్తి మార్గంలో, చైతన్య మార్గంలో నడిపించడానికే తానెప్పుడూ కూడా మనతో ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించారు. అంతేకాదు, మనలో ఉండే ఆ కుండలిని శక్తి కూడా ఒక శేషుని యొక్క అవతారంలో ఉంటుంది అని చెప్పి అంటారు. మరి అటువంటి శేషుణ్ణి స్వామి అధిష్ఠించాడు అంటే, మనలో ఎప్పుడు స్వామివారు కొలువు తీరి ఉండి మనలను సరైనటువంటి చైతన్య మార్గంలో నడిపిస్తాడు అయితే ఎప్పుడు స్వామివారిని మనం భక్తితో ఆశ్రయించినప్పుడు అని. మరి అలా ఈ తిరుమాడ వీధులలో కూడా చిన్న శేషవాహనం మీద స్వామివారు కొలువు తీరి మునుముందుకు వస్తూ ఉంటే, ఆ వాహనము ముందు భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతంలో నుండి వచ్చినటువంటి

0: మరి సమస్తమైనటువంటి లోకములను కూడా అంటే వైకుంఠమును, బ్రహ్మలోకమును, కైలాసమును, అలాగే స్వర్గమును కూడా ఈ కలియుగ వైకుంఠంలోనే ఈ తిరుమాడ వీధులలోనే చూపిస్తూ అనేక మంది దేవతామూర్తులు ఈ తిరుమాడ వీధులలో స్వామివారి యొక్క వాహన సేవలో పాల్గొన్నారా అన్నట్లుగా మరి ఆ దేవతామూర్తుల యొక్క వేషధారణలతోటి భక్తులు గోచరిస్తున్నారు. అదిగోండి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుని యొక్క ఆ రూపంలో మునుముందుకు సాగుతూ ఉంటే దేవతలందరూ కూడా సేవిస్తున్నట్లుగా ఒక పక్క కనిపిస్తూ ఉంటే మరి ఒక పక్క మరి ఆటవికమైనటువంటి ఆ నృత్యములు అదేవిధంగా అంటే ఇక్కడ స్వామిని సేవించడంలో ఎవరు కూడా ఎటువంటి భేదము లేదు, జాతి లింగ వయోభేదములనేవి లేవు అనే విషయాన్ని తెలియజేస్తూ అనేకమైనటువంటి నృత్యములు, అందులోనూ కూడా పెద్ద పెద్దవారు వయోవృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్వామివారి యొక్క శేషవాహన సేవలో రాజలాంఛనములు అదేవిధంగా భక్తుల యొక్క సందోహముతోటి ఆ శేషవాహన సేవ మునుముందుకు సాగుతూ ఉన్నది. మరి ఒక విశేషం ఏమిటి అంటే భగవద్గీతలో స్వామివారు చెప్పినట్లుగా ఆ శేషుడు వాసుకి అనంతుడు ఎవరైనా సరే పరమాత్మే అని చెబుతున్నారు. కేవలం అక్కడ చెప్పటమే కాదు భవిష్య పురాణంలో కూడా చెబుతున్నారు. ఏమని అంటే శ్రీవైకుంఠంలో పరమాత్మను స్వామివారిని సేవించిన తరువాత మహర్షులు దేవతలు అందరూ కూడా మరి ఆ పక్కనే ఉన్నటువంటి శేషుణ్ణి కూడా దర్శించుకుంటారట. అదేమిటండి, శేషుడు సర్పాకారంలో కనిపిస్తాడు కదా స్వామివారితో పాటే అని అంటే కేవలం సర్పాకారంలో ఉండటమే కాదు శేషునికి తనతో సమానమైనటువంటి రూపాన్ని స్వామివారు అనుగ్రహించాడు. ఏ విధంగా అయితే స్వామివారు శంఖచక్రములను ధరించి ఉంటాడో అదేవిధంగా శేషుడు కూడా శంఖచక్రములను ధరించి స్వామివారి యొక్క అపరావతారంగా శ్రీవైకుంఠంలో కనిపిస్తారట. అందుకనే స్వామిని చూచినటువంటి వారు ఆ శేషుడిని కూడా చూచి అప్పుడు స్వామివారిని దర్శించినటువంటి పూర్తి ఆ ఫలితాన్ని పొందుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారట. ఈ విధంగా మరి తనతో పాటు సమానమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి ఆ శేషుణ్ణి స్వామివారు తాను అధిష్ఠించి మనందరికీ కూడా కన్నుల విందు చేస్తూ ఉంటే ఈ కలియుగ వైకుంఠంలో ఉత్తర మాడవీధిలో స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషవాహనంలో ఉన్నటువంటి స్వామిని మనం ఆనంద కర్పూర నీరాజనములతోటి దర్శించుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే స్వామివారిని దర్శించుకొని ఆనంద కర్పూర నీరాజనములను సమర్పించడానికి ఆయా ప్రదేశములు నిర్దేశించారు. అక్కడ అందరూ కూడా ఆ హారతి పళ్ళెములతోటి వేచి ఉండి స్వామివారికి హారతి సమర్పించి ఆ వాహనము కిందగా వెళుతూ ఉన్నారు. దాదాపు 40 మంది వాహన చోదకులు ఆ వాహనాన్ని మోస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషుని యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని చెప్పి చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి ఆ శ్రీనివాసునికి నమస్కరిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఏ సింగడి కార్యక్రమానికి 08732 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాట వినొచ్చు. స్వాతికిరణం చిత్రం కోసం వాణిజయరాం పాడిన పాట

సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పటి నుంచి 10 గంటల వరకు ప్రసారం.

సింగడి సినిమా పాటల కార్యక్రమం ఇది. ఇంద్రధనస్సు అంటే సింగడి. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఏడు రంగులలాగానే పాటల్లో కూడా ఎన్నో రకాల భావాలు రాగాలు ఉన్నాయి. అలాగే తెలుగు సినీ సింగడిలో ఎందరో మహానుభావులైన సంగీత దర్శకులు, గీత రచయితలు, గాయని గాయకులు వారి ప్రతిభతో మనకు ఎన్నో వేల పాటల్ని అందించారు. అలాంటి మధురమైన పాటలను మీరు వినాలంటే 0873 ఇది

ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ ని జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేయొచ్చు 10 గంటల లోపల.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమానికి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు జశ్వంత్. నేను 10th క్లాస్ స్టూడెంట్, ఎంజేపీ హాస్టల్.
0: ఎక్కడ?
1: లింగంపేట్.
0: లింగంపేట్ కామారెడ్డి జిల్లా. సెలవులు ఇప్పుడు?
1: సెలవులు,
0: దసరా సెలవులు కదా. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసినావా మరి?
1: అవును.
0: అయితే నువ్వు హాస్టల్ లింగంపేట, నువ్వు ఉండేది ఎక్కడ? మీ సొంత ఊరు ఎక్కడ?
1: మా సొంత ఊరు కొత్తపల్లి మండలం, ఎల్లారెడ్డి.
0: ఎల్లారెడ్డి మండలం. ఇది లింగంపేట మండల కిందకి వస్తాయి కదా?
1: లేదు లేదు, అది రాదు.
0: సరే, హాస్టల్కి వెళ్ళి వచ్చినావు, మరి ఎఫ్ఎం లో పాటలు వస్తాయి అని నీకు ఎట్లా తెలుసు?
1: మా నాన్న చూస్తాడు ఎఫ్ఎం.
0: ఎప్పుడు వింటాడా? అందుకనే ఇవాళ నువ్వు ప్రయత్నం చేసినావు. ఏం పేరు మీ నాన్న పేరు?
1: సత్యనారాయణ.
0: ఇప్పుడు మొదలుసారా నువ్వు ఫోన్ చేసాడు? ఓకే జశ్వంత్, మరి మొదటిసారి ఫోన్ కాల్ నీకు కలిసింది హాస్టల్కి వెళ్ళి వచ్చినాక, దసరా సెలవులకు వచ్చినాక. ఈ సందర్భంలో ఏ పాట విందాం?
1: దశావతారం నుండి ఒక పాట.
0: ఓకే, నీకు నచ్చిన పాట, నువ్వు చెప్పిన పాటని వినిపించేస్తా. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. పదో తరగతిలోకి వెళ్ళినావు కదా, ఇప్పుడు పదో తరగతి చదువుతున్నావు. మంచి పరీక్షలు రాసి మంచి రిజల్ట్ తీసుకొని మళ్ళీ సెలవులకు వచ్చినప్పుడు ఫోన్ చేయి. సరేనా?
1: సరే సరే.

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ప్రజాజీవనానికి తీవ్ర నష్టం కలిగించి వనరులను ధ్వంసం చేసి సాధారణ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించేవే విపత్తులు. ఇవి సహజ సిద్దంగా లేదా మానవ చర్యల ఫలితంగా తలెత్తుతాయి. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, కార్చిచ్చులు, సునామీ, కరువు, బాంబు పేలుడు ఇవన్నీ కూడా విపత్తులే. వీటి వల్ల ప్రాణ ఆస్తి నష్టంతో పాటు పర్యావరణ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. విపత్తుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏటా 13 అక్టోబర్ అంతర్జాతీయ విపత్తు ప్రమాద నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి, నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పౌరులను చైతన్యపరచడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రతి ఏడాది 13 అక్టోబర్ అంతర్జాతీయ విపత్తు నివారణ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1989 ఐక్యరాజ్య సమితి తీర్మానించింది.
4: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
5: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
4: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
5: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
4: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
5: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
4: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
5: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి లాండసంగి నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నది?
1: గంగా లాండసంగి నుండి
0: మేడం. గంగా, ఎట్లా ఉన్నావు?
1: బాగున్నా మేడం, మీరు?
0: నేను కూడా సూపర్ ఉన్నా. లాండసంగిలో వాతావరణం ఎట్లా ఉన్నది?
1: వాతావరణం ఇప్పుడు ఎండ పడుతుంది, మళ్ళీ నైట్ చలి పెడుతుంది.
0: అవును, పొద్దున కూడా 5 గంటలకు అట్లా చల్లగా ఉంటుంది. అవును, కానీ ఇప్పుడు మాత్రం రాత్రి సాయంకాలం వరకు ఎండాకాలం లాగానే ఉంది కదా. గంగా, ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతం?
1: ఇప్పుడు మన రేడియో వింటున్నా.
0: నువ్వు అదే మాట అంటావు అని నేను అందుకనే అడిగిన. రేడియో ఎఫ్ఎం వింటున్నావు. ఎఫ్ఎం వినకుండా అంటే విన్న తర్వాత నీవు ఖాళీ సమయంలో ఏం చేస్తావు?
1: ఖాళీ సమయంలో అన్నీ ఇంటి పని చేసుకో.
0: తినాలా, ఇంటి పని చేసుకోవాలా, ఎఫ్ఎం వినాలా, అంతేనా? ఓకే గంగా, ఈరోజు ఏ పాట విందాం?
1: ఘర్షణ నుండి నిన్ను కోరిన సాంగ్
0: మేడం. ఏమన్నా పాడతావా లేకపోతే నేను వినిపించేసానా?
1: వినిపించండి.
0: ఓకే, ధన్యవాదాలు గంగా మాట్లాడినందుకు. కోరిన పాట వచ్చేస్తుంది, వినేసే.
1: థ్యాంక్ యూ మేడం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి మరో కాలరు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
2: హలో మేడం,
1: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎట్లున్నారు?
2: నేను రామారావు మేడం, బదరాజనం మండలం కినార్పల్లి గ్రామం.
1: ఎట్లా ఉన్నారు? మంచిగున్నారా రామారావు?
2: మంచిగున్నాం మేడం. మీరు మంచిగున్నా?
1: అంతా మంచిగున్నాం. మేము కూడా అందరం మంచిగున్నాం. మరి మీ ఊర్లో నవరాత్రి ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటున్నారు? శరణ్ నవరాత్రులు
2: మంచిగా జరుపుకుంటారు మేడం.
1: అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయా?
2: అన్నదానం కార్యక్రమం లాస్ట్ నాడు ఉంటది మేడం.
1: అదే లాస్ట్ నాడు. దుర్గాదేవి, దుర్గాదేవిని గుసబెట్టారా సరస్వతి దేవిని?
2: దుర్గాదేవి.
1: ఒక గుడే ఉంటది కదా, అంటే గుడిలో ఉన్న దుర్గాదేవికి నవరాత్రులు జరుపుతారు. అదే అంటున్నాం. మరి ఎన్ని కూర్చుండ పెట్టిండ్రు మీ ఊర్లో?
2: ఒకటే ఉంటది మేడం.
1: ఒకటే ఉంటది. ఊరందరూ మంచిగా అక్కడనే కలిసి ఆడుకుంటారా? అట్లాగే మళ్ళీ బతుకమ్మలు ఆడుతున్నారా? బొడ్డెమ్మలు
2: ఆడతారు.
1: ఈ 10 రోజులు దసరా సెలవులు, పిల్లలందరితో గ్రామాలు ఇండ్లు అందరి హడావిడి సందడి సందడిగా ఉన్నాయి కదా
2: మేడం.
1: రామారావు మరి ఏ పాట విందాం ఇప్పుడు?
2: రాజశేఖర్ సినిమా.
1: తప్పకుండా అదే పాట వినిపిస్తా. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
2: సరే మేడం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
3: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
2: అరే అంతేనండి, 60 రూపాయలే.
3: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
2: చూడండి, 2 రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
3: మరి రెండోది?
2: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
3: బాబోయ్, బతికించింది యూపీఐ.
2: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: విష్ణు.
1: విష్ణు ఎక్కడ నుంచి?
2: ఆదిలాబాద్.
1: ఆదిలాబాద్. ఎట్లా ఉన్నారు విష్ణు? ఎందుకు అడుగుతున్నా అంటే దేవి నవరాత్రులు బాగా జరుగుతున్నాయి, 12:00 వరకు కూడా చాలా మంది ఆడుకుంటున్నారు. మరి మీరు ఏ కాలనీ ఆదిలాబాద్ లో? దోబికాలనీ. అది ప్రతి గల్లీలా అమ్మవార్లను పెట్టిండ్రు, అయితే దుర్గాదేవి లేకపోతే సరస్వతి దేవి కదా? అదే శారదాదేవి, సరస్వతీదేవి శారదాదేవి ఒకటే. అయితే దీంతో పాటు బతుకమ్మ సందడి కూడా బాగా కనిపిస్తున్నది ప్రతి
2: కాలనీలో.
1: మరి మీ కాలనీలో ఎట్లా జరుపుకుంటున్నారు? అదే వినాయక చవితికి మగవాళ్ళకి బాగా సందడిగా అంటే ఆ నవరాత్రులు జరుపుకుంటారు. ఇప్పుడైతే ఆడవాళ్ళకి బతుకమ్మలకు ముఖ్యంగా బతుకమ్మ పండుగ కోసం బాగా తయారవుతున్నారు అన్ని, అంటే డాన్స్ నేర్చుకోవడం గానీ దాండియా నేర్చుకోవడం గానీ కదా? గ్యాంగులు. అవును, అదే. వినాయకుల సందడి అంటే వినాయక చవితికి కూడా ఆడవాళ్ళు బాగానే బయటకు వచ్చేస్తున్నారు.

0: నిమజ్జన యాత్రలో శోభాయాత్రలో బాగానే పాల్గొంటున్నారు కదా అప్పుడు కూడా. విష్ణు, ఈ సందర్భంగా ఏ పాట విందాం? తప్పకుండా. మీరు చివరి క్షణంలో ఫోన్ చేసిండ్రు కాబట్టి నేను మీరు అడిగిన పాట వినిపించడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడైతే తోడికోడలు చిత్రం నుంచి ఈ పాట విందాం.
1: ఓకే.

కందికొండగా పిలుచుకునే కందికొండ యాదగిరి జయంతి ఈరోజు. 1973 అక్టోబర్ 13 వరంగల్ జిల్లాలో జన్మించిన ఈయన సినీ గీత రచయిత, కవి, కథకుడు కూడా. తన 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో 1300కు పైగా పాటలు రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు లిటరేచర్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కూడా చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచే పాటలు రాశారు. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సంగీత దర్శకుడు చక్రి స్నేహంతో సినీ సాహిత్యం వైపు వచ్చారు. తొలిసారి చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంతో ఈయన రచయితగా మారారు. మళ్లీ కూయవే గువ్వ అనే పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. సినీ సంగీత దర్శకుడు చక్రి, దర్శకుడు పూరి జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసే గేయ రచయితగా నిలదొక్కున్నారు. 143, ఆంధ్రవాల, అల్లరి పిడుగు, ఆప్తుడు, చక్రం, రణం, పోకిరి, స్టాలిన్ లాంటి చిత్రాలకు గీతాల్ని అందించారు కందికొండ. ఇప్పుడు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం ఈ పాట.

ఇది ఏల్టి సింగడి సినిమా పట్ల కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల్లో ప్రజా మద్దతు లేక ఇండియా కూటమి రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో బోగస్ ఓట్ల తొలగింపు కోరిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు సర్ ప్రక్రియ చేపడుతుంటే విమర్శించడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

చెందిన బండారి విజయ జాతీయ మహిళా కిసాన్ దివస్ అవార్డుకి ఎంపికయ్యారు. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధన వర్తించే మందుల జాబితాను త్వరలో నోటిఫై చేసి పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టంగా బాహుబలి మోటార్లతో నీటి పంపింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. రాష్టంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు భారీగా హరిత ఇంధనం కొనుగోలు చేయనున్నట్టు విద్యుత్ శాఖ తెలిపింది. ఇందుకోసం టీజీ రిట్కో, టీజీ జెన్కోల్ ఆధ్వర్యంలో పలు రకాల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. ఈ రోజు ప్రారంభమయ్యే డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ చిరాగ్ జోడీతో పాటు లక్ష్య సేన్, శ్రీకాంత్ తదితర భారత షటిల్లు బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు ప్రపంచ నెంబర్ 1 అన్ సే యంగ్ తో తలపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:03 మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో మంచి మంచి పాటలు వింటూ ఈ వన్ అవర్ ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ముందుగా వినబోతున్న పాట అత్తారింటికి దారిది చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. నేను మీ ఆర్జే జ్యోతి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కార్తీక్ శ్రీరామచంద్ర పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి మిక్కీ జే మేయర్ సంగీతం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మరియు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన విరికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్, ఈఎన్టీ మరియు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108. డాక్టర్ మనుష్రుత్ గారు, ఈ రోజు కార్యక్రమంలో మనం సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ గురించి మాట్లాడుకుందాము. సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే అసలు ఏంటి డాక్టర్ గారు?
1: అంటే అకస్మాత్తుగా మీ హియరింగ్ తగ్గిపోయింది. సడన్లీ మీరు మార్నింగ్ లేచినప్పుడు మీకు ఒక్క చెవులో హియరింగ్ తగ్గిపోవడం అంటే మీ నరం వీక్ అయిపోవడం, దాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ లేదంటే సడన్ SNHL అంటాం.
0: డాక్టర్ గారు, దీని ఒక మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించవచ్చా?
1: సో ఇది డెఫినెట్లీ మెడికల్ ఎమర్జెన్సీ. ఎందుకంటే ఎంత తొందరగా మీరు అప్రోచ్ అయ్యి డాక్టర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ హియరింగ్ ని మనం రివర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే మీ ఉన్న నర్వ్ డామేజ్ ని మనం మళ్ళా హెల్ప్ చేయలేకపోతాం.
0: దీనికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు?
1: మోస్ట్ కామన్ గా ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. అంటే మీకు కామన్ కోల్డ్ తర్వాత కూడా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఈ కండిషన్ ని మనం ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే ఒకసారి నర్వ్ వీక్నెస్ వచ్చేసిందంటే దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం.
0: కోవిడ్ తర్వాత ఇలాంటి కేసులు బాగా పెరిగిపోయినాయి అంటున్నారు, దీంతో మీరు ఏకీభవిస్తారా?
1: సో కోవిడ్ తర్వాత కొంతమంది పేషెంట్స్ కి హియరింగ్ లాస్ డెఫినెట్లీ వచ్చింది. అది కోవిడ్ కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి సిమిలర్ డిజీజ్ ప్రాసెస్ దాంతో రిలేటెడ్ ఉంటుంది. కానీ చాలా పేషెంట్స్ హియరింగ్ లాస్ అయినప్పుడు లేదంటే చెవులో ఏమైనా శబ్దం రావడం, టినిటస్ అంటాం, సో ఆ టినిటస్ రావడం, హియరింగ్ లాస్ అవడం, దాన్ని ఇగ్నోర్ చేస్తారు. అండ్ ఏముంది మళ్ళీ వచ్చేస్తుందిలే హియరింగ్ అని ఇగ్నోర్ చేయకూడదు.
0: మరి వ్యాక్సిన్ కి అలాగే ఈ సడన్ హియరింగ్ లాస్ కి ఏమన్నా సంబంధం ఉందంటారా?
1: సో వ్యాక్సిన్ కి అండ్ సడన్ హియరింగ్ లాస్ కి చాలా ఐసోలేటెడ్ రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ సైంటిఫిక్ గా అయితే ఏం ఎవిడెన్స్ లేదు. సో మీరు దీన్ని మైండ్ లో పెట్టుకుని వ్యాక్సినేషన్ ని మాత్రం పోస్ట్పోన్ చేయకూడదు.
0: డాక్టర్ దగ్గరికి గనక ఒక వారం లేదా ఒక నెల తర్వాత వచ్చిన కోలుకునే అవకాశం ఉంటుందా?
1: సో ఒక వారం గాని 1 మంత్ లోపల వచ్చినప్పుడు హియరింగ్ లాస్ ని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్ అంటే ఓరల్ స్టీరాయిడ్ మెడికేషన్ వల్ల అండ్ ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్ అంటాం, అంటే డైరెక్ట్లీ మనం ఇయర్ లోనే మెడిసిన్ ఇచ్చేసి హియరింగ్ లాస్ రివర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది.
0: ఈ విషయంలో గోల్డెన్ పీరియడ్ అంటే ఏంటి డాక్టర్ గారు?
1: 1 వీక్ ఇస్ మెయిన్ గోల్డెన్ పీరియడ్ అండ్ 1 మంత్ అంటే కట్ ఆఫ్ అది. ఇంకా దాని తర్వాత మనం రివర్స్ చేయడం చాలా కష్టం.
0: మరి ఇది ఒక సీరియస్ ప్రాబ్లమా కాదా లేదా మందులతో తగ్గిపోతుందా అన్నది మీరు ఎలా నిర్ణయిస్తారు?
1: ఇది మనం పేషెంట్ ఎటువంటి కంప్లైంట్స్ తో వచ్చినప్పుడు మనం ఒక సింపుల్ హియరింగ్ టెస్ట్ ఆడియోమెట్రీ చేపించి డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ కి హెల్ప్ అవుతుంది.
0: డాక్టర్ గారు, ఇందులో ఎటువంటి చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉంది? అలాగే స్టిరాయిడ్లు అడ్మినిస్టర్ చేస్తుంటారు అని సాధారణంగా వింటుంటాం, స్టెరాయిడ్లు నిజంగా ఈ చికిత్సలో అవసరమా?
1: ఈ డిజీజ్ ఒక సడన్ చేంజ్ కాబట్టి, అంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా మనం స్టిరాయిడ్స్ ఇస్తే ఇది రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మనం స్టెరాయిడ్స్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వాలంటే మనం డైరెక్ట్లీ చెవు లోపల ఇస్తాం, ఇంట్రాటింపానిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అంటాం. సో దాంతో బాడీకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం.
0: డాక్టర్ గారు, ఒకవేళ గనక వారం నెల రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే చికిత్సలో ఏమన్నా మార్పు ఉంటుందా? ఇవే చికిత్సా పద్ధతులు?
1: సో లేట్ వచ్చినప్పుడు మనం ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రయల్ ఇస్తాం, కానీ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ చాలా తక్కువ.
0: ఖచ్చితంగా వినికిడి రెస్టోర్ అయ్యే అవకాశం ఉంటుందా?
1: ఓన్లీ ఎర్లీ ప్రెజెంటేషన్ చేసిన వాళ్ళకి, లేదంటే మనం వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ ఇచ్చే అవసరం పడవచ్చు.
0: ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ సర్జరీలు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది అంటారా డాక్టర్ గారు?
1: కొన్ని డిజీజెస్ కి లైక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ మనం అర్లీగా ట్రీట్ చేస్తే సర్జికల్ ప్రొసీజర్స్ అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఈ వర్టికో లేదా టినిటస్ అంటే ఏంటి?
1: సో వర్టికో అనేది తల తిరగడం, అంటే మన ఇంబ్యాలెన్స్ అవడం, తల తిరగడం. మన చెవులో హియరింగ్ ఆర్గన్ కాకుండా బ్యాలెన్స్ ఆర్గన్ కూడా ఉంటుంది, దీని వల్ల మనకి వర్టికో రావచ్చు. అండ్ టినిటస్ అనేది ఏమంటే మన ఇన్నర్ ఇయర్ లో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే లోపల ఒక సౌండ్ జనరేట్ అవుతుంది, దాన్ని టినిటస్ అంటాం. సో పేషెంట్ వాళ్ళకే వినిపిస్తుంది ఆ సౌండ్ అండ్ దాంతో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, దాన్ని మనం టినిటస్ అంటాం.
0: డాక్టర్ గారు, దీనికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందా?
1: వర్టిగో ఎలా ఉందంటే అది మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ అయితేనే దాన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఇది మీకు తల తిరగడం చెవు వల్ల కావచ్చు, స్పైన్ వల్ల రావచ్చు, అంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా కావచ్చు. సో ప్రాపర్ డయాగ్నోసిస్ పట్టే మీ ట్రీట్మెంట్ ఉంటుంది.
0: ప్రివెన్షన్ మెజర్స్ ఏమన్నా ఉన్నాయా?
1: టినిటస్ కి ప్రివెన్షన్ మెజర్స్ ఏమంటే మనం నాయిస్ ని అవాయిడ్ చేయాలి. సో ఎంత మనకి నాయిస్ ఎక్స్పోజర్ ఉంటుంది, మన ఇయర్ నర్వ్ డామేజ్ అయిపోయి నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటాం దాన్ని. సో దాని వల్ల మనకి టినిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నాయిస్ అవాయిడ్ చేయడం నాట్ ఓన్లీ మనం నాయిజీ ప్లేసెస్ గానీ బట్ రిక్రియేషనల్ నాయిస్ అంటే మన హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, లౌడ్ సౌండ్ లో మ్యూజిక్ వినడం, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి.
0: ఇంతవరకు మీరు విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:20. ఇప్పుడు వినబోతున్న పాట రోబో చిత్రం కోసం విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వనమాలి సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

మేరిట్యం చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో మంచి మంచి పాటలను వింటున్నాం. మరి ఇప్పుడు వినబోతున్న పాట బృందావనం చిత్రం కోసం శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి తమన్ సంగీతాన్నందించారు.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మార్నింగ్ మస్తీలో చివరిగా వినబోతున్న పాట జనతా గారి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. మరి ఈ పాటతో మీ జ్యోతి బాయ్ బాయ్ చెప్పేస్తుంది. మరి గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్ లో లక్ష్మీ ప్రసన్న గారు రెడీగా ఉన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరగనున్న బిమ్స్టెక్ హోం మంత్రుల సమాపేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమను అభివృద్ది చేస్తూ పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్దికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధన వర్తించే మందుల జాబితా త్వరలో నోటిఫై చేసి పరిస్థితికి అనుగుణంగా అప్డేట్ చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టంగా బాహుబలి మోటార్లతో నీటి పంపింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ పరీక్షలు ఫలితాలు డిజైన్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ

తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, ఈశాన్య రుతుపవన రాకతో తెలుగు రాష్టాల్లో వర్షసూచనలు ఉన్నాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ 8 AIR News_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోల టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ అర్జున్ లక్ష్మి. అక్టోబర్ 15, 2004 మెగాస్టార్ నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. చిరంజీవి గారి సినిమా అంటే ఇక చెప్పేదేమని చెప్పండి, ఆ హైప్, అభిమానుల సందడి, ఉత్సాహం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. అదే రోజు మరో సినిమా కూడా విడుదలైంది. ఆల్మోస్ట్ అందరూ కొత్తవాళ్లే. డైరెక్టర్ కూడా రెండవ చిత్రం అది. అసలు ఆ మూవీ ఉందని కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. కట్ చేస్తే మెగాస్టార్ సినిమాతో సమానంగా భారీ విజయాన్ని సాధించింది. ఒక మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సంవత్సరం విడుదలైన అత్యధిక వసూలు సాధించిన సినిమాగా ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అర్థమైందా నేను ఏ మూవీ గురించి చెప్తున్నాను? ఎస్, ఆనంద్. ఇవాల్టి ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీ. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీగా ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శేఖర్ కంబల్ గారు నిర్మించి దర్శకత్వం వహించిన ఆనంద్ ఒక మంచి ప్రేమకథ మాత్రమే కాదు, కుటుంబం గొప్పతనం విలువ తెలియచేసే ఎమోషనల్ డ్రామా. ఒక ఒంటరి మధ్యతరగతి అమ్మాయి భావోద్వేగాలను, ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సెల్యులాయిడ్ క్లాసిక్. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా, నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిద్ భారతి 100.8 ఎఫ్ఎం. ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీగా ఆనంద్ చిత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పాటలు వింటుంటేనే మనం మళ్లీ ఆ ఇంటికి, అంటే ఆనంద్ రూపం ఉన్న ఇంటికి వెళ్లినట్టు, అక్కడ ఏదో తిరుగుతున్నట్టు ఒక ఫీల్ వచ్చేస్తుంది కదా. అంత అద్భుతంగా ఉంటుంది మూవీ. యాక్చువల్ గా 2000 డాలర్ డ్రీమ్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన శేఖర్ కంబల గారు ఆనంద్ కథను తయారు చేసుకుని చాలా మంది నిర్మాతలను సంప్రదించారు. కానీ ఎవరు ఒప్పుకోకపోవడంతో అంత మంచి కథని అలా వదిలేయడానికి మనసొప్పక తనే నిర్మాతగా అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ మీద నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ సహకారంతో దాదాపు 1.5 కోట్ల బడ్జెట్తో రాజా, కమలినీ ముఖర్జీ, సత్యకృష్ణన్, అనీష్ కురువిల్లాలతో నిర్మించిన ఆనంద్ సంచలన విజయాన్ని అందుకోవడమే కాదు ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ గా ప్రేక్షకుల అభిమానాన్ని చేరుకుంది. మరి మనందరికీ తెలుసు కదా సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత విజయాన్ని సాధించిందో. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిద్ భారతి 100.8 ఎఫ్ఎం. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను గోదావరి సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.
1: అసలు ఏం కాలేనా, అంత లెవెల్ ఎంజాయ్ నీకు?

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇన్నోవేటివ్ క్లాసిక్ ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు మరిన్ని మంచి పాటలు కూడా వింటున్నాం. యాక్చువల్ గా ఆనంద్ స్టోరీ అంతా కూడా రూపచుట్టి తిరుగుతుంది. మూవీ స్టార్ట్ అయ్యేది కూడా తనతోనే, కానీ టైటిల్ మాత్రం ఆనంద్. అంటే రూప కోసం ఆనంద్ పడే కష్టాలు, ఫైనల్ గా తనని ఇష్టపడటం అనే స్టోరీ లైన్ గా శేఖర్ కంబల గారి స్క్రీన్ ప్లే, పాటలు, సంగీతం అన్ని అద్భుతంగా కుదిరి కొన్ని కొన్ని సినిమాలు కలా కుదిరిపోతాయంతే కదా. వాటికి రీజన్స్ ఉండవు, లాజిక్లు ఉండవు. అలా ఉంటాయి ఆనంద్ లాంటి సినిమాలన్నీ కూడా. ఒక సింపుల్ స్టోరీ అనూహ్యమైన విజయాన్ని అందుకున్న సినిమాగా మార్చింది. మరి చెప్తాను మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇప్పుడు విందాం ఆనంద్ సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సాంగ్.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం ఇన్నోవేటివ్ క్లాసిక్. ఆనంద్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. పాటలు వింటుంటే సినిమా చూడాలనిపిస్తుంది, సినిమా చూస్తుంటే పాటలు వినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటాయి. ఎందుకుండో మరి, ఈ చిత్రంలోని 6 పాటలను వేటూరి గారే రాశారు. అండ్ మీకు తెలుసా, శేఖర్ కమ్మల గారు దగ్గరుండి మరి స్టోరీకి తగినట్టుగా పాటలను రాయించుకున్నారట. ఇంకా కెఎం రాధాకృష్ణన్ గారు స్వరపరిచిన ఈ పాటలు ఎంత చక్కగా ఉంటాయో, ప్రేక్షకులకు ఎంతగా నచ్చేశాయో అందరికీ తెలుసు.

సర్కొండి ఆనంద్ ఒక క్లాసిక్ మ్యూజికల్ హిట్ అవడానికి వేటూరి కెఎం రాధాకృష్ణన్ గారి సాహిత్యం సంగీతం చేసిన మ్యాజిక్ మరో ముఖ్య కారణమని చెప్పొచ్చు. మరి చెప్తాను మరిన్ని విశేషాలు. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు వినిపిస్తున్నాను. హ్యాపీ డేస్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో ఇన్నోవేటివ్ క్లాసిక్ మూవీ ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు మరిన్ని సూపర్హిట్ సాంగ్స్ వింటున్నాం. యాక్చువల్ గా మనకి ఆనంద్ అన్న టైటిల్ వినగానే అట్రాక్ట్ చేసేది ఒక మంచి కాఫీ లాంటి సినిమా అన్న క్యాప్షన్ కదా. శేఖర్ కంబల గారు సినిమా ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. నిజంగానే కాఫీని ఇష్టపడిన వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. కాకపోతే వాటిల్లో వెరైటీస్ ఇష్టపడ ఉంటుంది కానీ అందరూ కూడా ఇష్టపడే ఐటమ్ కాఫీ. సో మార్నింగ్ లేచినప్పుడే ఒక మంచి కాఫీ తాగితే ఉండే ఫీల్ ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే మీకు అలా ఉంటుంది అన్న ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇక మంచి కాఫీ తాగితే వచ్చే అనుభూతిని ఆనంద్ సినిమా చూస్తున్నప్పుడు నిజంగానే కలిగించారు. తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, స్నేహితుల ప్రేమతో కలగలిపిన ఆనందను తెరకెక్కించిన తీరుకు ఫిదా అయిపోయాం అందరం. ఇప్పటికీ ఆ సినిమాని చూడాలంటే చాలా ఇష్టంగానే చూస్తాం. ఎనీవేస్, ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆనంద్ మూవీ నుంచి ఇ లవ్లీ సాంగ్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇన్నోవేటివ్ క్లాసిక్ ఆనంద్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక విన్నాం కదా పాట, అసలు శ్రేయ ఘోషల్ గారి వాయిస్ లో ఆ పాట ఎంత బాగుంటుందో, శేఖర్ కమ్మల్ గారు పిక్చరైజ్ చేసిన తీరు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్ గా మనందరికీ తెలుసు శేఖర్ కమ్మల్ గారికి వర్షం అంటే ఎంత ఇష్టమో. ఆల్మోస్ట్ ఆయన అన్ని సినిమాల్లో కూడా ఎక్కువ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, వర్షం కంపల్సరీగా ఉంటుంది. సో ఎంత అద్భుతంగా సెల్యులాయిడ్ మీద క్రియేట్ చేస్తారంటే మనం నిజంగానే వర్షం చూస్తున్నామా, వర్షంలో ఉన్నామా అనే ఫీల్తో పాటు ఆ సీన్స్ ని సాంగ్స్ ని ఇంకొంచెం హైలైట్ చేసేలా, ఎలివేట్ చేసేలా ఉంటుంది. మీకు తెలుసా ఈ సినిమా పాటలు రాయడానికి వేటూరి గారికి 4 రోజులు పట్టిందట. యాక్చువల్ గా అన్ని రోజులు తీసుకోరు వేటూరి గారు, అంటే ఎప్పటికంటే చాలా ఎక్కువ టైం తీసుకున్నారట. మరి ఇక ఈ చిత్రంలోని 5 పాటలను కర్ణాటక సంగీతంలోని కంపోజ్ చేశారట సంగీత దర్శకులు కెఎం రాధాకృష్ణన్ గారు. మరి మరిన్ని కబుర్లు చెప్తా ఆనంద్ గురించి. స్టే ట్యూన్ టూ వివిధ్ భారతి. అండ్ ఇప్పుడు వినండి ఫిదా మూవీ నుంచి ఈ ఆల్ టైమ్ సూపర్ సాంగ్.

0: ఫెమినస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇన్నోవేటివ్ క్లాసిక్ ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు మరిన్ని సూపర్ సాంగ్స్ కూడా వింటున్నాం. దర్శకుడు శేఖర్ కంబల గారు హోవర్డ్ యూనివర్సిటీలో తన మాస్టర్స్ డిగ్రీ థీసిస్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేశారట తెలుసా. అర్థమైపోతుంది కదా ఈ సినిమా స్టోరీ అంటే ఎంత ఇష్టమో. ఒక మాస్టర్ పీస్ గా నిలిచిపోయిన ఆనంద్, మనిషి తెలుసో తెలియకో చేసే పొరపాట్ల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి, పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష, ప్రాయశ్చితం లేదు, ఇలాంటి విషయాలను గురించి సున్నితంగా ఆలోచింపచేసేలా చేస్తుంది. అందుకే ఈ సినిమా ఎప్పుడొచ్చినా కూడా అలా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉంటామన్నమాట. ఎనివేస్ ఇంకా ఉన్నాయి చెప్తాను విశేషాలు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇప్పుడు వినిపిస్తున్నాను మాయాబజార్ సినిమా నుంచి ఈ క్లాసిక్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో ఇన్నోవేటివ్ క్లాసిక్ ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమాలోని పాటలతో పాటు సూపర్ హిట్ సాంగ్స్ కూడా వింటున్నాం. ఆనంద్ సినిమా ప్రేక్షకుల అభిమానంతో పాటు 7 నంది అవార్డులను గెలిచి ఇక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్స్, ఉత్తమ బాలనటి, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ కేటగిరీల్లో ఈ అవార్డులు లభించాయన్నమాట. మరి రొటీన్ సినీ ఫార్ములాకు భిన్నంగా ఉండటమే ఆనంద్ చిత్రానికి మంచి ఆదరణ లభించడానికి కారణమంటారు దర్శకుడు శేఖర్ కమల గారు. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను లవ్ స్టోరీ మూవీ నుంచి ఈ హిట్ సాంగ్.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇన్నోవేటివ్ క్లాసిక్ ఆనంద్ మూవీ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి సున్నితమైన భావాలను, బంధాలు, అనుబంధాల గొప్పతనాన్ని, విలువను శేఖర్ కంబల్ గారు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారో నిరూపించిన చిత్రం ఆనంద్. కెఎం రాధాకృష్ణన్ గారు లాంటి సంగీత దర్శకుడిని పరిచయం చేసింది సినిమా. చూస్తున్నంతసేపు మనల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది చిత్రం. పాటలతో అలరిస్తుంది, మాటలతో మురిపించి ఆలోచింపచేసేలా చేసే ఒక మంచి కాఫీ లాంటి సినిమా ఆనంద్. దట్స్ వై వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఇన్నోవేటివ్ క్లాసిక్.

సమయం 12 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు అమృత గీతంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:05 దాటింది. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే లక్ష్మి. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని రోజుకో అలంకారంలో కొల్చుకుంటాం ఈ 9 రోజులు. మరి ఇలాంటి సందర్భాలలో గుర్తొచ్చే పాటలలో తప్పకుండా ఉండే పాట సప్తపదిలోని అఖిలాండేశ్వరి కదా. పార్వతీదేవి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి అవతార విశిష్టతను వర్ణిస్తూ వేటూరు సుందరరామూర్తి గారు రచించిన ఈ గీతం భక్తి పారవశ్యంతో పరవశింపచేస్తుంది. ఇక స్వరబ్రహ్మ కేవీ మహాదేవన్ గారి స్వరకల్పన, దిగ్గజ గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారుల గానం బెరసి ఈ అమృత గీతం మీకోసం.

తరగడదు.

అమృత గీతం టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ప్రకృతి రమణీయతను సూర్యోదయంతో మేలుకునే ప్రాణికోటి పక్షుల కిలకిలా రావాలు ఒకటేమిటి సమస్త జీవరాశులను సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా వర్ణించిన ఈ గీతం దేవ సంగీతంతో చిత్రగారి తీయని స్వరంతో మనల్ని మంత్రముగ్ధులం చేస్తుంది. మెల్లగా మెల్లగా అంటూ మనల్ని చేరుతుంది, తట్టి లేపుతుంది. మరి వింటూ చూసేద్దామా ఉషోదయాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు అమృత గీతం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. చూడకుండానే పుట్టిన ప్రేమకు వారధిగా మారిన ఉత్తరాల సాక్షిగా ప్రేమలేఖ సినిమాలోని ఈ గీతంతో ప్రేమలో పడిపోతాం. అంత అద్భుతంగా ఉంటుంది భువనచంద్ర గారి సాహిత్యం, దేవగారి సంగీతం. ఇక పెక్యులియర్ వాయిస్ అనురాధ శ్రీరామ్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ఎవర్ గ్రీన్ మెలోడీ. ఆస్వాదించండి.

0: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం టైం ఆన్ వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. అన్కండిషనల్ లవ్, స్వచ్ఛమైన ప్రేమను పాటగా వినాలన్నా పాడుకోవాలన్నా అంతెందుకు, ప్రేమ చేసే అద్భుతాలన్నింటినీ తెలుసుకోవాలన్నా ఆర్య చిత్రంలో నీ పాట వింటే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఫాస్ట్ బీట్స్తో పాటు మెలోడీస్ ని కంపోజ్ చేసి మ్యాజిక్ చేసే దేవ్ శ్రీప్రసాద్ సిరివెనెల్ గార్ల కాంబినేషన్లో సాగర్ సుమంగళిలు పాడిన ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఎప్పుడు విన్నా ఇలా మెస్పరైజ్ చేస్తూనే ఉంటుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. అధికారాన్ని సాధికారితగా మార్చడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోం మంత్రుల తొలి సమాపేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సేయంగ్తో తలపడుతుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే మా ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ దేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం ముందుకు సాగడమే కాకుండా ఇతరులకు సాధికారత కల్పించడమే అసలైన శక్తి అన్నారు. ప్రస్తుత కాలంలో ఈ పరివర్తనకు డిజిటల్ శక్తి కీలక చోదశక్తికి ఉద్భవించిందని, డిజిటల్ శక్తి భారత్కు మరిన్ని అవకాశాలు తెరిచిందని మోదీ పేర్కొన్నారు.
1: Is not just the ability to move ahead. It is also the ability to empower others to move ahead. Bharat ka manna hai, competition jaruri hai, lekin compassion bhi hona chahiye.
0: 21వ శతాబ్దంలో సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ముఖ్యమైన వనరులుగా మారాయని ప్రధానమంత్రి అన్నారు. భారత సామర్థ్యాలు ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకునేలా చూడటమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తెల్లని ఇక్కడ 100కి పైగా భాషలు, సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ప్రచురణలు, 1,000కి పైగా శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని మోదీ తెలిపారు.
1: పవర్ కే పర్పజ్ పర్ జో ఫోకస్ హై యహీ సోచ్ గవర్నెన్స్ మే భీ జరూరీ హై. సర్కార్ కే పాస్ అథారిటీ హై లేకిన్ ఇస్కా ఉద్దేశ్య యే నహీ హోనా చాహియే కి దేశ్ కా నాగరిక్ సిస్టమ్ పర్ హీ నిర్భర్ హో జాయే, బల్కి ఇస్కా మక్సద్ యే హోనా చాహియే కి దేశ్ కే నాగరిక్ సక్షమ హో, సశక్త హో. ఔర్ భారత్ ఇసీ రాస్తే పర్ చల్ రహా హై. ఇసీ రాస్తే పర్ చల్తే హుయే భారత్ నే బీతే ఏక దశక్ మే 25 కరోడ్ లోగో కో గరీబీ సే బహార్ నికాలా.
0: 2014 నుంచి భారత్లో స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని, స్టార్టప్ల సంఖ్య 2,50,000కు చేరుకుందని తెలిపారు. అలాగే 45% పైగా స్టార్టప్లలో ఒక మహిళా భాగస్వామి ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు నవరాత్రుల 3వ రోజు

సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, శాంతి, దైవిక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటున్నారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం కలగాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమాపేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సమన్వయంతో సురక్షితమైన బలమైన బిమ్స్టెక్ ప్రాంతం నిర్మించుకునేందుకు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్, దాని పరిసర ప్రాంతాల దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ 7 సభ్య దేశాలతో 1997లో బిమ్స్టెక్ ప్రాంతీయ సంస్థ ఏర్పడింది. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగంలో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్దికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారతదేశంలో సంస్థగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. కేవలం క్యాన్సర్ మందులకే కాకుండా అన్ని రకాల మందులు, వైద్య పరికరాలపై ఉన్న అధిక మార్జిన్ల సమస్య ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్లకు 5,000 కందే గుండె స్టెంట్ ధర ఎంఆర్పీ వద్ద 25,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టెంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని మెహతా బదులిచ్చారు. ఈ కేసు విచారణ 27 అక్టోబర్కి కోర్టు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో ప్రతి అర్హులైన పౌరుడికి చోటు దక్కేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈసీఐ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు, వ్యక్తిగత వివరాలు సవరించుకునేందుకు, జాబితాలో లోపాలు సరిదిద్దుకునేందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిస్టిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, తప్పులు సవరణ సేవలు మరింత సులభతరం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడిపి వృద్ది అంచనా జూలైలో 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడంతో ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, నిర్మాణ సంస్కరణల మద్దతుతో భారత్ బలమైన వృద్ది సామర్థ్యం ప్రదర్శిస్తోందని వివరించింది. న్యూఢిల్లీలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మింటో రోడ్, మండీ హౌస్ రౌండ్ బౌట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోధి రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, ఖన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, పరిస్థితికి అనుగుణంగా ఢిల్లీలో కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రి జయన్ చౌదరిని కలవనున్నారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారీ పెట్టుబడులతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం వృద్దికి గొప్ప అవకాశాలు అందిస్తుంది.

చేస్తుందని పేర్కొన్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్స్ వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడడంతో భుది గండకీ నదికి అడ్డుకట్టపడి దిగువ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన సహాయక చర్యలు కొనసాగుతాయని సైన్యం తెలిపింది. ఆగస్టులో సంభవించిన విపత్తులో 1457 మంది మరణించగా వేలాది మంది ఆచికింకా తెలియలేదు. తాజా వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారతదేశం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు ఓడెన్స్ లో ప్రారంభం కానుంది. భారత క్రీడాకారిణి పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆన్ సే యంగ్ తో తలపడుతుంది. అలాగే తన్వి శర్మ జపాన్ చెందిన నత్సుకి నిదేరాతో పోటీ పడనుంది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ బరిలో దిగనున్నారు. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ రేపు ఆడనుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమాపేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోల టైం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు సూపర్ హిట్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

పుష్ పార్ట్ మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినసం. యాక్చువల్ గా శ్రేయ ఘోషల్ అంటే మనకి మెలడీస్ మెలడీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఇలాంటి సాంగ్స్ కూడా ఎంత చక్కగా పాడతారో ఇలాంటి పాటల వల్ల మనకు అర్థమైపోతుంది. ఎనివేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మార్నింగ్ టైంలో తీసుకునే బ్రేక్ఫాస్ట్ శరీరానికి రోజంతా అవసరమైన శక్తినిచ్చి మనం యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండేలా చేస్తుంది. అందుకే బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్లు, సమృద్దిగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలంటారు నిపుణులు. మరి వాటిలో కొన్నింటి గురించి, అది కూడా దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ ఈట్ ఫిట్ లో. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్, మెలోడీ ట్రాక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: అది లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. మరి ఇందాక చెప్పగదా మీకు దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి, అవి కూడా ఏంటంటే ప్రోటీన్లు సమృద్దిగా ఉండే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీకు చెప్తానని. పెసరపప్పు అట్టు, పెసరట్టు, పెసరట్టు ఉప్మా కాంబినేషన్కి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలియదు కాదు కదా. అసలు ప్రోటీన్కి బెస్ట్ ఆప్షన్ పెసరపప్పు అట్టు తెలుసా? పెసరట్టులో వేసుకునే ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరతో పాటు పెరుగు కలిపి తింటే ఈ పోషక విలువలు రెట్టింపు అవుతాయటండి. మరి ఈసారి పెసరట్టు తినేటప్పుడు ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇంకా ఉన్నాయి దేశీ ఫుడ్ ఐటమ్స్ మీతో చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ట్రక్ ఆన్ ద వే.

కాన్సర్ల శ్యామ్ గారి లిరిక్స్, మిక్కి జమేయర్ గారి సంగీతం మిక్స్ చేస్తే ఇలాంటి మ్యాజికల్ సాంగ్స్ అనుకుంటాం. గానీ మనం చాలా అప్డేటెడ్ గా ఉన్నాం, చాలా ఫార్వర్డ్ గా ఉన్నాం, చాలా టెక్నికల్ గా ముందుకెళ్లిపోయాం అది ఇదని. కానీ మన మూలాల్ని ఎప్పుడు మర్చిపోం అనడానికి ఎగ్జాంపుల్ ఇలాంటి పాటలు, ఇలాంటి జానపద పాటల్ని ఇప్పటికీ మనం ఇష్టపడుతున్నాం, సూపర్ హిట్ చేస్తున్నాం, అంతే కదా. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మరి ప్రోటీన్లు సమృద్దిగా ఉండే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పనీర్. వెజిటేరియన్స్ కు పనీర్ మంచి ప్రోటీన్ వనరులు దొరికే ఆహార పదార్థంగా నిపుణులు అంటారు. పనీర్ బుర్జీ, పనీర్ రోల్ లేదంటే కూరగాయలతో తయారు చేసే శాండ్విచ్ రూపంలో కూడా తీసుకోవచ్చట. మీకు తెలుసా, పనీర్లో ప్రోటీన్తో పాటు ఎముకల పటుత్వానికి అవసరమైన కాల్షియం కూడా లభిస్తుందట. సో ఈసారి ఎలాగో చాలా మంది పనీర్ లవర్ చాలా మంది ఉంటారు కాబట్టి ఈసారి కూడా ఎంచక్కగా ఇంకా హ్యాపీగా తినొచ్చు అనమాట పనీర్ ని. ఇంకా ఉన్నాయి దేశీ ఫుడ్ ఐటమ్స్ షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇప్పుడు మీకోసం మరో లవ్లీ ట్రాక్.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ప్రోటీన్లు సమృద్దిగా లభించే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి మనం మొలకెత్తిన పెసలు, శనగలు, పప్పుధాన్యాలను మార్నింగ్ టైంలో సలాడ్స్ లేదంటే చాట్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. మరి టేస్ట్ కోసం అంటే కొంచెం చప్పగా ఉంటాయి, ఎలా తినాలబ్బా అనిపిస్తుంది కదా. సో అదిగులు లేకుండా వీటిలో నిమ్మరసం, ఉల్లిపాయ, టమాటా, కాస్త మిరియాల పొడి కలుపుకోవచ్చు. వీటి వల్ల ప్రోటీన్ అలాగే సూక్ష్మ పోషకాలు కూడా అందుతాయట. మరి సో ఈసారి ఇవి కూడా మనం ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ట్రై చేస్తున్న వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇంకా ఉన్నాయి చెప్తాను విశేషాలు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి ప్రోటీన్లు సమృద్దిగా లభించే దేశీ ఫుడ్ ఐటమ్స్ గురించి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక లాస్ట్ అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పెరుగు శనగల సలాడ్. ఉడికించిన తెల్ల లేదా నల్ల శనగలను చిలికిన పెరుగుతో కలపడం ద్వారా తేలికగా అనిపించే బలవర్దకమైన బ్రేక్ఫాస్ట్ తయారవుతుంది. శనగల నుంచి ప్రోటీన్ ఫైబర్, అలాగే పెరుగు ప్రోబయోటిక్స్ తో పాటు కాల్షియం, ప్రోటీన్లను కూడా అందిస్తాయట. సో మరి బ్రేక్ఫాస్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నామనుకోండి, రోజును హెల్దీగా హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఫిట్ గా యాక్టివ్ గా కూడా ఉండొచ్చు అనమాట. సో మరి ఫాలో అయితే సరిపోతుంది కదా, ఏమంటారు? అండ్ స్టేట్ అండ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మెస్మరైజింగ్ మెలడీ.

0: సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు పెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత్లో కాంగ్రెస్ పార్టీ నడిపే నియంతృత్వ రాజకీయం చెల్లదని, తమకు ఓటు వేయకపోతే ఈసీదీ ప్రజలదే తప్పనేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీ అధికారం కోసం రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతలు దేశానికి ద్రోహం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. దేశం ఎవరి ప్రైవేటు ఆస్తి కాదని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదొయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న విపక్షాల తీరు పార్లమెంటులో నవ్వుల పాలైందని మండిపడ్డారు. భారత ఎన్నికల సంఘం నిర్ణయాల్లో లోపాలున్నాయని కమిషన్ సభ్యులే పేర్కొంటున్న తరుణంలో సీఎస్ఈ జ్ఞానేష్ కుమార్పై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యలు తీసుకోకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిరసించారు. ఢిల్లీలో ఇండీ కూటమి చేపట్టిన మార్చ్ ఫర్ డెమోక్రసీ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ ఈ పోరాట పంథాపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ లాభాల్లో పర్మనెంట్ ఉద్యోగులకు 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈరోజు ప్రజాభవన్లో భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ, క్వార్టర్ల స్థానంలో నెహ్రూ హౌజింగ్ కాలనీల నిర్మాణం, ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణ చేపడతామన్నారు. అలాగే రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు సింగరేణి భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడతామని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు నేడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్దిగా పండి రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట ప్రజలందరికీ ఆయన శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో

0: పలువురు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫార్ములా ఈరెస్ కేసులో తనపై వచ్చిన అవినీతి అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, నిధుల దుర్వినియోగం జరిగినట్టు సాక్ష్యాలు లభించనందున ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో భారస కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 75% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జీవో 109 గెజెట్ 49 ప్రకారం ఇవ్వాల్సిన రిజర్వేషన్లను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అమలు చేయకపోవడం వల్ల ఆదివాసీ గిరిజన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోయి హైదరాబాద్లో నీటి సరఫరా తగ్గుతుందనే ప్రచారాన్ని జలమండలి ఖండించింది. ఇటువంటి ఆధారాలు లేని వార్తలు నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను కోరింది. నీటి సరఫరా సమాచారాన్ని అధికారిక మార్గాల ద్వారానే తెలుసుకోవాలని, నీటిని పొదుపుగా వాడాలని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జీవో 17ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తగినంత సిబ్బంది, థర్మల్ విద్యుత్ కేటాయింపులు లేకపోవడంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఉచిత విద్యుత్తుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ది పనులను, గోదావరి పుష్కరఘాట్ నిర్మాణాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ముక్కోటి శ్రీరామనవమి నాటికి పనులు పూర్తి చేసేలా 10 బృందాలను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. నిర్ణీత సమయంలో పనులు ముగించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
1: గోదావరి పుష్కరం సంబంధించి రివర్స్ పరిశీలించడం జరిగింది. ఘాట్ శాంక్షన్ అయింది నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్ కూడా 270 మీటర్ అండ్ అలాగే 230 మీటర్స్ ది ఘాట్ కూడా పరిశీలించడం జరిగింది. టీఆర్ 1 భద్రాచలం కూడా ఉంది. అలాగే పెళ్లి భక్తులు జనం కూడా కేవలం ఇక్కడ కాదు, పిన్నపక్కలో, అశ్వాపురంలో, తుమ్ముగూడెంలో, పర్ణశాలలో అక్కడ కూడా అవకాశం ఉంది. అది కూడా గవర్నమెంట్ కి పంపడం జరిగింది.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరి కంటే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. నీరు, విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి సమిష్టిగా కృషి చేయాలని, సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పగడబందీ ఏర్పాట్లు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి నిర్వహించిన సమీక్షలో జిల్లాలో మొత్తం 251 కొనుగోలు కేంద్రాలను సిద్దం చేయాలని సూచించారు. అలాగే గత సీజన్ల సీఎంఆర్ డెలివరీలో వేగాన్ని పెంచాలని పౌర సరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాల్లో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు, రాత్రివేళ భక్తుల దాండియా నృత్యాలతో ఆలయం కోలాహలంగా మారింది. ప్రసిద్ద పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి బాలాలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజైన ఈరోజు సరస్వతి అమ్మవారు చంద్రఘంటా మాత

అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్టంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఈశాన్య రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది, ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్టంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వీబీ క్లాక్ లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. అఖండ భారతదేశం భిన్న సంస్కృతి సంప్రదాయాలకు పర్వదినాలకు నిలయం. ప్రతి పండుగకు ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. జీవితంలో మనం ఆచరించవలసిన అంశాలెన్నో ముడిపడి ఉంటాయి, అర్థం చేసుకోవాలంతే. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. బతుకమ్మ ప్రకృతి పండగ, పూల పండగ, మానవ జీవితం పర్యావరణంతో ఎలా మమైకమై ఉందో తెలిపే పండగ. తెలంగాణ రాష్ట సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మను మహిళలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. మరి రంగురంగు రకాల పువ్వులతో 9 రోజులు బతుకమ్మ రూపంలో ప్రకృతికి సౌభాగ్య సంతోషాలకు మరో రూపమైన పార్వతీదేవిని ఆరాధిస్తారు. సమష్టితత్వానికి సమైక్యతకు ప్రతిరూపం మహిళలందరూ కలిసి పాడే బతుకమ్మ పాటలు. మరి ప్రకృతిని పర్యావరణాన్ని దైవ స్వరూపాలుగా కొలుస్తున్నామంటే పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది బతుకమ్మ. ఈరోజు నానబియ్యం బతుకమ్మగా జరుపుకుంటున్నారు. మరి శుభాకాంక్షలను అందిస్తోంది వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. యావత్ భారతదేశం ఘనంగా జరుపుకునే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. 9 రోజులు 9 అలంకారాలతో అమ్మవారిని పూజిస్తాం. శక్తికి ప్రతిరూపమైన ఆది పరాశక్తిని ఆరాధిస్తాం. మనతో ఉండే, అంటే మనలో ఉండే సహజ సిద్దమైన దుర్గుణాలకు బదులుగా సద్గుణాలను ప్రసాదించమని కోరే సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను చెబుతారు. ఇక తొలి అలంకారంగా ఉత్తరాదిన శైలపుత్రి, దక్షిణాదిన బాలాత్రిపుర సుందరి. ఓర్పుకు సహనానికి ప్రతిరూపంగా దుష్టశక్తులపై విజయం సాధించి కష్టాలను తొలగించే తల్లిగా కొలుస్తాం. సంపద, శ్రేయస్సు, మనశ్శాంతి, జ్ఞానాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇక రెండవ అలంకారంగా ఉత్తరాదిన బ్రహ్మచారిణి, దక్షిణాదిన గాయత్రీదేవి. దృఢ సంకల్పం, పట్టుదల, క్రమశిక్షణకు ఆలవాలం. సోమరితనం, అహంకారం, అసూయ లాంటి ప్రతికూల భావాలకు దూరంగా ఉండటానికి అమ్మను ఆశ్రయిస్తారు. జ్ఞానానికి అధిదేవత గాయత్రీదేవి. ఇక మూడవ అలంకారం ఉత్తరాదిన చంద్రఘంట, దక్షిణాదిన అన్నపూర్ణ.

గడ్డు పరిస్థితుల్లోనూ చెదరని ఆత్మవిశ్వాసం ఇవ్వడం ఈ అలంకారం ప్రత్యేకత. సమస్త ప్రాణకోటికి ఆహార ప్రదాత అన్నపూర్ణదేవి. కుటుంబ శ్రేయస్సుకు, అనుబంధాలు బలపడటానికి ఆత్మీయత నిండిన ఆహార విలువను తెలియజేసే రూపం.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా

చైతన్య స్పూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక నాలుగవ రోజు అలంకారం ఉత్తరాదిన కుష్మాండదేవి, దక్షిణాదిన మహాచండీదేవి. చిరునవ్వుతో అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన దేవి. ఈ తల్లిని పూజిస్తే మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందనేది భక్తుల నమ్మకం. ధైర్యం, ఆరోగ్యం, సంపదలు ఇచ్చే అలంకారం మహాచండీదేవి. ఐదవ రోజు అలంకారం ఉత్తరాదిన స్కందమాత, దక్షిణాదిన లలితా త్రిపుర సుందరి. కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిచ్చే అమ్మ. మంచి సంతానాన్ని ప్రసాదించడమే కాదు, వాళ్లని సంరక్షించుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని, సంపదను ఇస్తుందని విశ్వసిస్తారు. లలితా త్రిపుర సుందరి అలంకారం ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించే రూపం.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఆరవ రోజు అలంకారం ఉత్తరాదిన కాత్యాయని దేవి, దక్షిణాదిన మహాసరస్వతి దేవి. శాంతి, ఆనందం, సంతోషకరమైన జీవితం, విజయాన్ని ప్రసాదించే అలంకారం కాత్యాయని దేవి. సాత్విక రూపమైన అమ్మవారిని సృజనాత్మకతకు మూలదైవంగా, ఆమె వీణ నుంచి వచ్చే కంపనాలు సమస్త విశ్వాన్ని చేతనంగా ఉంచి సకల భయాలను దూరం చేస్తాయని నమ్ముతారు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 7వ రోజు అలంకారం. ఉత్తరాదిన కాళరాత్రి, దక్షిణాదిన మహాలక్ష్మీదేవి ఉగ్రరూపం. ప్రతికూలత నుంచి రక్షణ పొంది భయం లేని జీవితాన్ని గడపొచ్చనే నమ్మకం కాళరాత్రి అలంకారం. ఇక అందం, దయ, కరుణ, విజయం, వంశవృద్ది వంటి ఎన్నో సుగుణాలకు నిలయం మహాలక్ష్మీదేవి అలంకారం. 8వ రోజు అలంకారం. ఉత్తరాదిన మహాగౌరి, దక్షిణాదిన దుర్గాదేవి. భయం, పాపాల నుంచి విముక్తి కలిగించే రూపం మహాగౌరి అలంకారం. ఇక నారీశక్తికి ప్రతీకగా దుర్గాదేవి రూపం ఆరోగ్యాన్ని, శారీరక మానసిక స్వస్థతను ప్రసాదించే దేవిగా కొలుస్తాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తి టైం. బతుకమ్మ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న శుభ సందర్భంలో చైతన్య స్ఫూర్తిగా మనకు ఆదర్శప్రాయంగా నిలిచే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 9వ అలంకారం. ఉత్తరాదిన సిద్ధిదాత్రి, దక్షిణాదిన మహిషాసురం వర్ధిని, కోరిన కోరికలను ప్రసాదించే వరదాయిని, పరిపూర్ణ శక్తి స్వరూపిణి సిద్ధిదాత్రి, అంతర్గత శాంతిని ఇచ్చే రూపంగా పూజిస్తాం. ఇక చెడుపై మంచి విజయం సాధిస్తుందని తెలియజేసే అలంకారం మహిషాసురం వర్ధిని. అమ్మను పూజిస్తే ఆత్మశుద్ది జరిగి అర్షడ్వర్గాలపై విజయం సాధించగలమని భక్తుల విశ్వాసం. మరి దైవాన్ని పూజించడం ఎంత

ముఖ్యమో, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే మనం జరుపుకునే పండుగలకు సార్థకత. ఆలోచించండి.

సమయం 2 గంటలు కాస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు మెలడీ టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఓన్లీ ఆన్ వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం. మంచి మంచి మెలోడీస్ అలా బ్యాక్ టు బ్యాక్ వింటుంటే అసలు ఆ ఫీలే వేరు కదా. ఇందాక చెప్పినట్టుగా రోజంతా సోసాగా ఉందనుకోండి, ఆ సోసో కాస్త సో హ్యాపీగా అయిపోతుంది అనమాట. ఇక సుమన్ థర్డ్ ప్రొడక్షన్స్ అంటే ఫీల్ గుడ్ మూవీస్ కి కేర్ అపడ్డోస్. ఎన్నెన్ని మంచి సినిమాలు కదా. విఎన్ ఆదిత్య గారి డైరెక్షన్ లో మనసంత నివే సినిమా వచ్చింది 2002లో, గుర్తుంది కదా. అసలు ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి మంచి మంచి పాటలు తోడైతే, మ్యూజిక్ తోడైతే ఎంత అద్భుతాలు క్రియేట్ చేస్తుందో మనకే తెలుసు. ఆ సినిమా చూస్తుంటే ఒక హాంటింగ్ స్టోరీ అనమాట. మరి అందులో అన్ని పాటలు కూడా చాలా బాగుంటాయి, కానీ చిత్ర గారు పాడిన పాట ఒకటి ఉంటుంది, కిటకిట తలుపులు, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అనంత్ శ్రీరామ్ గారి సాహిత్యం చాలా బాగుంటుంది. ఇక ఆర్పి పట్నాయక్ గారు, అప్పుడు అసలు ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ లేని సినిమాలు అంటే ఏవి లేవేమో అనిపించింది 2002లో అనమాట కదా. అన్ని బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్సే. మరి అలాంటి హిట్ సాంగ్ ఒకటి మనసంతనివే సినిమా నుంచి మీకోసం

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం మెలోడీ టైమ్ టైమ్. అన్ని మంచి మంచి మెలోడీస్ కదా. యాక్చువల్ గా మనకి సినిమా పరిశ్రమలో ఎంతమంది హీరో హీరోయిన్స్ ఉన్న ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే అల్టిమేట్ హిట్ పైర్ అయిపోతాయి అనమాట. వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు అన్ని కూడా నచ్చేస్తాయి మనకి. అండ్ రిపీటెడ్ గా వాళ్ళ కాంబినేషన్ రిపీట్ అవుతుంటే అంత ఆనందం. అసలు ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉండేది అప్పట్లో, ఇప్పుడంటే కొంచెం తగ్గింది కానీ అలాంటి హిట్ పేర్లే వెంకటేష్ సౌందర్య గారిలో ఒకటి. ఎన్ని సినిమాలు కదా ఇప్పుడు చెప్తే మన మెలోడీ టైం కూడా అయిపోతుంది. కాబట్టి వాళ్ళ కాంబినేషన్ వచ్చిన సినిమాలు అన్ని కూడా మ్యూజికల్ హిట్సే. అలాంటి వాటిల్లో ఒకటి రాజా సినిమా. నిజంగా టైటిల్ రాజా అని హీరో పేరు ఉంటుంది కానీ సినిమా అంతా కూడా హీరోయిన్ ఓరియంటెడ్. అంటే ఇద్దరు క్యారెక్టర్లు కూడా ఈక్వల్ గా ఉంటారన్నమాట. ఒకరికొకరు పోటా పోటీగా నటించే సినిమా వల్ల ఇది కూడా ఒకటి. అందుకే మనకి వాళ్ళ కెమిస్ట్రీ కానివ్వండి లేదంటే స్టోరీ, డైలాగ్స్, సీన్స్ ఏవైనా సరే అలా మనసుకి హత్తుకుపోతాయి. ఆ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి. మరి రాజా సినిమా నుంచి సూపర్ సాంగ్ విన్నావా? ఎస్ఏ రాజకుమార్ గారి సంగీతం, సామవేద షణ్ముఖ శర్మ సాహిత్యం. ఈ అద్భుత గీతం మీకోసం.

మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి మెలోడీస్ వింటుంటే వినోదం కాక ఆనందం కాక ఇంకేముంటుంది చెప్పండి? బ్యాక్ టు బ్యాక్ ఇలాంటివన్నీ వింటుంటే అసలు ఫీల్ హ్యాపీనెస్ వేరన్నమాట. యాక్చువల్ మనకి సినిమాల్లో సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు, రికార్డులను తిరగరాసిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి బొబ్బిల్ రజ. యాక్చువల్ గా అది వెంకటేష్ గారికి ఒక యాక్షన్ హీరోగా స్టార్ డమ్ ని తెచ్చిన సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం దివ్య భారతి అనే ఒక క్యూట్ హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేసిన సినిమా కూడా. ఆ సినిమాతోటి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఫస్ట్ మూవీతోనే. ఆ తర్వాత అగ్ర హీరోలు అందరితోటి యాక్ట్ చేసింది. అండ్ హిందీలో కూడా, తెలుగులోనూ చాలా మంచి మంచి హిట్స్ అని ఇచ్చింది. మరి క్యూట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ దివ్య భారతి. తను నటించిన బొబ్బిలజ సినిమాలో పాటలన్నీ కూడా సూపర్ హిట్. ఇక ఇళయరాజా అండ్ వేటూరి సుందరమూర్తి గారి కాంబినేషన్ అంటే మనకి కొంచెం మాస్ టచ్ లో ఉంటుంది. కానీ సిరివెన్నెల ఇళయరాజా గారి కాంబినేషన్ అంటే కొంచెం క్లాస్ టచ్ ఉన్న సాంగ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు వినిపించబోయే పాట క్లాస్ కమ్ మాస్ ఉండే సాంగ్ అనమాట. మరి విందామా ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ని?

0: ஹையரே ஹையரே ஹை சந்தனா சந்தனா.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: మెలోడీ టైమ్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి మామూలుగా మనకి హీరో హీరోయిన్స్ కానీ అంటే హీరోయిన్స్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడ యాక్ట్ చేయడం లేదంటే మన వాళ్ళు అక్కడికి వెళ్లి టాప్ హీరోయిన్స్ గా రాణించడం అనేది మనందరికీ

తెలుసు. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం అంత ఎక్కువగా మనకి షఫలింగ్ ఉండదు. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ తక్కువగా చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా. అలా తక్కువ సినిమాలు చేసినా మంచి ఒక గుర్తుండిపోయే సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు ఓపెన్ అయ్యారు గారు. యాక్చువల్గా హిందీలో అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, తెలుగులో కూడా నీరజనం అనే సినిమాకి చేశారు. అసలు నీరజం పేరు వింటేనే ఎన్ని సాంగ్స్, అన్ని మెలోడీ సాంగ్స్ అన్ని గుర్తొచ్చేస్తాయి కదా. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమాల్లో నీరజనం కూడా ఒకటి. అన్ని అద్భుతమైన పాటలే అనమాట, ఓపెన్ అయ్యర్ గారు కంపోజ్ చేసినవి. అండ్ ఇప్పుడు వినిపించబోతున్న పాటకి సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. యాక్చువల్ ఇది 1999 లో రిలీజ్ అయింది సినిమా, కానీ ఇప్పటికీ చాలా మంది ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ సాంగ్స్ లిస్ట్ లో ఈ పాట కూడా ఉంటుందనేది 80s 90s కిడ్స్ కి చాలా మంది చెప్తారు. సో మరి ఇంకోసారి ఈ పాట విందాం.

లాస్ట్ మెలడీ వినిపించే టైం కూడా వచ్చేసింది. ఆది ఈ సినిమా పేరు వింటేనే ఎన్టీఆర్ గారి ఉగ్రరూపం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ సినిమా స్టోరీ కానివ్వండి, వివి వినాయక్ గారి ప్రజెంటేషన్ టేకింగ్ కానివ్వండి, అసలు మొత్తం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అండ్ ఎన్టీఆర్ గారికి అండ్ డైరెక్టర్ గా వివి వినాయక్ గారికి స్టార్డమ్ వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పాటలన్నీ కూడా సూపర్ హిట్టే. ఇక ఇప్పుడు వినిపించబోయే పాట చంద్రబోస్ గారు రాశారు. అసలు చంద్రబోస్ గారు అంటే చెప్పక్కర్లేదు, క్యాచి క్యాచి వర్డ్స్ తో మంచి మంచి భావాల్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట చంద్రబోస్ గారు. మరి ఇప్పుడు అందులో పాట వినిపించబోతున్నాను. అండ్ విత్ దిస్ సాంగ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. హ్యావ్ ఏ గ్రేట్ ఫెస్టివ్ డేస్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: मैं हूँ जॉन अब्राहम। मैं तो यही कहूंगा कि धूम में भी मैंने हेलमेट पहनी थी। जितने पेरेंट्स हैं, जितने यंगस्टर्स हैं, जो भी सुन रहे हैं, ऑलवेज वेयर अ हेलमेट। हेलमेट बहुत ही जरूरी है। मैं अपने यंगस्टर्स को यह भी कहना चाहता हूँ कि मैं बाइक्स को रेसिंग ट्रैक पे लेके जाता हूँ, नॉर्मल रोड्स पे ऐसे नहीं चलाता हूँ। काफी यंगस्टर्स बहुत फास्ट बाइक चलाते हैं बिना हेलमेट। तो मैंने एक यंगस्टर को साइड में लाके मैंने कहा कि तुम हेलमेट क्यों नहीं पहनते हो, लड़कियों को दिखाना चाहते हो, राइट? तो मैंने कहा हाँ। तो मैंने कहा तो इतना तेज क्यों चलाते हो, कौन देखेगा तुम्हें, राइट नाउ यू आर एन इडियट, आराम से चलाओ। और मैंने कहा कि जो कूल कोशेंट है ना, वो हेलमेट पहन के आराम से चलाओ, बिना हेलमेट के मत चलाओ।
1: कूल बनिए।
2: आकाशवाणी विविध भारती केंद्र। आकाశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల నుండి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం స్వంత ప్రసారాలు ఉంటాయి. ఈ ప్రసారాలన్నింటినీ 100.2 మెగాహెర్జ్ ఎఫ్ఎం పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై కూడా వినొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పునరి పాటయినుండి. అట్లనే 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో టమాటా అల్షంత సాగు గురించి ఇచ్చోడకు చెందిన స్వరూపతో ముచ్చటైంటారు. వ్యవసాయ పనులు చేపలు పడుతూ జీవనోపాధిని పొందుతున్న మహిళా రైతులు సీడం కల్పన, మాడావి పంచపూల, జుగ్నాక్ రాధాబాయి అనసూయలతో బి సంధ్యలీల పెట్టిన ముచ్చట ఇంటారు. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే ఈఎల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. శ్రోతలు, రోజంతా పనులతో బిజీగా గడిపిన తర్వాత ఇప్పుడు కాస్త ప్రశాంతంగా కూర్చుని సమయం దొరుకుతుంది. మీ అలసటను కొంచెం దూరం చేసి మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం సిద్ధంగా ఉంది. మరి ఈ మధురమైన సాయంత్రాన్ని మన మాటలతో పాటలతో మరింత అందంగా ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 5:30 ప్రసారమవుతుంది. అప్పుడు అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి 2950081, ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయండి. అంతేకాదు ఉత్తరం ద్వారా కూడా పాటను కోరినచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 5:04001, ఇది పిన్కోడ్ నంబర్. కార్యక్రమంలో ముందుగా విందాం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుండి శ్రీనివాస్ పాడిన ఈ పాటని.

వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు వరంగల్ నుండి రాజు, శ్రేయ, శోభ, మనీష్, మహిమ. వీళ్ళు ఘర్షణ చిత్రం నుండి ఏ చిలిపి కలవో అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. అయితే శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరి వినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్ 504001, ఇది పిన్కోడ్ నంబర్.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ప్రకాష్ అన్నారు కదా? ప్రకాష్, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? కోడద్. ఏం చేస్తారు ప్రకాష్ మీరు?
1: నేను మేకలు మెప్తా మేడం.
0: మేకలు? ఎన్ని మేకలు ఉన్నాయి మీకు?
1: నాకు 80 అనుకుంటా మేడం, చిన్న పెద్ద.
0: 80 అంటే మొత్తం మీయేనా?
1: మొత్తం నాయే మేడం, 80. వేరే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ వాళ్ళ ఇలా అంటే ఒక 20 అనుకుంటది.
0: మొత్తం ఒక 100 దాకా ఉంటాయి.
1: 100 అనుకుంటా.
0: మరి అవన్నీ ఎట్లా మీరు ఇట్లా హ్యాండిల్ చేస్తారు? మరి
1: హ్యాండిల్ చేస్తామంటే ఇట్లా ముందు కొట్టుకుని వెళ్ళేటప్పుడు ముందర నడుస్తాం మేడం. అవి ముందర నడిస్తే వాటి ఒకదాని నుంచి ఒకటి దాన్ని చూసుకుంటా వచ్చేస్తాయి.
0: అంటే ఫస్ట్ మేకను భయపెడితే మిగిలిన మేకలన్నీ మంచిగా వింటాయి అన్నట్టు మీరు చెప్పినట్టు. మంచి ఉన్నది టెక్నిక్, మంచి ఉన్నది. మరి అలా ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: థియేటర్ నుంచి రాధా రాధా పాట.
0: తప్పకుండా. ఇప్పుడు మీరు మేకలు మెప్పుకుంటూ ఎఫ్ఎం వింటూనే ఉంటారు అన్నట్టుగా?
1: అవును మేడం.
0: సంతోషం,
1: ఖచ్చితంగా వింటాను మేడం.
0: సరే ప్రకాష్, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థాంక్స్ మేడం.
0: శ్రోతలు, మీరు కూడిట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0872 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
3: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుర్రి పాట ఇనుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. శ్రోతలు మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయండి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట ఇన్నుండ్రి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొజామట్టు 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు ఫోన్ గలలోను రేపు పొద్దుగల 8:40 సింగిడి, 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి నచ్చు.

0: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂಡಾ ಶಕ್ತಿ ಸ್ತ್ರೀಲ ಕಾರ್ಯಕ್ರಮಂ. ಈ ಎಲ್ಲಟಿ ಶಕ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಸಮರ್ಪಣ ಬಿ ಸಂಧ್ಯಾಲೀಲ. ವಿವಿಧ ರಕಾಲ ರಂಗಾಲಲೋ ಸ್ತ್ರೀಲು అందిస్తున్న విజయ గాథలను వారి మాటలలోనే వ్యవసాయం ఇంకా అనేక రంగాలలో స్త్రీలు పడుతున్న కష్టం వారి ప్రతిఫలితం అన్నీ కలగల్పుకొని వచ్చేస్తుంది ప్రతి మంగళవారం శుక్రవారం శక్తి స్త్రీల కార్యక్రమం. ఇయ్యలటి శక్తి స్త్రీల కార్యక్రమంలో మీరినే కార్యక్రమాలు టమాటా అలచంత సాగు గురించి ఇచ్చోడకు చెందిన స్వరూపతో ముచ్చట పెట్టింది బి సంధ్యలీల. ఇంకా వ్యవసాయ పనులు చేపడుతూ చేపలు పడుతూ జీవన ఉపాధిని పొందుతున్న మహిళా రైతులు సిడమ్ కల్పన, మడావి పంచపూల, జుగ్నాక్ రాధాబాయి, జుగ్నాక్ మోతుబాయి అనసూయలతో ముచ్చట వారందరితో ముచ్చట పెట్టింది బి సంధ్యలీల. ఆ ముచ్చట్లు ఇప్పుడు మనం వినేద్దాం. ముందుగల్ల విందాం టమాటా అలచంత సాగు గురించి ఇచ్చోడకు చెందిన స్వరూపతో ముచ్చట. నమస్తే అమ్మా, నీ పేరు చెప్పు.
1: స్వరూప.
0: టమాటాలు ఇంకా అలచంతకాయ?
1: టమాటాలు, అలచంత, మిర్చి, వంకాయలు.
0: ఇంత ఇన్ని రకాల కూరగాయలు పండిస్తావు అన్నట్టు?
1: పండిస్తా. అలా
0: మరి లాభం నష్టం ఎట్లుంది? ఇవన్నీ మార్కెట్ కి ఇన్ని ఎప్పుడు పట్టుకపోతావు? ఇంకా పత్తి కూడా ఉన్నట్టు ఉన్నది కదా?
1: లేదు, పత్తి మాది కాదు, పత్తి వేరే.
0: ఇది మీ సొంత భూమి?
1: లేదు, కౌలు.
0: కౌలుకి తీసుకొని కూరగాయలు పండించుకోండి.
1: పండించుకుంటున్నా కూరగాయలు.

0: మరి కౌలు అతనికి కూడా ఇవ్వాలి కదా.
1: ఇవ్వాలా అతనికి? ఇంకా ఇవ్వలే. అతని ఇస్తాము మెదటి వాళ్ళు వస్తుంది కదా. అన్నకర కొన్ని ఆయనకు ముట్టిన కొన్ని మనకు అయితే అని అనుకున్నాం. ఇళ్ళనే పడుతున్నాయి, ఇళ్ళనే పడుతున్నాయి.
0: టమాటా వ్యాపారం మంచిగా లేదా? మరి
1: మంచిగా లేదు. టమాటా వ్యాపారం మంచిగా, కూరగాయల వ్యాపారం మంచిగా లేదు. ఎందుకంటే పండిస్తాం మనం, కొనుక్కుంటే ఎక్కువ రేటు చెప్తారు.
0: మనం మార్కెట్ లో అంతంత రేట్లు పెట్టే కంటే మీరే కొంచెం తక్కువ రేట్లా, మీరు పండించినవి అమ్ముడు కూడా పోతాయి, జనాలకు తక్కువ రేట్ లో కూడా దొరుకుతాయి కదా. అట్లాంటి సదుపాయం ఏమైనా పెట్టుకోవచ్చు కదా.
1: ఏం పెట్టించుకుంటాం వాడికైనా? మనల్ని అయితే తక్కువ రేట్ అంటారు మేము, మాకు
0: అదే కదా.
1: ఇప్పుడు మేము వచ్చేట్లా ఇట్లా కొని ఇప్పుడు ఏ చైనాకేం పోతాం, ఊళ్ళకైనా తీసుకురా అని అంటే అప్పుడు మాకు 30 రూపాయల కిలో పట్టి, 30 రూపాయల కిలో.
0: మీరు ఎంత అమ్ముతున్నారు?
1: 10 రూపాయలకు 2 కిలోలు లేకుంటే మీరు 20 రూపాయల కిలో. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి కూడా అంతే అవుతుంది. రైతుకు కొంచెం పెంచాలా ఏదన్నా గానీ, కష్టపడి చేస్తారు కదా, వాళ్ళకు కూడా కొంచెం ఫలితం ఉండాలా. చేను తినక చెయ్యక నిర్దలేక ఏం లేక తెల్లందాక పొద్దుందాకా అయ్యో ఇటు లీలు ఇయ్యాలటు లీలు ఇయ్యాలా, అయ్యో గోధ వచ్చిందో గొడ్డు వచ్చిందో తింటారు తినరు, పంది వచ్చిందో కుక్క వచ్చిందో, ఇదే ఎలుటికే ఉంటది కదా. అట్లా అంటప్పుడు కొంచెం రైతు కొంచెము మార్కెట్ ధర కొంచెం
0: వెసులుబాటు అనేది ఉంటే
1: కొంచెం మంచిగా ఉంటది.
0: అది
1: మనకు ఒక రేటు, అమ్మే వాళ్ళకు ఒక రేటు, ఏం లాభం అది.
0: ఇంకా ఈ టమాటాలు మరి సంవత్సరానికి ఎన్ని కిలోలు ఇస్తారు, ఎన్ని సార్లు ఇస్తారు ఈ టమాటా ఖాతా?
1: ఇప్పుడు ఇక అయిపోయినట్టే ఇది.
0: ఎప్పుడు వేసిండ్రు ఈ టమాటా? ఇంకా ఇంకెప్పుడు అయిపోతుంది, సమాప్తం అయిపోతుంది?
1: ఇప్పుడు ఇంకొక నెల అయితే అయిపోతుంది అది. మళ్ళీ ఇదంతా పీకేసి మళ్ళీ టైం వేస్తే ఎండాకాలం వస్తాయి. ఎండాకాలం వెళ్తాయి
0: మళ్ళీ ఎండాకాలంకి టమాటా ఖాతా మళ్ళీ సురు చేస్తారు.
1: సురు చేస్తాను ఇప్పుడు పెట్టాలి. ఇక ఒక నెల అయితే మళ్ళీ పెట్టాలి.
0: మళ్ళీ టమాటా ఇత్తనం వేయాలి.
1: వేయాలి మళ్ళీ వేస్తే ఒక 2 నెలల తర్వాత ఎండాకాలం తలుగుతుంది.
0: అదే మరి అలసందకాయ ఇవి కూరగాయలు ఇంకా వీటి సమయం ఎప్పుడు?
1: అవి సమయం అంతే ఇక.
0: అంటే ఇప్పుడు టమాటా వేసిండ్రు, టమాటా ఇంకా అలసందకాయ మిర్చి వేసి
1: అవి కూడా వేయచ్చు. మళ్ళీ తర్వాత కూడా అన్ని వేయచ్చు, అన్ని పంటలు వేయచ్చు అవి. ఇప్పుడు అవన్నీ ఒకసారి 2 సార్లు తెంపినామంటే అయిపోతాయి.
0: సంవత్సరంలో ఎన్ని సార్లు?
1: 2 సార్లు.
0: 2 సార్లు
1: ఎన్ని పంటలు? నీళ్లు ఉండేవి కదా మేడం, నీళ్లు ఉండే.
0: అవును
1: నీళ్లు కావాలా కదా, నీళ్లు ఇవ్వబడుతుంది, నీళ్లు లేవు. ఇప్పుడు వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి.
0: అవును
1: ఇప్పుడు ఎండాకాలం కూడా నీళ్లు ఉంటాయో ఉండయో భయం ఉన్నది.
0: అదే
1: ఇదే పంట
0: మీకు నీళ్లు సదుపాయం ఎట్లా? టమాటా కావాలంటే ఖచ్చితంగా
1: నీళ్లు సదుపాయం. మా ఇంటికన్నా బోర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వేసుకుంటున్నా.
0: ఎట్లా?
1: అక్కడ ఉన్నది కదా, అక్కడ నుంచి పైపులు వేసుకుంటున్నా.
0: పైపులు అంత దూరం నుంచి?
1: మా ఇంటి నీళ్ళు ఇంకా
0: ఇంట్లో నుండి పైప్ వేసుకుంటారా?
1: పైప్ వేసుకుంటున్నాం అక్కడ నుంచి. ఇక్కడ పైప్ వేసుకొని ఇక్కడ నీళ్ళు ఇస్తాం. అయితే పంట
0: కష్టం కాదా? అట్లా
1: కష్టం అవుతుంది. పైపులు అన్ని మోసుడు వేసుడు తీసుడు
0: ఇదే మొత్తం
1: సంవత్సరం మొత్తం ఇదే ఉంటది. తీయాలా వేయాలా కలుపు మందులు వేసుడు మందులు కొట్టుడు.
0: మీ వారు ఏం పని చేస్తారు?
1: మా వారు మిల్లర్ మిషన్ నడుపుతాడు.
0: ఏం మిల్లర్? రైస్ మిల్
1: కాదు, స్లాపులు పోతారు. స్లాపులు వచ్చడానికి దాంట్లో మిషన్ ఉంటది కదా, అది నడుపుతాడు.
0: తన వ్యవసాయం
1: చేస్తాడు అయినా కూడా చేస్తాడు మా కొడుకు.
0: ఎక్కువ శాతం నువ్వు
1: పట్టించుకుంటావు ఇక్కడ ఆడోళ్ళతోటి? నేనే పెట్టుడు చేసుడు ఇక మందులు
0: కొడతాడు.
1: ఇక పొద్దున్న 3 నుంచి మళ్ళా కదల నింపుడు.
0: పొద్దుగా
1: 3 నుంచి
0: నిద్ర
1: గంతే గొడిసే బండు. మళ్ళా ముందు 3 నుంచి లేస్తాం. ఇక ఇవన్నీ క్యారెట్లు ఇవి నింపుకొని ఉంచుతాం. మళ్ళా కవలరలో మిర్చి వంకాయలు పలిచేంత కవలరలో నింపాలి.
0: అవును
1: ఇక బండి ఉన్నది, బండి తోటి అక్కడ కొడుకుంటాడు.
0: ఎక్కడికి తీసుకెళ్తారు మరి ఇవన్నీ తెంపినాయి? అన్ని
1: ఇచ్చాడు ఇచ్చాడు మార్కెట్
0: మార్కెట్ అక్కడ వల్ల ఇన్ని తెంపిండ్రు కదా మీరు. రేపు దీన్ని ఎక్కడికి తీసుకెళ్తారు?
1: ఇచ్చాడు మార్కెట్ తీసుకుపోతా.
0: మార్కెట్
1: మార్కెట్ నడుస్తుంది 3 ఇంచుల నుంచి అక్కడికి తీసుకుపోతాం. ఇక లేచేదాకా మోస్తా ఉంటాడు ఇక బండి మీద. 2-3 కొండ పోకుండా పెడతాడు. ఫస్ట్ 4-5 కొండ పోతారు. మా కొడుకు అక్కడ కావాలంటాడు. అయినా మళ్ళీ నేను ఇక్కడ పెట్టుకుంటూ ఇస్తా ఆయన కొండ పోతే నాకు తెల్లారు.
0: మరి లాభం అయితే లేదంటున్నారు కదా, ఇంత కష్టపడడం ఎందుకు? మరి
1: చెయ్యాలా, ఖాళీ ఉంటే మస్తు దాడు.
0: ఖాళీ ఉంటే లాభం వచ్చే పని ఎన్న చెయ్యాలి కదా. ఇప్పుడు మీరు ఒక రేటుకి అమ్ముతున్నారు మార్కెట్ లో, అది గిట్టుబాటు అయితలేదు.
1: ఈ సంవత్సరం తీసేసి ముందడికి పత్తి పెట్టుకోవాలని అనుకుంటున్నాం మేము కూడా. ఈ సంవత్సరం ఒకసారి కష్టపడదా, పెట్టినాం పెట్టినాం.
0: ఇట్లా ఎన్ని సంవత్సరాలు నుండి కూరగాయలు పండిస్తున్నారు?
1: ఇట్లా మాలేశ్వర కూరగాయలు పండియబట్టి కూరగాయలు పండిస్తాం. ఒక సంవత్సరం అది, ఒక సంవత్సరం ఇది. ఏ సంవత్సరం ఈ సంవత్సరం కూరగాయలు పెట్టి చూద్దాం, మళ్ళీ సోయా వస్తాం చూద్దాం, మళ్ళీ పత్తి పెట్టుకొని చూద్దాం. ఇట్లా నడుస్తూ ఉంటది.
0: రైతుతో పాటు ఎంతమంది పని ఆడవాళ్ళకి పని దొరుకుతుంది మరి?
1: మా వాళ్ళే ఉన్నారు.

0: బయట వాళ్ళు ఉండరు. ఇక మా ఊరు నాలుగు ఐదుగురు ఉంటారు, ఐదుగురు ఆరుగురు కలుపు ఉన్నప్పుడు ఆరు ఏడుగురు పెడతాం. ఇక ఇట్లా తెంపుడు ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు
1: అంతే. ఇంకా ముందు ఈ పంట తర్వాత, ఇప్పుడు ఈ పంట అయిపోతుంది టమాటా అలసందకాయ పంట అయిపోతుంది కదా, తర్వాత ఏ పంటకు సిద్ధం చేస్తారు భూమిని? మరి
0: మళ్ళా టమాటాలు వేస్తారు,
1: వేసిన పంటనే మళ్ళీ వేయడం.
0: ఈ సంవత్సరం ఇక
1: ఎంత గ్యాప్ అయినా ఇస్తారా దానికి కొన్ని రోజులు? ఇట్లా భూమికి ఇంత గ్యాప్ ఇవ్వాలి, దానికి కొంచెం ఆరాం చేయాలి కదా, భూమి కూడా ఆరాం చేయబడుతుంది కదా, రెస్ట్ తీసుకోవాలి
0: కదా. వర్షకాలం దాకా ఉగాది దాకా అయిపోతాయండి, ఇక మళ్ళీ ఇంకో పంట వేసిన ఉగాది దాటిందంటే అయిపోతాయి. అప్పుడు కుళ్ళనే ఉంటది భూమి, వర్షం పడేదాకా.
1: వర్షం పడే వరకు
0: కుళ్ళనే ఉంటాయి.
1: మీకు కూడా అప్పుడు రెస్ట్
0: అప్పుడేం రెస్ట్ ఉంటది.
1: ఏం పనులు చేస్తారు,
0: వేసుకుంటాం, ఆకు తెంపబోతాం, గుట్ట పోతాం, బీడీ లాకు
1: ఖాళీ ఉండదు,
0: ఖాళీ ఉండం. మేము ఏదన్నా ఒక పని చేసుకుంటాం, కట్టెల పోతాం, కట్టెలు జమ చేసుకుంటాం, వర్షకాలంకు
1: ఎడ్లు కసలం అన్ని ఉన్నాయా?
0: ఎడ్లు లేవు, ఒకటే గొడ్డు ఉన్నది, అక్కడ ఉన్నది మాదే, అది ఇక్కడ కట్టేసుకుంటాం.
1: పాల వ్యాపారం ఏమైనా
0: చెయ్యమే, ఇదే షాప్ ఉంది, షాప్ లో కూర్చుంటాం ఎండాకాలం వచ్చేసే టైం పాస్
1: షాప్ కూడా ఉంది,
0: షాప్ వేసుకున్నాం, చిన్న షాప్ ఉన్నది, దాన్ని కూర్చుంటే కొంచెం ఎండాకాలం టైం పాస్ అటు ఇటు పోయచ్చు. ఆడ కూర్చుంటే ముచ్చట్లు పెట్టే బదులు మన దుఃఖాల మనం ఉంటే అప్పుడే మాటలు రావు కూడా, మనం పరిమాణం చేసుకుంటే పిల్లలు అది ఇది అవే నడుస్తాయి. సమ్మలు ఏముంటాయి పిల్లలు ఆల్రెడీ ఖర్చుడు అవి ఇవి
1: పిల్లలు ఎంతమంది అమ్మా నీకు?
0: వాళ్ళు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ.
1: ఏమేమి చేస్తారు వాళ్ళు?
0: ఇద్దరు చదువుకుంటారు, ఒక అతనికి లగ్గం అయిపోయింది, బిడ్డకు లగ్గం అయిపోయింది, ఇంక ఇద్దరు కొడుకులు ఉన్నాయి.
1: ముగ్గురు పిల్లల మొత్తం
0: నలుగురు,
1: నలుగురు
0: ఇద్దరు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ.
1: వాళ్ళు చేసుకోరా మరి, వాళ్ళు వాళ్ళు చేసి మిమ్మల్ని పోషించేది ఉండదా?
0: వద్దు, అలా ఎందుకు మనం తినడు, వాళ్ళ వాళ్ళు బతకని వాళ్ళు అలా అనుకుని తింటారు. ఇక కొడుకు కొడుకు ఎందుకు వాళ్ళ గొడవలు మనకు, వాళ్ళ వాళ్ళు బతకని ప్రశాంతంగా
1: ప్రశాంతంగా
0: మనది మనం బతుకుదాం.
1: కష్టే ఫలి అంటారు,
0: మనం రెక్కలు ఉన్న రోజులు కష్టపడదాం, రెక్కలు పోయిన వాళ్ళు ఏమన్నా కానీ.
1: మరి నీకు మీ వారి సపోర్ట్ ఎట్లుంటది? ఇన్ని కూరగాయలు పండిస్తారు కదా సంవత్సరం మొత్తం, ఆయన కూడా పని వేరే చేస్తాడు కదా, మరి అతని సహకారం మీకు సాయం సహకారం ఎట్లా ఉంటది?
0: మస్తు పనులు చేస్తాడు అతను కూడా, అతను పని లేనప్పుడల్లా చేననే ఉంటాడు, మందులు కొట్టుడు.
1: మందు కొట్టొస్తా నీకు?
0: నేను మందు కొట్ట,
1: కలుపు తీస్తా,
0: కలుపు తీస్తా, చోయగొస్తా, పత్తి ఎరుతా, నేస్తా. ఇక మొగోళ్ళు ఇక మా ఆయన ఇంటికాడ ఉన్న రోజు మందులు బిందులు కొట్టేస్తాడు, మందులు వేసుకుంటాడు. ఇంటికాడ ఉంటే క్యారెట్లు మొయ్య మా ఆయన మోస్తాడు.
1: ఇవన్నీ మోసుకొని తల మీద ఎత్తుకొని పోతున్నావు కదా,
0: వాళ్ళు ఉంటే బండి మీద పెట్టుకుని పోతుండే. ఇవాళ పనికి పోయిండ్లు, మనం ఇంటికాడ ఉన్నాం, ఇల్లు పెట్టిన
1: ఎన్నుండి ఇల్లు ఎంత దూరం మరి
0: ఇక్కడనే ఉన్నది.
1: ఇంటికి తీసుకెళ్తున్నావా?
0: ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తున్నా, ఇంటికి తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ దొడ్డు ఇవి ఇవన్నీ తీసేయబడుతుంది, ఏదైనా పుచ్చున్నా తీసేయాలా,
1: అవన్నీ మంచిగా క్లీన్ చేయాలి, మార్కెట్ కి
0: సిద్ధమైంది. సాయంత్రం చేస్తాం ఇక తిన్నాం, మళ్ళీ మళ్ళా అక్క వాళ్ళు పక్కకే ఉంటారు, వచ్చి కూడా హెల్ప్ చేస్తారు, కూర్చుంటారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, అన్ని చేసి తయారు పెట్టి డబ్బులు వస్తాం, మూడు గంటల నుంచి సప్లై చేస్తాం.
1: మొత్తానికి నీతో పాటు ఇంకొంది మందికి ఉపాధి దొరుకుతుంది,
0: దొరుకుతుంది
1: నీ శక్తిని ఇంకొంతమంది
0: పంచుతుంది. ఇక్కడ అయిపోయిందంటే కొంచెం కాలు అయిందంటే కొంచెం ఇక్కడ కలుపు పిలుపు ఏం లేదంటే కూడా ఇంకా వేరే వాళ్ళ చెన్నకు కూడా పోతాం. ఇక
1: అవునా, అక్కడ ఏం పనులు చేస్తాం?
0: కలుష్టానికి పత్తి ఏరా, ఇప్పుడు పత్తి సిద్ధానికి మళ్ళటే పోతాం.
1: మీ దగ్గర పని లేకుండా ఇంకా వేరే వాళ్ళ
0: పోతాం, ఖాళీ ఖాళీ ఉండద్దు, ఎందుకు ఖాళీ ఉండాలా?
1: అంతే అంతే,
0: పిల్లలకు ఒక్కటి రూపాయలు లేకుండా రెండు రూపాయలు, ఇంక ఇద్దరికి లగ్గాలు ఉన్నాయి చేసేటి, అలా కూడా
1: పిల్లలకు చదివించలేదా?
0: చదివించినాం కదా, ఒకళ్ళు 15 తరగతి కొడుకు పెద్దోడు, బిడ్డకు జాబ్ వచ్చింది.
1: ఏం జాబ్ చేస్తుంది?
0: జాబ్ వచ్చింది టీచర్ జాబ్.
1: టీచర్ జాబ్ చేస్తాను బిడ్డ.
0: అవును,
1: పెళ్ళి అయిపోయిందా? ఎక్కడ ఉంటది తను మరి?
0: మనం ఇంకిద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్నారు, కొడుకులు ఇద్దరుమే ఉంటాం ఇక్కడ, ఇద్దరుమే ఉంటాం, ఇద్దరం పని చేసుకుంటాం. మా అక్క కొడుకు కూడా ఇక్కడనే ఉంటాడు మాతో పాటు, అతను కూడా అతనితో పనికి పోతాడు, అతను కూడా లేనప్పుడు సాయపడతాడు.
1: ఇంత కష్టం అన్నట్టు, ఇంత కష్టపడి పని చేస్తావు, ఇంత సంపాదిస్తున్నావు కూడా కదా,
0: పిల్లల కోసం సంపాదించాలి కదా మేడం, కొడుకులు వాళ్ళనా ఏం సంపాదించి లేదు.
1: పెట్టుబడి పెట్టుబడి పెడతావు, నువ్వు ఎంత సంపాదిస్తావు మరి
0: పెట్టుబడి? మేడం అంటే కొంచెం లాభం వస్తుంది, ఇక మా ఆయనది మాది చేసుడు అది కొంచెం ఇల్లు పెట్టినా కొంచెం పిల్లలకు దానికి వెళ్తుకో దేనికో మాది మాకు బరోబ్బరి బతుకుతాం.
1: వస్తాం ఇంకొంచెం అదనంగా వ్యాపారం చేసినందుకు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది.

0: ఎందుకంటే మన కష్టం వచ్చినప్పుడు అయ్యో లేదు లేదని తనలాడకుండా మనది మనకన్నా గాని ఇంకొకరికి చేతి చాపకుండా బతుకుడైతే బతుకుతాం.
1: అయితే మరి ఈ కూరగాయల వ్యాపారం ఆడవాళ్లకు బాగుంటదంట?
0: బాగుంటది. ఎందుకు మేడం బాగుండదు? కలుసుడు బిలుసుడు తీసుడు టైం పాస్ అవుతుంది మనకు. నలుగురు మనతో బతుకుతారు. మనకు కూడా కొనుక్కునే అవసరం ఉండదు. మనం ఇంట్లో కూడా అన్ని మనకు తాజా కూరగాయలు దొరుకుతాయి. ఇంట్లో తింటాం అప్పుడప్పుడు పప్పు, అప్పుడప్పుడు కూరగాయలు పచ్చకూర అవి ఇవి కొనకొచ్చుకొని తింటాం కూడా. అట్లా కూడా మన జిమ్మలు ఎందుకాయలు పొద్దున్న దాకా పనికి వచ్చిన నైట్ పోయి పట్టుకొచ్చుకొని తింటాడు. అవి కూడా కొనకొచ్చుకొని తిన్నాడు.
1: ఇష్టమైన వంట ఏదమ్మా నీకు?
0: అన్ని మా ఆయన కౌసు మొత్తం ఇష్టం. నాకు బాగా నచ్చదు మేడం. నాకు ఏమో నచ్చదు. కూరగాయలు వస్తాయి, పప్పు వంకాయ అట్లా రొట్టెలు జొన్న రొట్టెలు అవి.
1: నీకు ఇష్టంగా ఏ వంట చేస్తావు మీ ఫ్యామిలీ కోసం? అమ్మా మా అమ్మ వండింది వాళ్ళు ఖచ్చితంగా.
0: అలా ఇష్టమైంది నేను చేస్తాను.
1: ఫేమస్ వంట ఏది నీ చేతి ఫేమస్ వంట మీ ఇంట్లో?
0: మా ఇంట్లో ఫేమస్ వంట అంటే మేడం శనివారం రోజు బాగా ఫేమస్ చేసుకుంటాం మేము.
1: ఏం చేస్తాం?
0: ఆ రోజు గారెలు చేసుకుంటాం, పప్పు వండుకుంటాం, వంకాయలు చేసుకుంటాం, మీదకి ఇది బజ్జీలు పోసుకుంటాం.
1: అన్ని ఒక పొద్దు ఉంటారు ఆ రోజు?
0: ఆ రోజు ఒక పొద్దు ఉంటాడు మా ఆయన, ఒక పొద్దు ఉంటాడు శనివారం, ఒక రోజు ఒక పొద్దు ఉంటాడు ఆంజనేయునికి. ఆయన ఒక్కడే ఉంటాడు, నేను ఉండాయి. ఆయనకి ఆ రోజు అన్ని చేసి
1: పడుతుంది.
0: నాకు కడుపు నిండా అనిపిస్తుంది మంచి. ఎందుకంటే కౌసు ఉండదు కదా, కౌసు ఇట్లా ఉంటే అతనే కూర్చొని వండుతాడు పోయి కాడ. మనకంత కష్టం పనిపించడు. నాకు లాస్ట్ వస్తుందంటే కూర్చొని మాట చేస్తాడు. రొట్టెలు మాత్రం చేసి రొట్టెలు వాడిన
1: మొత్తానికి ఆడుతూ పాడుతూ వ్యాపారం బాగుందంటావు. సరే, మరి వేరే మహిళలకు నువ్వేమన్నా సలహాలు సూచనలు ఇస్తావా? మహిళలు వేరే వేరే వేరే వేరే వ్యాపారం చేసుకోవాలనుకునే మహిళలకు నువ్వు ఇచ్చే సందేశం సలహా ఏంటి? మరి
0: చెప్తాయి మా వాళ్ళకు, పక్క వాళ్ళకు, ఎదురింటి వాళ్ళకు, వాళ్ళకు, వీళ్ళకు మంచిగా బతకాలి.
1: చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే చెప్తావు
0: మంచిగా బతకాలా, ఇంకొకరు చేసి చెప్పకుండా బతకాలా, ఇది చేసుకోవాలా, అది చేసుకోవాలన్నా నీకు మా తోటరా, నీకు శాత కాకుండా మేము కొంచెం తీస్తాం. కైకిలు వస్తుంది, కాళ్ళు ఉంటే ఏమొస్తుంది? పిల్లలకు బండికి వస్తుంది కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్న రోజు చేసుకోవాలా? ఇది లేకుంటే అది, అది లేకుంటే ఇది, కూర్చుంటే ఏమొస్తుంది మనకు? నష్టం. ఇష్టం ఉన్న వాళ్ళు ఏమొస్తారు మేడం? లేకుంటే రారు. రానోళ్ళకు మనం పట్టించుకోవద్దు.
1: అంటే మొత్తానికి శక్తి ఉన్నన్ని రోజులు కష్టపడి
0: కష్టపడి ఇంకొకళ్ళకు చేతి చెప్పకుండా బతకాల
1: బతకాలి
0: బతకాల
1: అదే మహిళా స్ఫూర్తి అంటావా?
0: అదే మనకి ఇక సాధన అయితే ఏదైనా ఇక హెల్ప్ కూడా చేయాల. వేరే వాళ్ళ కష్టం వస్తే కూడా ఆయన వేరే ఉన్నాయి, ఇక నీకు తెలుసు బాగలేదు చూపించు.
1: నాకున్నప్పుడు
0: నా దగ్గర అన్ని ఉన్నాయి. పెట్టేటి గుణం ఉన్నది, సహాయపడే గుణం ఉన్నది,
1: ఇంకొక
0: ఇంకో ఉన్నది. నాకు ఎవరన్నా కష్టపడుతున్న అన్నం లేదంటే బాగా దుఃఖం వస్తుంది మేడం. ఓలకన్నా కానీ లేకుండా కానీ అప్పటికప్పుడు అని అండి పెడతా నేను ఇంటికాడ. నలుగురికి అన్నం పెడతా ఇంటికి
1: మనిషి.
0: నలుగురు ఎవరన్నా కానీ ఆకలి అవుతుందని అంటే అప్పటికప్పుడు వంట చేసానే పెడతా. లేకుండా తినేటప్పుడు వచ్చిన నాన్నకెళ్ళి కొంచెం అన్న ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు వస్తారు మా ఇంటికి పనికి. మా ఆయనతో పోయిన వాళ్ళందరూ వస్తారు కానీ వాళ్ళకు తింటా అంటే దావా చేసుకుందాం మేడం అంటే కూడా వాళ్ళకు కూడా వంటలు చేసి కూడా ఇస్తాను.
1: నేను చూస్తుంటే ఒక మంచి అక్కయ్యని చూసినంత ఫీలింగ్ వస్తున్నాయి నాకైతే. నీ మాటలు విన్న వాళ్ళకి ఏమనిపిస్తుందో గానీ నేను ప్రత్యేకించి చూస్తున్నా కాబట్టి ఒక మంచి అక్క మంచి మాటలు చెప్తున్నట్టు అనిపిస్తుంది.
0: అంటే మనం బతకాలా, ఇంకొకరు కూడా బతకాలా మేడం. ఒక్కళ్ళమే మనమే మనమే బతకాలా, మనదే కడుపు నిండాలా, మనమే డెవలప్ కావాలి, అట్లా ఉండద్దు.
1: నేను వరకు చదువుకున్నావు సార్?
0: నేను చదువుకోనాలే మేడం.
1: చదువుకోకుండా ఇంత కష్టపడి ఇంత సంపాదిస్తున్నావు, ఆదర్శంగా నిలుస్తున్నావు.
0: అందుకే నన్ను అందరు కూడా ఒక్కళ్ళు కూడా నాతో గొడవ అయ్యారు మేడం. ఓలన్న ఇది కడ్డు అన్నారు నన్ను మేడం. అందరు కూడా మంచి మంచి దక్కనంటారు వాళ్ళు. మొగోళ్ళు గాని ఆడోళ్ళు గాని ఎవరన్నా గాని మా ఆయనతో వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే నేను ఛాయ్ తీసుకొచ్చి ఇచ్చేస్తా తాగండి.
1: ఊళ్ళో ఎట్లుంది మరి నీ అంటే నీ గురించి అంటే నీ అభిప్రాయం ఎట్లుంది
0: ఊళ్ళో? నా అభిప్రాయం అయితే నాకన్నా అయితే మంచిగా ఉంటారు. ఎప్పుడు ఎవరు కూడా ఇసుంటది అసంటది ఇట్లా అట్లా అని చెడుగా ఎప్పుడు అన్నారు నన్ను. అందరు చుట్టుపక్కల కూడా మంచిగా
1: పెద్ద సహాయాలు లాంటివి ఏమైనా చేసినావా ఇప్పటి వరకు?
0: పెద్ద సహాయం అంటే ఇక మేడం ఇక మా వాళ్ళ దాంట్లోనే చేసిన ఇక పెళ్లిళ్ళు కూడా చేసిన మా చిన్నత్త మా కొడుకు కూడా పెళ్లి చేసిన.
1: ఆర్థికంగా కూడా సహాయపడ్డావు?
0: పెళ్లి అంటే ఇక పెళ్లి చేసిన, కొడుకు బిడ్డ పుట్టింది, బిడ్డకు కూడా అన్ని చేసిన, డెలివరీ కూడా చేపించిన, అన్ని చేపించి అలా అలా కండుకొని తినలేని కూడా అన్ని పోసిచ్చి అలా అలా కండుకొని తిన్నాను. ఎందుకంటే ఇంకొకళ్ళ జీవితం ఖరాబు కావద్దు అమ్మాయిది. ఇలా తీసుకొని వచ్చిండు ఇంటికి, అలా అమ్మేలా కొట్టింది ఇంట్లోకి వెళ్ళే. ఇక మా చిన్నత్తం కొడుకే కదా, ఎటు పోతావు నువ్వు? ఇక అన్న పెద్దోడు, బయటకు పోతే కూడా అన్నది విలువ ఉండదు. నీకు పెద్దోనివి పిల్లలు ఉన్నారు నీకు తెల్లదా అంటారు నాలుగు. ఎటు పోకులే ఉండాలి, మేము చేస్తాం లగ్గమని కూడా చేసిన. పోలీస్ స్టేషన్ దాకా తిరిగిన, కోర్టు దాకా తిరిగి చేసి అన్ని చేసి సాయిబాబా టెంపుల్

0: పెళ్లి చేసి అలా వాళ్ళకి ఒక రూమ్ తీసిచ్చి అలా
1: అట్లా కూడా సాయం చేసినాం అన్నట్టు. బిడ్డని ఒక ఉన్నత స్థానంలో ఉంచినావు, ఆమె ఉపాధ్యాయురాలు ఇప్పుడు, ఆమెను చదివించడానికి ఎంత కష్టపడ్డావు సార్?
0: మస్తు కష్టపడ్డా. ఇప్పుడైతే ఇంకా బీడీలు చేస్తుంటే నైట్ కూడా.
1: మరి ఆమె తలుచుకుంటా మా అమ్మ నన్ను,
0: నువ్వు చేయబట్టి ఇంత జాబ్ వచ్చింది, మంచిగా బతుకుతావు, నువ్వు ఇచ్చిన జీవితమే అని అంటది. చాలా అనిపిస్తుంది నాకు అది, ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, మన బిడ్డ కష్టపడద్దు.
1: నలుగురికి ఆదర్శంగా
0: నేను కొడలు పట్టుకుని పోతున్నా, నా బిడ్డ కూడా కొడలు పట్టుకుని పోవద్దు. ఎండకు ఎట్లా మనం ఎట్లా అనిపిస్తుంది మనకు, ఒక టైంకు చక్కర వస్తుంది ఒక్కొక్కసారి ఎండకు. ఒక చెట్టు కింద కూర్చుంటాం, నీళ్లు ఉడుకు అవుతాయి, తాగ బుద్ధి కాదు. అయ్యో మన పిల్లలు కూడా ఇట్లా కష్టపడితే బాగుండదు కదా, వాళ్ళ వాళ్ళ నాకు చేతిలో ఏదన్నా జాబ్ ఏదో వస్తే చదువుకుంటే వాళ్ళు నీడ పట్టుకుంటారు అన్నట్టు ఆలోచన
1: తోటి చదివించే. మంచిగా మాట్లాడినావు సరూపమ్మ. ఇప్పటి వరకు మీతో మాట్లాడుతుంటే సమయం నాకు ఇంకా కావాలనిపిస్తుంది, కానీ సమయం అయిపోతుంది మనది. సరే మరి ధన్యవాదాలు, ఇంతవరకు మంచి మాటలు చెప్పినావు, చాలా ఆదర్శవంతమైన మాటలు చెప్పినావు. ధన్యవాదాలు సరూపమ్మ. నమస్తే.
2: నమస్తే. ఇప్పటిదాకా విన్నాం టమాటా అలచింత సాగు గురించి ఇచ్చుడకు చెందిన స్వరూపతో ముచ్చట. అది తనతో ఇప్పటిదాకా ముచ్చట పెట్టింది బి సంధ్యలీల. ఇప్పుడు ఇందాం శక్తి స్త్రీల కార్యక్రమంలో వ్యవసాయ పనులు చేస్తూ చేపలు పడుతూ జీవనోపాధిని పొందుతున్న మహిళా రైతులు సిడామ్ కల్పన, మడావి పంచపుల, జుగ్నాక్ రాధాబాయ్, జుగ్నాక్ మోతుబాయ్ అనసూయలతో ముచ్చట. వారితో ముచ్చట పెట్టింది బి సంధ్యలీల.
1: నీ పేరేంటమ్మా?
3: కల్పన సిడామ్.
1: నీ పేరు?
3: అనసు.
1: నీ పేరు?
3: పంచపుల.
1: నీ పేరు?
3: రాధాబాయ్. జుగ్నాక్ రాధాబాయ్.
1: నీ పేరు?
3: జుగ్నాక్ మోతుబాయ్.
1: చెప్పండి ఒక్కొక్క మాట అందరు చెప్పండి, మీరు రోజు ఏమేం పనులు చేస్తారు, వ్యవసాయం పనులు ఏమేం చేస్తారు? ఇది మీ సొంత భూమి లేనా? ఎవరిది ఇంట్లో సొంత భూమి? ఎవరిది? మీ ఐదుగురిలో? ఎవరిది కాదు. ఇట్లా రోజు ఎన్ని గంటలు కష్టపడతారు మీరు?
3: పొద్దున్న 5:30 నుంచి 5 అయిపోతుంది, అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం.
1: ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు?
3: ఇంటికి వెళ్ళి ఇంకా పని చేసి వంట
1: చేస్తాం. మీ అనుభవాలు, ఇంట్లో ఎట్లా ఉంటారు, ఫ్యామిలీ ఎట్లుంటారు ఇంట్లో, మీ కష్టం విలువ ఎట్లుంటారు చెప్పండి.
3: పొద్దున 8 పనికి వస్తాం మేము, సాయంత్రం 5 పోతాం ఇంటికి. ఇంట్లో పోయి ఇంకా వంట చేసుడు ఉంటది. ఇంటికి పోయి
1: ఎంత ఇస్తారు మరి మీకు వేతనం? ఎంత ఇస్తారు ఇప్పుడు ఇక్కడ కూలి?
3: ఇక్కడికి గుత్తలు పడుకుంటాం.
1: గుత్తలు పడతారా మీరు?
3: కైకిల్ వస్తే 300 కైకిల్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా.
1: కైకిల్ వస్తే 300 గుత్త అంటే ఏం పంట గుత్త పడతారు?
3: ఇదే సోయా, శనగలు, ఇవి గుత్తలు పట్టుకుంటాం. పత్తి ఎరుడు అంటే కైకిల్.
1: ఇట్లా గుత్త పట్టుడు అంటే మరి ఎన్ని రోజులు పని చేయాలి గుత్త కోసం?
3: పని చేసే తీరు
1: ఉంటది,
3: పని చేసే తీరు ఉంటది. పని ఎక్కువ చేస్తే 4-5 2-3 అవుతుంది.
1: అట్లా
3: అంటే కష్టపడితే తక్కువ రోజులు అవుతుంది, తక్కువ కష్టపడితే ఇక ఎక్కువ రోజులు అవుతాయి.
1: ఇప్పుడు ఈ సీజన్ లో అయితే పత్తి ఉంది, సోయా ఉంది, కూరగాయలు ఉన్నాయి. మిగతా సీజన్ లో ఏం చేస్తారు మరి? తెలుగు పంట
4: ఉంటాయి, అవి పని చేస్తాం.
1: ఎన్ని రోజులు కష్టపడాలి దానికోసం మరి?
4: పడతాం ఇక 5-6 అయితే పని పడతాం.
3: ఇప్పుడు వస్తారు, లేకుంటే ఇంకాడు దొరకకపోతే ఏం చేస్తాం? మా ఊరికైతే ఏం లేవు, చెలక భూమి మాది.
1: మీది ఏ ఊర్లో వస్తుంది?
3: మాది లక్ష్మీపూర్, చిరుకొండ మండలం.
4: మా ఊరు
3: బాగా లోకల్, మాకై ఎండాకాలం ఏమి దొరకవు మేడం, అందుకోసం ఇటు అటు కిరే ఏమైనా పట్టుకొని వస్తాం.
1: నీకెంత మంది పిల్లలు?
3: 2 బిడ్డ, కొడుకు.
1: వాళ్ళు ఏం చేస్తున్నారు?
3: బడికి పోతున్నారు.
1: అవునా? ఓకే. ఎక్కడ వేసినావు బడి? హాస్టల్లో వేసినావు లేదంటే ఇంట్లో?
3: ఇంట్లోనే, ఊర్లోనే.
1: అవునా? నీకెంత మంది అమ్మ పిల్లలు?
3: నాకు ఒక కొడుకు, 2 బిడ్డలు.
1: నీకు?
4: లేదు మేడం.
1: పిల్ల ఎన్ని సంవత్సరాలు అయింది మరి?
4: ఎన్ని సంవత్సరాలు అయినాయి?
1: అంతేనా? నీకెంత మంది పిల్లలు అమ్మ?
3: నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ.
1: వాళ్ళు ఏం చేస్తున్నారు?
3: బడికి
1: చదువుకుంటారా? ఓకే. నీకు పెళ్లి కాలే, యువ రైతు అన్నట్టున్నావు కదా. మరి నువ్వు చదువుకో, ఎంతవరకు చదువుకున్నావు?
3: ఇంటర్ చేసినా.
1: ఇంటర్ చేసినావా? మరి ఎగ్జామ్స్ రాయలే?
3: రాసిన.
1: ఎక్కడ చదువుకున్నావు?
3: ఇచ్చుడ.
1: ఇచ్చుడ కాలేజ్ లోనా? మరి ఏమైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతలేవా?

0: తెన్నా
1: అటు ఎగ్జామ్స్
0: ప్రిపేర్ ఎగ్జామ్ కి అప్లై చేసినా.
1: అవునా? ఓకే, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మరి హార్డ్ వర్క్ అయితే చేస్తున్నావు అన్నట్టు. ఎందుకు మరి ఇట్లా వ్యవసాయం బాట పట్టినా అంటే కుటుంబ పరిస్థితి ఆర్థికంగా బాగాలేకనా?
0: అవును.
1: ఫ్యూచర్ లో ఏంటి మన్నీ గోల్?
0: బాగా కష్టపడి చదువుకొని పాస్ అయ్యి ఇంటి వాళ్ళని మంచిగా చూసుకో అమ్మ నాన్న.
1: అమ్మా నాన్నని సరే అమ్మా, నువ్వు చెప్పు ఎన్ని రోజులు కష్టపడాలి, నెలంతా చేస్తే ఎంత ఆదాయం వస్తుంది నీకు?
0: నెలంతా కష్టపడితే 4-5 వేలు.
1: మీ వారు ఏం చేస్తారు?
0: వ్యవసాయం.
1: నీతో పాటుగా చేస్తారా? తను
0: మాతో పాటు
1: ఇద్దరు కలిసి ఒకటే దగ్గర వ్యవసాయం చేస్తారు. సొంత భూములు లేవా మీకు?
0: ఉన్నాయి మేడం.
1: ఎన్ని ఎకరాల భూమి ఉంది?
0: 5-6.
1: ఏమేం పంట చేసినావు మనం?
0: పత్తి, తుగర్లు.
1: అంతేనా? మరి మీ వ్యవసాయంకి టైం ఉంటదా? వేరే వాళ్ళకు ఇప్పుడు కూలికి వచ్చిండ్రు.
0: ఇప్పుడు మాకు అవి పత్తి మొత్తం ఉన్నది మేడం.
1: మీరు మొత్తం పత్తి
0: వేసారు? పత్తి ఉంటది మా సైడ్. ఇప్పుడు
1: వచ్చినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తారు మరి మీరు?
2: బాగా ఎంజాయ్ చేస్తాం.
0: ఎట్లా? పండుగ వస్తది అని వచ్చినాం. ఇక
1: దీపావళి
0: పెద్ద పండుగ మాకు.
1: ఉసాడి ఉంటది కదా,
0: ఉసాడి పండుగ
1: కష్టానికి కారణం మీ కష్టం ఎక్స్ట్రా వర్క్ అన్నట్టు కదా. ఎట్లా చేస్తారు మీ ఊర్లో గుసాడి పండుగ? ఎట్లా చేస్తారు?
0: చాలా మంచిగా చేస్తారు.
1: అంటే ఉపవాసాలు ఉంటారా మొత్తం 1 మంత్?
0: ఉండరు, కానీ ఇట్లా వేరే కాయ పోతారు గుసాడి వాళ్ళు. మా ఊరికాయ వేరే వాళ్ళు వస్తారు.
1: అంటే ఫస్ట్ రోజు నుండి ఏమేమి తయారీ ఉంటది? ఫస్ట్ లాస్ట్ కుల్లబొడి వరకు
0: చడీలు అయిన రోజు వేరే రోజు వేరే ఊరికి పోతారు. వాళ్ళు వచ్చినాక మళ్ళీ వేరే ఊరు వాళ్ళు వస్తారు మా ఊరికి.
1: అచ్చా, నువ్వేం మాట్లాడతలేవు, సిగ్గుపడుతున్నావా?
0: నాకు తెలుగు రాదు.
1: తెలుగు రాదు, వస్తున్నది కదా కొంచెం కొంచెం.
2: కొంచెం వస్తుంది, బాగా రాదు ఇక మాకు.
1: మీ భాషలో ఏదన్నా మాట్లాడి బాగున్నారా అంటే ఏమంటారు మరి? నేను బాగున్నా అంటే ఏమంటారు మరి?
0: కోతులుంటాయి మా చెంటికి.
1: అంటే ఇప్పుడు భయమేస్తా ఎప్పుడైనా అట్లా వెళ్తే?
0: బాగా మందలు ఉంటాయి.
1: ఎప్పుడైనా పడ్డాయా? మీద
0: పడ్డాయా? పడతాయి కానీ మేము దగ్గరకు పోము. అందుకోసం మా భర్త లక్కి చేయని లక్క పడి మేము ఇటు వస్తాం.
1: షారున్నారు మరి మీరు.
0: చేను లక్క వస్తే అవి మొత్తం పత్తి కాయలు తింటాయని ఉంటారట. ఇక
1: ఇప్ప పువ్వు ఏరుతారా అమ్మ ఎప్పుడైనా మీరు? మళ్ళీ ఇప్ప పువ్వుతో ఏమన్నా వంటలు చేస్తారా మీరు?
0: మేము అమ్ముతాం ఏరుకొని అడవికి వెళ్ళాలి.
1: అవును. ఎన్ని కిలోలు ఏరుతారు?
0: 30-40 కిలోలు.
1: అవునా? ఓకే ఓకే.
0: రేపు పొద్దున్నే లేవాలి, చలికి పోవాలి,
1: చలిలో వెళ్ళాలి. పొద్దున ఉదయం 5 గంటలకల్లా అక్కడ ఉండాలి. అవి ఇట్లా టప్పా టప్పా పడుతూ ఉంటాయి కదా, దాంతో లడ్డు కూడా తయారు చేస్తారు. అయితే ఇప్పుడు మంచి వంటకం చెప్పాలి మీరు అందరు. ఇప్పుడు టేస్టీ వంటకం గురించి చెప్పండి. నువ్వు ఏం వంట టేస్టీగా చేస్తావు ఇంట్లో? చికెన్. ఇప్పుడు మీరు ఇంత వ్యవసాయంకి వస్తారు, చేనులలో తిరుగుతారు కదా, ఆకుకూరలు రకరకాలే దొరుకుతూ ఉంటాయి. రిలాక్స్ గా కూర్చొని ఇక్కడ చెట్టు కింద కూర్చొని అన్నం తింటారు కదా, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఏ ముచ్చట్లు పెట్టుకుంటారు అప్పుడు? పని గురించి ఏం మాట్లాడు?
0: పని తొందరగా వాళ్ళని అవే మాట్లాడుకుంటా.
1: అంతేనా? ఏమైనా పాటలు పాడతారా ఇంకా పని చేసేటప్పుడు?
0: పాడం.
1: ఏ పాడతారు? పాడతారు. నీ ముక్కు పిల్ల బాగుంది అసలు, డిజైన్ కూడా ఎక్కువ చేయించుకున్నావు, పెద్దగా అనిపిస్తలేదా అది నీకు? మీ అందరి సేమ్ ముక్కు పిల్లలు ఉన్నాయి, కావాలని ఇట్లా వేసుకున్నారా? మీ ఇంట్లో మంచి వంట ఏదన్నా?
0: టమాటా కర్రీ చేస్తా.
1: పిల్లలకు బాగా ఇష్టమని. ఇంకా
0: తోవరపప్పు, పెసరపప్పు.
1: ఓకే, నీకు ఇష్టమైన వంట ఏంది?
0: చేపల కూర.
1: అందరికంటే హైలైట్ నీదే ఉంది.
0: అందరు పోతాం,
3: అందరు కలిసి పోతాం.
0: పోతాం
3: ఎండాకాలం.
1: ఓకే, ఎన్ని కిలోల వరకు చేపలు పడతారు మీరు? సేమ్ గ్యాంగ్ మీరు 5 గురా? ఏ వాగులలో పోతారు మీరు?
0: బాగా
2: దూరం ఉంటాయి ఊరలు కూడా, నడుచుకునే పోతాం. ఇక తీసుకొస్తాం బాగా పెద్ద పెద్దగా కూడా తీసుకొస్తాం.
0: అందరు కలిసి మాట్లాడుకుంటాం వెళ్దామని పోతాం.
1: ఇప్పటి వరకు
2: పోతామని మాట్లాడతాం, మరి పోతాం. మేము
0: పోం మేడం, పని లేకపోతే పోతాం.
1: ఎన్ని కిలోలు పట్టుకొస్తావా మనం?

0: తీసుకొస్తాం, 5 కిలోలు 6 కిలోలు తీసుకొస్తాం.
1: మీకు ఆ పని ఎవరు నేర్పించారు?
0: నేనే నేర్పినా, నాకెవరు నేర్పలేరు కదా మేడం.
1: చిన్న ఉన్నప్పటి నుండి చూసి చూసి ఇట్లా. నీకు ఇష్టమైన వంట ఏది చేస్తావమ్మా చెప్పు.
0: పెసరపప్పును చేస్తా అంట.
1: పెసరపప్పు
0: బాగా మంచిగా అన్ని వేసి చేస్తా. ఇక
1: వంకాయ
2: కూర చపాతీలు చేస్తా.
1: ఇట్లా చేనులలో దొరికే ఆ కూరలతో ఏం కూర వండరా?
2: వండుతా
1: వండుతాం.
2: శనగలు ఇవే, బెండకాయ, వంకాయలు ఇవే చేస్తా.
1: నువ్వేం వండుతావు? అమ్మ వండింది తింటావు అంతేనా? నువ్వు కూడా చేపలు పట్టడానికి వెళ్తావు వీళ్ళతో పాటుగా? అందరికంటే వినబడుతుంది కల్పన మీ బాస్ కదా, అన్ని మీకు సలహాలు సూచనలు ఇచ్చేది కల్పన. కానీ ఇట్లా సైలెంట్ గా ఉన్నా చూసిందా, ఆమెనే బాస్ ఇక్కడ కల్పన. రాధాబాయ్ ఏమంటావు? కరెక్టేనా?
3: కరెక్టే మేడం.
1: ఏం సలహాలు ఇస్తుంది మీకు కల్పన?
3: మంచిగా పట్టాలి అని చెప్తుంది మాకు, లేకుంటే తిట్టుతుంది.
1: నీ పేరేమన్నా?
3: మోతుబాయి.
1: మోతుబాయి, మోతుబాయి, రాధాబాయి, పంచఫూలాబాయి,
2: అనసూయాబాయి,
1: అనసూయాబాయి, కల్పన మీ హెడ్ కదా. సరే ఓకే, మీతో మాట్లాడడం నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంకా ముచ్చట్లు పెట్టుకోవాలి అని ఉంది కానీ ఇంకా మీకు సమయం లేదు. సరే మీరు హాయిగా పని చేసేసుకోండి, నేను కూడా టాటా బాయ్ బాయ్. మరి ధన్యవాదాలు మోతుబాయి.
3: థ్యాంక్ యూ మేడం.
1: రాధాబాయి థ్యాంక్ యూ. ఫులాబాయి థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ మేడం.
3: ఓకే థ్యాంక్ యూ.
1: అలా ఫ్యూ థ్యాంక్ యూ. బాయ్ బాయ్, ధన్యవాదాలు. ఇప్పుడు దాకా వ్యవసాయం పనులు చేస్తూ చేపలు పడుతూ జీవనోపాధిని పొందుతున్న మహిళా రైతులు సిడామ్ కల్పన, మడావి పంచపుల, జుగ్నాక్ రాధాబాయి, జుగ్నాక్ మోతుబాయి అనసూయలతో ముచ్చటాది. వారితో ఇప్పటిదాకా సరదాగా ముచ్చట పెట్టింది బి సంధ్యలీల. వీరి గ్రామం సిరికొండ మండలం లచ్చింపురం. ఇంతటితో ఇయాల్టి శక్తి కార్యక్రమం సమాప్తం. రేపు 5:30 రూపకం తీరొక్క పూల జాతర బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కె రామేశ్వర్ లెనిన్. 5:30 రేపు ప్రసారమవుతుంది. వినడం మరకుండ్రి. ఇయల్టి శక్తి సమర్పణ బి సంధ్యాలీల. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6 గంటలుగా వస్తున్నది. గుడ్సెపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: డాక్టర్ పి సాధనతో ముచ్చటయింటారు. ఐదు గంటల 30 నిమిషాలకు రూపకం కార్యక్రమంలో తీరొక్క పూల జాతర బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆరు గంటల 20 నిమిషాలకు గిరిపదం కార్యక్రమంలో ఆదిల మండలం ఖండాలకు చెందిన జాదవ్ బాపురావు బృందం పాడిన చిత్రలేఖ పాటలు మొదటి భాగం, సాత్నాల మండలం సైదుపూర్ దౌన గ్రామానికి చెందిన రాతోడు విమలబాయ్ బృందం పాడిన పెళ్లి పాటలు మొదటి భాగం వింటారు. 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంటలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట, భూభౌతిక సమస్యలు యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ఇంటారు. రేపు రాత్రి 8 గంటలకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే ముత్యపు పందిరిపై సేవపై ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 9 గంటల 30 నిమిషాలకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పట్టణం 80వ భాగం వింటారు. చెవికింపు కార్యక్రమంలో 9 గంటల 45 నిమిషాలకు ప్రేమ్ జోష్వా మనీష్ వ్యాసరచనలు వింటారు. ఇవి ఈరోజు రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటల 10 నిమిషాలుగా వస్తుంది. మరికొంచేసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. 45 రోజుల్లో పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 10 ఎకరాల్లో గ్రాసం సాగు చేస్తారు. నిధులు ఉపాధి హామీ పథకం నుండి కేటాయిస్తారు. విత్తనాలను పశు సంవర్ధక శాఖ ఉచితంగా ఇస్తుంది. నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ పథకం ఎఫ్టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 3,800 మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో 27 ఉద్యోగుల పోరాటానికి

కి ఫలితం దక్కింది. ఈ జీవో ప్రకారం ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో కనీసం 4 లక్షల రూపాయల గ్రాట్యుటీ అందుతుంది. 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి కనీసం 10 లక్షల రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుంది. 20 ఏళ్ల కల సాకారమైందంటూ ఉద్యోగుల సంఘం మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. ఎల్బీ నగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కు గడ్కరీ ఆమోదం తెలిపారని, కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ శంకుస్థాపన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. దీనివల్ల ఎన్హెచ్ 167 కేపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుసంధానం పెరిగి రవాణా, పర్యాటకం మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవా సర్టిఫికెట్ పేపర్ను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ప్రజాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి రవికిరణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాటకీయ వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్లోని హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై అందరికీ గౌరవం ఉండాలన్నారు. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం ఒక్కో ఓటరు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల కమిషన్ పరిమితులు విధించింది. తగిన ఆధారాలు లేకుండా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు దాఖలు చేస్తుండటంతో సంబంధిత ఓటర్లకు ఇబ్బంది కలుగుతోందని, క్షేత్రస్థాయి సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు క్లెయిమ్లు, అభ్యంతరాల మొత్తం కాలంలో ఒక ఓటరు గరిష్టంగా 10 ఫారం 7 దరఖాస్తులే ఇవ్వచ్చు. ఓటర్ల జాబితా నిరంతర సవరణ కాలంలో నెలకు 5 మాత్రమే అనుమతిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ శంకుస్థాపనకు రావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ మేరకు వారు ఢిల్లీలో గడ్కరీతో భేటీ అయ్యారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ప్రజాబాట కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సంస్థ సీఎండి జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 11 కేవీ ఫీడర్లపై లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద శుభ్రత, ఎర్తింగ్ తనిఖీలు, దెబ్బతిన్న పరికరాల మార్పిడి వంటి నిర్వహణ పనులు చేపట్టారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఎపిక్ నెంబర్ వివరాలు ఇవ్వాలని పట్టుబట్టవద్దని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎపిక్ నంబర్ ఇవ్వలేదన్న ఒక కారణంతో ఫారం 18 దరఖాస్తులను తిరస్కరించరాదని స్పష్టం చేశారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లిలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై పడే దుష్ప్రభావాలు, పునరావాస మార్గాలపై నిపుణులు వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నే సత్యనారాయణ తెలిపారు. ధర్మకర్తల మండలి 3వ సమావేశంలో పలు అభివృద్ది పనులపై చర్చించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని,
వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ

0: పంటలు సాగు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. వర్దపల్లి గ్రామంలో రైతు కడుదుల రాజు, అంజలి దంపతులు సాంప్రదాయ వరి సాగును వదిలి వినూత్నంగా 3.5 ఎకరాల్లో ఆయిల్ పామ్ లో అంతర్ పండగ బెండకాయ, టమాటా, మిర్చి, కాలీఫ్లవర్ తో పాటు బంతి, పట్టుకుచ్చులు, వేరుశనగ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించి అభినందించారు. భద్రకాళి దేవాలయంలో రథోత్సవ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఈరోజు పరిశీలించారు. వివరాలను ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ కార్యనిర్వహణాధికారి సునీతను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ ఏంజిలా అల్ఫ్రెడ్ సూచించారు. కోనరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నిమ్మపెల్లి ఉప కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సామాన్య రైతులు సైతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆర్థికంగా పురోగతి సాధించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన పీఎం డీడీకేవై 1 సంవత్సరం మైలురాయి వేడుకల్లో కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు. పల్లె ప్రజలు పొలంలో పనిచేస్తున్నప్పుడు తాము చేసే పనిలో అలసటను మర్చిపోవడానికి పాటలు పాడుకుంటారు. అలా పాటలు పాడుకోవడం వలన వాళ్ళు చేసే పని వాళ్లకు ఇష్టంగా అనిపిస్తుంది. మేటోంచేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఎలవిందం తాంసీ మండలం బండల నాగాపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు, తర్వాత తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పెంటపర్తి ఆశమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు వింటారు.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: కాలేజ్ ఫీజు ఎక్కువ.
5: అమలు,
4: గుర్తుందా బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
5: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయిండొచ్చు.
6: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీ తో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా
4: ఎక్కడికి?
6: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
4: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగల విందాం. తాంసీ మండలం బండల నాగపూరు గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటల్ని.
2: నా పేరు కత్తి గంగమ్మ, మాది బండల నాగపురం, తాంసీ మండల, ఆదిలాబాద్ జిల్లా. నాతో పాడే పాటలు మంత్రి లసందేవు, అలగంటి పుష్ప. మేం పాడేటి పాటలు బొడెమ్మ పాటలు, బతుకమ్మ పాటలు, చేతేడు గాజుల్లా సిన్ని సీతమ్మ, శ్రీరాముడు అచ్చిండు పోతావా లేదని.

పుట్టింటి బిడ్డ పువ్వులు తెచ్చి బతుకమ్మని ఊదిస్తే సాలి వేద్దాం అదినే మన నోములాడి బతుకమ్మని అది నాకు చెప్తున్నది.

0: మరి బతుకం తాడురా మరినా మర నోములాడి బతుకం.
1: ఆ కొట్టి కొట్టి చేతులు వాయ పాడి పాడి నోరు వాయ సాలు చేద మదినా మర నోములాడి బతుకమ్మ సాలు చేద మదినా మర నోములాడి బతుకమ్మ
0: కొట్టి కొట్టి చేతులు.

0: మొలాడి బతుకమ్మ.
1: కొట్టి కొట్టి చేతులు వాయ పాడి పాడి నోరు వాయ సాలు చేద్దామదినా మన నోములాడి బతుకమ్మ. సాలు చేద్దామదినా మన నోములాడి బతుకమ్మ.
0: కొట్టి కొట్టి చేతులు వాయ పాడి పాడి నోరు వాయ సాలు చేద్దామదినా మన నోములాడి బతుకమ్మ. సాలు చేద్దామదినా మన నోములాడి బతుకమ్మ.
1: గన్నెరు పువ్వులు తెచ్చి బతుకమ్మని పూజించి వాడుదా మదినా మన నోములాడి బతుకమ్మ.

0: పాడి బతుకమ్మ.
1: కొట్టి కొట్టి చేతులు వాయ పాడి పాడి నోరు వాయ సాలు చేద్దామదిన మన నోములాడి బతుకమ్మ. సాలు చేద్దామదిన మన నోములాడి బతుకమ్మ.
0: కొట్టి కొట్టి చేతులు వాయ పాడి పాడి నోరు వాయ సాలు చేద్దామదిన మన నోములాడి బతుకమ్మ. సాలు ఏదమదిన మన నోములాడి బతుకమ్మ.
1: బీరా పువ్వులు తెచ్చి బతుకమ్మని ఊదించి వాడుదా మదిన మన నోములాడి బతుకమ్మ. వాడుదా మదిన మన నోములాడి బతుకమ్మ.
0: బీరా పువ్వులు తెచ్చి బతుకమ్మని ఊదించి వాడుదా మదిన మన నోములాడి బతుకమ్మ. ఆడుదా మదిన మన నోములాడి బతుకమ్మ.
1: కొట్టి కొట్టి

0: బా తక్కమ్మా.
1: నాగం బాము, రోడ్ అన్నది తెలియదు, గడ్డి అన్నది తెలియదు, గాయం అన్నది తెలియదు. 10 మంది నడిచే తోవల కూడా భయం లేకుండా పడగెత్తి ఆడుతున్నదని శివుని మెడల ఉంటది కాబట్టి శివునికి చెప్తున్నా.

0: ఇంతవరకు తాంసీ మండలం బండల నాగాపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు విన్నారు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
3: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
4: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
3: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
4: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
3: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
4: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
3: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
4: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
5: మేటోంచేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమాన్ని. పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం తాంసీ మండలం మడ్డాడి గ్రామానికి చెందిన పెంటపర్తి ఆశమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటల్ని.
6: నా పేరు పెంటపర్తి ఆశమ్మ. బతుకమ్మ పాటలు పాడుతున్నాము. నా తోటి వాడేటోళ్ళు ఇందురు సులక్షణ, కత్తిరపాగ ఆశమ్మ, కొంటిముక్కుల సుజాత, ఇందురు గంగమ్మ, కడదార.

0: పాశమ్మ
1: మాది ఒడ్డాడి గ్రామము, ఆదిలాబాద్ జిల్లా తామసి మండల్.
2: అమాసనాడు గౌరమ్మ దంపతులు ఆనందముగా పువ్వులతోని బుడెమ్మను ఓదిచ్చి మేము చల్లగా ఉంచని అంటాం.

శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇన్నుడే కాదు, మీ సుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇన్పిండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. గుర్తుంచుకోండి, మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఈ పల్లె పదాలు కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం రాత్రి 6:20 ప్రసారమవుతుంది.

రేపు రాత్రి 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం ఖండాలకు చెందిన జాదవ్ బాబురావు బృందం పాడిన చిత్రలేఖ పాటలు మొదటి భాగం వింటారు. సాత్నల మండలం సైదుపూర్ దౌన గ్రామానికి చెందిన రాథోడ్ విమలాబాయి బృందం పాడిన పెళ్లి పాటలు మొదటి భాగం వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സിനിണ്ട. വിദ്യ, ഉദ്യോഗ, സമാചാരം. ముందుగల్లా ఒక సమాచారం తెలుసుకుందాం. విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయనిది ఏమనగా, 2026-27 సంవత్సరంలో 5వ విడత వాకిన్ అడ్మిషన్ కోసం ఈ నెల 15వ తేదీ వరకు ఉదయం 11 గంటలలోపు నేరుగా ఐటీఐ ఏటీసీకి వచ్చి అడ్మిషన్ పొందాలా? ఎన్సీవీటీ ప్యాటర్న్ కింద వివిధ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ట్రేడులలో అభ్యర్థులు శిక్షణ పొందవచ్చు. కావున అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. వెబ్సైట్ చిరునామా itiitelangana.gov.in. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలెను మరియు అభ్యర్థుల వయసు 1వ తేదీ నాటికి 14 సంవత్సరాలు నిండాలా. గరిష్ట వయసు లేదు. కావున అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి అభ్యర్థుల యొక్క పర్మనెంట్ మొబైల్ నంబరు మరియు ఈమెయిల్ ఐడిని పొందుపరచాలా. ఐటీఐ కోర్సు పూర్తయ్యే వరకు మొబైల్ నంబర్ మారితే ప్రవేశం రద్దు అయ్యే అవకాశం ఉంది. మరియు ఆధార్ లింకు చేసి ఉన్న నంబరు ఎస్ఎస్సి మేమో ఉండాలి. మరొక సమాచారం తెలుసుకుందాం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఇంజనీరింగ్ విభాగంలో 130 మేనేజర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ హరిత ఒక ప్రకటన జారీ చేశారు. మల్టీజోన్2 పరిధిలో ఈ పోస్టులకు ఎంపికైన వారికి 54,220 నుంచి 133,630 వరకు వేతన స్కేలు వర్తిస్తుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 17 అక్టోబర్ వరకు టీజీపీఎస్సి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్హతలు, ఇతర పూర్తి వివరాలు

കമ്മീഷൻ വെബ്സൈറ്റിലോ ചൂളച്ചു. ఇంకో సమాచారం. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ప్రూఫ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 50 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాల వారీగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో 4, మెకానికల్లో 4, కంప్యూటర్ సైన్స్లో 5, కెమికల్లో 2 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగాల వారీగా సివిల్లో 10, కంప్యూటర్ సైన్స్లో 5, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో 5 పోస్టులు, మెకానికల్లో 8, కెమికల్లో 1, ఎలక్ట్రికల్లో 2, సినిమాటోగ్రఫీలో 2, ఆటోమొబైల్లో 2 పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీటెక్ డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్థులు 2022 నుంచి 2026 వరకు బీటెక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 21 వరకు ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ కాలం 1 సంవత్సరం ఉంటుంది. వెబ్సైట్ చిరునామా drdo.gov.in. ఇది ఇఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరికొంచెసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జాతీయ రక్షణ కళాశాల 66వ కోర్సు సిబ్బంది, కోర్సు సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భద్రత సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిస్థితులు సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవి మరింత మెరుగైన సన్నద్దతను కోరుతున్నాయని తెలిపారు. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని పేర్కొన్నారు. జాతీయ భద్రత కేవలం సైనిక సామర్థ్యాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చేందుకు శాస్త్రీయ సంస్థలు, సాయుధ బలగాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్నప్పటికీ నిర్ణయాధికారాన్ని పూర్తిగా సాంకేతికతకు వదిలివేయలేమని, సమతుల్య విధానం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాన మోదీ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాల్లో వేళ్లూనుకుందని తెలిపారు. కేవలం ముందుకు సాగే సామర్థ్యమే కాకుండా ఇతరులను సాధికారత వైపు నడిపించే శక్తే అసలైన అధికారమని చెప్పారు. డిజిటల్ శక్తి ఈ పరివర్తనకు ప్రధాన

0: ంచేలా చూడడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకొచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026కు సంబంధించి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమాపేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైస్వాల్, ఈ ప్రతిపాదిత చట్టంలోని ప్రధాన నిబంధనలు యుపీఏ ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టంలోని వాటిలాగే ఉన్నాయని తెలిపారు. సైబర్ మల్బార్ చర్చి, రామకృష్ణ మఠం, ఇస్కాన్ తదితర సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ విన్న తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. 2010 నాటి చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, సంబంధిత రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేదని, అయితే ప్రస్తుత సవరణలో ఆ అధికారాన్ని ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగానికి అప్పగించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బిమ్స్టెక్ మొట్టమొదటి హోం మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఉగ్రవాద నెట్వర్క్కు చోటు దక్కకుండా చూడడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
1: ఆతంకవాదియో, ఉన్కే సహాయకో, అపరాధిక్ నెట్వర్క్, విత్తీయ ఛానల్ ఆర్ సీమా పార్ గతివిధియో పర్ సత్యాపిత తథా కార్రవాయీ యోగ్య సూచనా కా సమయ పర్ ఆదాన్ ప్రదాన్ హమారీ సామూహిక సురక్షా కో మజబూత్ కర్ సక్తా హై.
0: బంగాళాఖాతం పరిసర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్ లో భారత్తో పాటు మరో 6 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, గతంలో ఎన్నడూ లేనంత బలమైన దౌత్య బంధం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని భారత్లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేల మధ్య ఉన్న పరస్పర అవగాహన అద్భుతమని ఆయన అభివర్ణించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అనితా ఆనంద్ భేటీలను ఆయన ప్రస్తావించారు. అలాగే కెనడా వాణిజ్య మంత్రి మనీందర్ సిద్ధు త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు తెలియజేశారు. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి, యోగాతో సహా చర్మ సంబంధిత వ్యాధుల నిర్వహణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ ఈ పత్రాన్ని రూపొందించింది. వివిధ ఆయుష్ వైద్య విధానాల్లో క్లినికల్ కేర్ విషయంలో మరింత ఏకరూపత, నాణ్యత ప్రమాణాలు, ఆధారపూర్వక అభ్యాసాన్ని తీసుకురావడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఆయుష్ విధానాలను జాతీయ ఆరోగ్య సంరక్షణతో అనుసంధానించడంలో ఈ మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ప్రామాణికమైన వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా రోగుల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని, ప్రజారోగ్యంలో ఆయుష్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణకు ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన, మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువత ఎంతో అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరిట నిర్వహించిన యువ సంవాద్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల బారిన పడే ఏ సమాజమైనా మొత్తం తరాన్నే నష్టపోతుందని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నషాముక్త్ భారత్ సాధనలో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా కృషి చేయడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు.

0: క్రికెట్ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అరుదైన గౌరవం దక్కింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షఫాలి వర్మ ఈ అవార్డును గెలుపొందారు. షఫాలీకి ఈ పురస్కారం దక్కడం ఇది రెండవసారి. పురుషుల విభాగంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు స్థాయిలో ఐదవసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని బిమ్స్టెక్ ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತು ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి కుసుమ పంట సాగు యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్వే సుధాంశు సుధాకర్ తో లెనిడ్ పెట్టిన ముచ్చట, ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన పసుపు పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు కళ్యాణ్ వినాయక్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చట ఉంటుంది.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. యాసంగిలో కుసుమ పంటను సాగు చేసుకున్నట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. దీనికోసం నీరు నిల్వని, బరువైన నల్లరేగడి నేలలు, తగినంత తేమను నిల్వ ఉంచుకునే నేలలు ఈ పంటకు బాగా అనుకూలం. ఈ పంటను అక్టోబర్ 2వ పక్షం నుండి నవంబర్ 1వ పక్షంలోపు విత్తుకోవాలా. పంట విత్తే సమయంలో తెగుళ్ల నివారణ కోసం కిలో విత్తనానికి 1 గ్రాము కార్బెండజిమ్ లేదా 3 గ్రాముల కాప్టాన్ థైరామ్ మందుతో విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. రకాన్ని బట్టి పంట 115 నుండి 135 రోజుల వరకు పంట కాలం ఉంటుంది. యాసంగి కుసుమ పంట సాగు యాజమాన్యం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్వే సుధాంశు సుధాకర్ తో లెనిన్ పెట్టిన ముచ్చట విందాం.
1: నూనె గింజ పంటగానే కాకుండా కంచె పంటగా కూడా ప్రాధాన్యతను కలిగి ఉన్న పంట కుసుమ. మరి ఈ యాసంగిలో కుసుమ పంటను సాగు చేసేటప్పుడు ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, మంచి దిగుబడుల్ని ఎలా పొందాలనో చెప్పతందుకు డాక్టర్ సుధాంశు కస్బే సుధాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సుధాంశు కస్బే గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ కుసుమ పంట గురించి చెప్పండి. ఈ పంట ఎక్కువగా ఎక్కడెక్కడ సాగు చేస్తా ఉన్నారు, దీని విస్తీర్ణం ఎట్లా ఉన్నది?
2: మన భారతదేశంలో ఈ కుసుమ పంట అనేది చాలా ప్రాచీనతమ పంట. ఈ పంటను ముఖ్యంగా మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం, తర్వాత మన తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఇవి దాదాపు 10,000 ఎకరాల మీద సాగులు ఉన్నది. ఉదాహరణకు మెదక్ జిల్లా, వికారాబాద్, నిజామాబాద్, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఉన్న నిర్మల్ జిల్లా, ఇలాంటి జిల్లాల్లో ఈ కుసుమ పంటని సాగు చేస్తుంటారు యాసంగిలో.
1: అయితే ఇప్పుడు ఈ పంట వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి?
2: ఇప్పుడు మన గవర్నమెంట్ గాని విస్తరణ శాఖ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఈ ఎల్నినో ఒక ప్రభావం వల్ల ఈ సంవత్సరం యాసంగిలో కూడా నీటి అవసరం చాలా తక్కువ ఉన్న పంటను వేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే భూగర్భ జలాలు తగ్గిపోయినాయి, వర్షాలు లేకుండే, ఋతుపవనాలు కూడా మారిపోయినాయి, నైరుతి వర్షాలు కూడా పడతాయా లేవా అది డౌటే ఉంది. కాబట్టి ఒక ప్రివెంటివ్ మేజర్ గా మొక్కజొన్న గాని, వరి పంట గాని అలాంటి పంటలు తీసుకోకుండా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను వేసుకోవాలని గవర్నమెంట్ కూడా చెప్తుంది. దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ కుసుమ పంట అనేది చాలా చాలా అనుకూలమైన పంట. ఎందుకంటే యాసంగిలో ఈ పంట ముఖ్యమైన నల్లరేగడి భూముల్లో వేసుకుంటారు వర్షాధారపై. ఒకవేళ ఈ సంవత్సరం మనకు వర్షాలు లేవు, ఈ సంవత్సరం మనం 1-2 తడ్లు కూడా మనం ఇవ్వగలిగితే ఇవి పంట అనేది చాలా మంచిగా పండుతుంది. అందుకే ఈ పంటను వేసుకోవాలని అంటున్నారు. నూనె గింజ పంటగా యాసంగిలో కుసుమ పంట. ఈ పంట యొక్క నూనె చాలా మంచి నాణ్యమైన నూనె. ఆలివ్ ఆయిల్ తర్వాత మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ కుసుమ నూనె అంటే చాలా నాణ్యమైన నూనె. దీంట్లో 78% పూఫా అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి ఎక్కడంటే మన గుండె నొప్పి గాని, గుండె జబ్బులు ఉన్నాయి దానికి పనికొస్తాయి, అంటే హార్ట్ అటాక్ గాని అవి చాలా తగ్గుతుంది, కొలెస్టరాల్ ఎక్కువ మన బాడీలో ఉండదు, అలాంటివి. నూనె గింజ పంట కాకుండా ఈ పంట యొక్క పూరేకులు ఏమైనా ఉన్నాయో ఆ పూరేకులు కూడా మనకు కషాయం గాని అలాంటివి మెడిసినల్ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ పంట ఆకుల మీద కొన్ని ముళ్ళుంటాయి, ఆ ముళ్ళు ఒక దాదాపు విత్తిన 50-60 రోజుల తర్వాత గట్టి పడతాయి. దానివల్ల ఈ పంట దగ్గర పందులు రావు, ఈవెన్ వేరే అడవి జీవ జంతువులు కూడా రావు, నీలగాయ కావచ్చు, అడవి పందులు, అదేవిధంగా కోతులు కూడా. ఇవి చాలా అంటే ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఆ సంఘిలో అలాంటివి అడవి జంతువుల ఉధృతి కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ముళ్ళున్నాయి కాబట్టి ఇవి అడవి జంతువులు కూడా ఈ పంట దగ్గరికి రావు. అందుకే ఈ పంటను మన ముఖ్య పంట, సపోజ్ మనం శనగ ఉంది అనుకోండి, శనగ ఉంది, మొక్కజొన్న, ఎక్కడైనా అలాంటి పంటకు ఒక కంచె పంటగా దాదాపు 7-10 వరుసలు మనం కంచె పంటగా వేసుకున్నట్లయితే, ఒక 10 రోజుల ముందు మెయిన్ పంట వేయక ముందు ఒక 10 రోజుల ముందు మన పంటను వేసుకున్నట్లయితే, కీలకమైన సమయంలో అంటే కంకి డెవలప్ అయ్యే దశ గాని, లేకపోతే పూత దశ గాని, ఇంకా కాయసాగే దశలో ఒకవేళ పంట ఉంటే దానికన్నా ముందు ఈ కుసుమ పంట ఆకుల మీద ఉన్న ఇవి ముళ్ళు బాగా గట్టి పడతాయి. దానివల్ల ఈ అడవి జీవ జంతువులు కూడా మన ముఖ్య పంటను నాశనం చేయకుండా మనం చేసుకోవచ్చు. అంటే ఇవి ఒక వర్సటైల్, చాలా ఆల్ రౌండర్ లాంటివి ఇవి పంట ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ కుసుమ పంట ఉపయోగాల గురించి ఇది ఎక్కడెక్కడ సాగు అవుతున్నది ఆ వివరాలు చెప్పారు కదా, మరి ఒకవేళ ఈ యాసంగిలో మన దగ్గర ఈ పంట సాగు చేయాలనుకుంటే రైతులు ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయా, మరి ఈ పంట ఏ నేలలకు అనుకూలం వాటి గురించి చెప్తారా, అట్లాగే విత్తుకునే విధానం గురించి కూడా చెప్పండి.
2: చూడండి, ఈ పంట ఇంతకు ముందు చెప్పినట్టు బరువైన నల్ల నల్ల రేగిడి భూమిల మీదనే సాగు చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి భూముల్లో నీటిని పట్టి ఉంచే గుణం ఉంటుంది కాబట్టి అలాంటి నీళ్లు మనకు చాలా అనుకూలం. కానీ ఒకవేళ మన దగ్గర ఇరిగేషన్ ఉందనుకోండి, కొంచెం తెలకపాటి నీళ్ళు కూడా కానీ ఎక్కువ ఇరిగేషన్ తో సాగు చేసుకోవాలి. కానీ మేము ఎక్కువ అది దాన్ని రికమెండ్ చేయము. బంకమట్టి నల్ల రేగిడి భూముల్లో దీన్ని సాగు చేయాలి. సాగు చేసేటప్పుడు ఆ భూముల్లో ఎక్కువ లవణ శాతం కూడా ఉండొద్దు. చౌడు భూములు ఉంటాయి కదా, అలాంటి భూముల్లో కూడా ఈ పంటను మనం సాగు చేయకూడదు. విత్తే విధానం మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణకు అనుకూలమైన కొన్ని రకాలు ఉన్నాయి. తాండూరు నుంచి విడుదలైన తాండూరు సాఫ్లవర్ ఒకటి, TSF1, అది ఒక వెరైటీ ఉంది. ఈ వెరైటీ దాదాపు ఒక 130-135 రోజులలో కోతకు వస్తుంది. దిగుబడి వర్షధార పంటగా ఉన్నట్లయితే 6-8 క్వింటల్ దిగుబడిని నమోదైంది. ఒకవేళ ఇరిగేషన్ నీటి వసతి కింద సాగు చేసుకున్నట్లయితే 8-12 క్వింటల్ ఒక ఎకరానికి కూడా దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ISF 764, ఇది ఒక రకము. ఈ రకం కూడా చాలా మంచి రకం. ఆదిలాబాద్ జిల్లాలో కూడా మేము టెస్టింగ్ చేసి దాన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఇది కూడా 8 క్వింటల్ ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. ఒక పాత రకం ఉంది, మంజీరా అనే రకం ఉంది. ఆ మంజీరా రకం

0: పువ్వు ఒక 110 రోజులలో కోతకొస్తుంది. దిగుబడి కొంచెం తక్కువ ఉంటుంది, అయినా కూడా చాలా మంది ఈ కుసుమను కూడా సాగు చేస్తున్నారు. ఇవి వెరైటీస్ కాకుండా కొన్ని హైబ్రిడ్స్ కూడా ఉంటాయి. ఆ హైబ్రిడ్స్ లో దిగుబడి ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా ధార్వాడ్ నుంచి వచ్చిన కొన్ని రకాలు కూడా మనకు ఉన్నాయి. ఇవి ముళ్ళున్న వెరైటీస్. కుసుమాలు కొన్ని ముళ్ళు లేనివి కూడా వెరైటీస్ ఉంటాయి. అంటే దిగుబడి ఎక్కువ రావాలి, మన దగ్గర అడవి పందుల బెడద ఎక్కువ, అడవి జీవజంతుల బెడద ఎక్కువ లేదు. అలాంటి ప్రాంతాల్లో ముళ్ళు లేనివి వెరైటీస్ కూడా ఇస్తారు. దాంట్లో ఒకటి NARI అంటే నారి 6 అనే ఒక మంచి రకం ఉంది ముళ్ళు లేనివి. సో దిగుబడి కూడా చాలా మంచి ఇస్తుంది. ఈ రకము నూనె గింజలు దాంతో పాటు ఇంకా పూరేకులు కూడా మనం సేకరించి దాన్ని వాడుకోవచ్చు. ఇలాంటివి రకాలు మన దగ్గర ఉన్నాయి. తర్వాత వచ్చేసి పంటను విత్తే దూరం చూసుకున్నట్లయితే ఈ పంటను 2 వరుసల మధ్య దూరం అనేది 45 సెంటీమీటర్లు అంటే 1.5 ఫీట్ అనేది వేసుకోవాలి. మొక్కకు మొక్క మధ్య దూరం అనేది మనకు దాదాపు 10 సెంటీమీటర్లు అంటే 4 ఇంచులు మనం ఉంచుకున్నట్లయితే చాలు. విత్తన ముతాదు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి దాదాపు 5 కిలోలు విత్తనాలు సరిపడతాయి. విత్తేటప్పుడు మనం ఏం చేయాలంటే విత్తన శుద్ధి కంపల్సరీ తప్పకుండా చేయాలి. విత్తన శుద్ధిలో మనం క్యాప్టన్ వాడవచ్చు, లేకపోతే థైరం, ఈవెన్ మనం మన దగ్గర ఉన్న కార్బెండేజిమ్ బావిస్టిన్ కూడా వాడుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ మధ్య విత్తన శుద్ధిలో PSB అంటే ఫాస్ఫేట్ సోలిబిలైజింగ్ బ్యాక్టీరియా, మన భూమిలో ఉన్న భాస్వరాన్ని మంచిగా ఉపయోగించవచ్చు ఈ ఫాస్ఫేట్ సోలిబిలైజింగ్ బ్యాక్టీరియా వల్ల. PSB తోటి కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కుసుమ పంట యాజమాన్య పద్ధతుల గురించి చెప్పండి.
0: యాజమాన్య పద్ధతిలో చూసుకున్నట్లయితే విత్తే సమయం అనేది చాలా కీలకమైన విషయం. ఇప్పుడు 15 అక్టోబర్ నుంచి 15 నవంబర్ వరకు మనం ఈ పంటను విత్తుకోవాలంటారు. దాదాపు రైతు భాషలో దసరా సమయంలో ఈ పంటను వేసుకున్నట్లయితే దిగుబడి బాగొస్తుంది. ఒకవేళ మనం లేట్ చేసినామనుకోండి, ఈ పంటను లేట్ గా వేసుకున్నట్లయితే ఎక్కువ శాతం ముళ్ళే ఉంటాయి, దిగుబడి తక్కువ వస్తుంది. చాలా మంది మొక్కజొన్న పంటలో డిసెంబర్ లో కూడా ఈ కంచెగా ఈ కుసుమను వేసుకుంటారు. కానీ వాళ్ళ ఉద్దేశం అంటే దిగుబడి కాకుండా ఈ పంట రక్షణ, సస్య రక్షణ అనేది ఎక్కువ వాడుతుంటారు. కానీ మనకు దిగుబడి కావాలంటే దసరా సమయం నుంచి దీపావళి వరకు 15 రోజులు వేసుకున్నట్లయితే మన ప్రాంతంలో దిగుబడి బాగా వస్తుంది. కానీ ఈ సంవత్సరం మనం చూడాలి, ఎందుకంటే చలి కూడా లేదు, టెంపరేచర్స్ వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఎంత వరకు అది పర్ఫామ్ చేస్తుంది అది చూడాలి. ఇదే పంట కాకుండా అన్ని పంటలు కూడా మనం చూసుకోవాలి. 15 అక్టోబర్ నుంచి 15 నవంబర్ వరకు ఈ పంటను వేసుకోవాలి. ఈ పంటను మనం ఏక పంటగా వేసుకోవచ్చు, కంచె పంటగా వేసుకోవచ్చు, లేకపోతే ఆంతర పంటగా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర నీటి సౌకర్యం తక్కువ ఉంది, శనగ వేసుకుంటాం మనం. సో శనగతో పాటు ఈ కుసుమను కూడా వేసుకున్నట్లయితే మనకు అంత ఉన్న ఆ ల్యాండ్ నుంచి దిగుబడి వస్తుంటుంది. నూనె మనం ఇంటికడ వాడుకుంటాం కాబట్టి చాలా మంచిది. అదేవిధంగా గోధుమతో ఈ పంటను వేసుకుంటుంటారు. అదేవిధంగా జొన్న పంట, రబీ జొన్నతోటి కూడా ఈ పంటను అక్టోబర్ నవంబర్ లో మనం విత్తుకోవచ్చు. ఈ నీటి యాజమాన్యం ఈ పంటకు చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలే లేవు, ఎవరి దగ్గరైనా నీటి వసతి ఉన్నది, ఫెసిలిటీ ఉంది, వాళ్ళు వేసుకోవాలి. కనీసం ఈ పంటను రెండు తళ్ళు మనం ఇచ్చుకున్నట్లయితే దిగుబడి బాగానే వస్తుంది. ఒకటి జర్మినేషన్ టైంలో విత్తేటప్పుడు ఒకసారి, తర్వాత పిండి దశలో పూతకు ముందు పుత్త స్టార్ట్ అవుతుంది అలాంటి ఆ దశలో మనం ఇరిగేషన్ అందజేస్తే దిగుబడి బాగానే వస్తుంది. ఈ పంటలో సస్య రక్షణ కూడా ముఖ్యమైన విషయం. ఈ పంటలో ఒక నల్లటి పేనుబంక వస్తుంది, అదే విధంగా ఆకు తినే లద్దె పురుగు, తర్వాత రామచిలుకలు ఎక్కువ వస్తాయి. సో సస్య రక్షణ చర్యలు మనం పాటించుకున్నట్లయితే మంచి దిగుబడి కూడా పొందవచ్చు. ఈ కుసుమ పంటను మన ప్రభుత్వం ఒక మద్దతు ధర కూడా జారీ చేసింది. అది 7,215 రూపాయలు ఒక క్వింటల్ కు జారీ చేశారు. ఒక ఎకరానికి పెట్టుబడి చూసుకున్నట్లయితే 10 నుంచి 13 వేలు అవసరము. దిగుబడి కూడా బాగా వస్తే ఈ పంట కూడా లాభదాయకంగానే ఉంటుంది. ఈ పంటలో ఒక 25 నుంచి 30% వరకు నూనె ఉంటుంది.
1: చాలా సంతోషం డాక్టర్ సుధాంశు గజ్బే గారు. ముఖ్యంగా యాసంగిలో సాగు చేసే కుసుమ పంటకు సంబంధించిన రకాలు, తర్వాత వాటి ఉపయోగాలతో పాటు సాగులో యాజమాన్య పద్ధతులను గురించి కూడా వివరించారు. మరి ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల కారణంగా కొంత వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నీటి అవసరాలు తక్కువ ఉన్న పంటల్ని రైతులు ఎంపిక చేసుకోవాలని అటు అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వం కూడా సూచిస్తున్నది.

0: ఈ కుసుమ పంట కూడా తక్కువ నీటి అవసరంతో సాగు చేసుకునే పంట అని చెబుతున్నారు. కాబట్టి రైతులు ఈ దిశగా అడుగులు వేసి లాభాలు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్తే. మీరు ఇప్పటి వరకు యాసంగి కుసుమ పంట సాగు యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్వే సుధాంశు సుధాకర్ తో లెనిని పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం శీర్షికన వారంలో 3 రోజులు మంగళవారం, గురువారం, శనివారాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల రైతులు పసుపు సాగు చేస్తున్నప్పటికీ కొత్త ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పసుపు సాగును తక్కువగానే సాగు చేస్తున్నారు. పసుపు పంట ఆశాజనకంగానే కనిపిస్తుంది. ఇప్పుడు పసుపు పంటకు పెద్దగా ఎరువులు గాని పైపాటి మందులు గాని వేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. పసుపు పంటకు డ్రిప్ ద్వారా నీరును అందించినట్లయితే నీళ్లను పొదుపు చేసే వాళ్ళమవుతాం. గడ్డి కూడా పెద్దగా రాకుండా ఉంటుంది. పసుపు పంటకు పందుల బెడద కూడా పెద్దగా ఉండదు. పసుపు పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి తలమడుగు మండల కేంద్రానికి చెందినటువంటి రైతు కల్లెం వినాయక్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. కల్లెం వినాయక్ రెడ్డి గారు, మీకు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: అయితే చెప్పండి, మీకు ఎంత భూమి ఉంటుందండి?
2: 8 ఎకరాలు.
1: ఏమేం పంటలు సాగు చేస్తారు 8 ఎకరాలలో?
2: పసుపు, పత్తి, మిర్చి, సోయాబీన్.
1: అంటే ఇది వర్షాకాలం పంటలు?
2: వర్షాకాలం.
1: రబీ పంటలు వచ్చేస్తాయి?
2: రబీ పంటలు వచ్చేసి మొక్క, జొన్న.
1: అయితే మీరు పసుపు 8 ఎకరాలు సాగు చేస్తున్నారు?
2: 3 ఎకరాలు.
1: అంటే ఎన్నెల నుంచి పసుపు పండిస్తున్నారు మీరు?
2: ఒక 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు.
1: సీడ్ మీదేనా?
2: మాదే. ఫస్ట్ సారి కొనుక్కొచ్చినాం, ఆ తర్వాత మేమే నిల్వ ఉంచుకుంటున్నాం.
1: ఎంతమంది పండిస్తారు పసుపు పంట ఏరియాలో?
2: ఇక్కడ ఒక 4 రైతులు ఉన్నారు.
1: 10-15 ఎకరాలు ఉంటుంది?
2: ఉంటుంది.
1: దగ్గర కాలేదా పసుపు? నేను చూసిన
2: ఇది జంట చాలు, 4 ఫీట్ ఉంది కట్టలు, అంతే ఉంటుంది, అదే బెస్ట్. ఇది అక్కడనైతే వేరే దగ్గర 1 ఫీట్ కట్టలు వేస్తారు బోయల్ తోలి. ఇది 4 ఫీట్ లో 2 జంట చాలు వస్తాయి.
1: ఆయన పొడవలు దగ్గర ఒత్తు కాలేదా?
2: కాలేదు, చేయించుకోవటం.
1: కలిసిపోయినాయి?
2: కలిసిపోయినాయి, బాగా పెరిగింది కదా, అందుకు అట్లా కొడుతుంది.
1: మధ్యలో తొగరసాలు ఏమి వేయరా మీరు?
2: తొగరసాలు దాంట్లో వేయరాదు, మొక్క వేస్తారు. తొగరి మొక్క వేయం.
1: మరి భూమి పలుగలేదా?
2: డ్రిప్ కదా, కట్టలు ఉంటాయి కాబట్టి పలుగది. డ్రిప్ తో తొందరగా తడైతుంది, బాగా మంచిగా ఉంటుంది డ్రిప్ తో.
1: గడ్డి కాదు,
2: నీళ్లు వేస్ట్
1: కావాలి.
2: నీళ్లు ఇవ్వబట్టి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. అంతకుముందు వర్షాలు లేనప్పుడు అప్పుడప్పుడు ఇచ్చినాం, ఇప్పుడు కంటిన్యూ వర్షాలు లేవట్టి 4 రోజులకు ఒక పరి తడి చేయాలి.
1: కట్టలు కట్టాల్సిన అవసరం ఏం పడుతుంది పసుపు?
2: కట్టలు కట్టడం ద్వారా గడ్డ ఊరుతుంది, భూమి లూజ్ ఉంటది కదా, గడ్డ ఊరుతుంది, తీయటానికి ఈజీగా ఉంటది. ట్రాక్టర్ తోలు ఇచ్చేస్తే పైకి వస్తుంది, ఆడోళ్ళతో నేర్పించేస్తాం.
1: ట్రాక్టర్ దున్నితే వెళ్ళిపోతుంది మొత్తం?
2: మొత్తం వెళ్ళిపోతుంది.
1: మరి వేరే చోట అయితే ఇప్పుడు నిర్మల్ నిజామాబాద్ వెళ్తే కొంకులతో దబ్బుతారు కదా?
2: దబ్బుతారు కానీ లేబర్ ఇక్కడ ప్రాబ్లం అంతా దబ్బరాదు.
1: వాళ్ళు ఎందుకు అట్లా ట్రాక్టర్?
2: ఇప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారట కట్టలు.
1: ఏరుకుంటే అయిపోతుంది, మళ్ళీ పరిగె కూడా వేయాల్సి వస్తుంది.
2: పరిగె స్టార్టింగ్ పరిగేమి ఎక్కువ ఉండదు, లేబర్ అది చేస్తారు. కిలోలు సాపిస్తాం కదా.
1: ఆకు రాలిపోయినా కదా తాగుతారా మొత్తం? ఆకు ముందు
2: ఆకు కోసేసి పక్కన వాడేసేసి దున్ని ట్రాక్టర్ తోటి లేబర్ ను పెట్టేస్తారు.
1: దున్నేసి వెళ్ళిపోతుంది?
2: దున్నేసి వెళ్ళిపోతుంది అంటే కట్ట తప్పించి కట్ట దున్తాం. ఒక 3 ఎకరాలు ఉంది, 1 ఎకరంన్నర ఒక పరి అయిపోతుంది, మరో 1 ఎకరంన్నర.
1: మళ్ళా గ్యాప్ ఇక్కడ మట్టి అక్కడ అక్కడ మట్టి కలిసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎన్నిసార్లు మందు కొట్టినా దీనికి?
2: దీనికి ఇప్పుడు 3 స్ప్రేలు అయినాయి.
1: ఏం తెగులు వస్తాయి దీనికి ఇట్లా?
2: దీనికి ఎండు తెగులు వస్తుంది, ఎండు ఒక మచ్చ తెగులు. కాండానికి పురుగు వస్తుంది. బాగా ఏం బీమారు ఉండదు. లాంగ్ పంట కాకపోతే ఖర్చు బాగుంటది.
1: అడుగు మందులు ఎన్నిసార్లు వేసారు?
2: అడుగు మందులు ఇప్పటికి 3 సార్లు వేసిన.
1: ఇట్లా సల్లేస్తారా? సరితో
2: సల్లేస్తాం.
1: అది కొంకులు ఎలా పడదా?
2: చిన్న ఉన్నప్పుడు కదా, చిన్న ఉన్నప్పుడు 3 సార్లు రెస్ట్ చేస్తాం. అంటే బాగా హైట్ రాని వరకు, హైట్ వచ్చిన తర్వాత డ్రిప్ లో వదులుతాం.
1: ఇంకా వేయాల్సి వస్తా?
2: ఇంకా 2 దఫాలు వేయాలి
1: డ్రిప్ నుంచి.
2: డ్రిప్ నుంచి తొందరగా అయిపోతా, 1 అవర్ అయిపోతుంది.
1: వేసుడు నీళ్ళు వారుడు?
2: నీళ్ళు వారుడు డే బై డే
1: ఇయ్యాల్సి.
2: దినమంత
1: డ్రాప్
2: డ్రాప్ పడుతుంది. ప్రెషర్ ఎక్కువ ఉంటే నీళ్లు అంటే 3 రోజులకు ఒకరు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు
1: ఎక్కువ ఇస్తే గడ్డి పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ
2: ఇప్పుడు పెరిగిన తర్వాత గడ్డి రాదు.
1: ఇప్పుడు రాదు?
2: రాదు.
1: అంటే మొదట్లో గడ్డి తీసిన?
2: గడ్డి తీసినాం, కొట్లే.
1: బాగానే ఎత్తు పెరిగింది కదా ఇది. ఇంకా రావాలంటే ఇంకా 2-3 నెలలు పడుతుందా?
2: 4 నెలలు చూసు, ఫిబ్రవరి వరకు.
1: మళ్ళీ మందు కొట్టాల్సి వస్తా?
2: అవసరం రాదు.
1: ఇక డ్రిప్ లో మందు వస్తారా? ఫెర్టిలైజర్స్

0: ఫర్టిలైజర్ డ్రిప్లో నాలుగు మాటలు వదలాల.
1: ఏమేమి యూరియా ఇస్తారు?
0: యూరియా లేదు, 0050 పొటాష్.
1: మీరు తవ్వుతారు కదా, తవ్విన తర్వాత ఏరుకుంటారు కదా, ఏరు వెంటనే కుప్ప పోసేస్తారా లేకపోతే?
0: కుప్ప పోసేస్తాం, ఏరి కుప్ప పోసేసి ఉడకబెట్టే మిషన్ తెప్పిస్తాం. నిర్మల్ నుంచి వస్తుంది, ఎకరానికి 20,000 వాళ్ళకే పోతాయి. అందుకే తక్కువ ఏరినా గానీ వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి వచ్చేస్తారు.
1: అరిచి తెలుగు కంటే పెద్దగా ఉంటది.
0: అవును,
1: మరి అట్లనే ఉడకబెట్టి
0: అట్లనే వేసేస్తే దాంట్లో మట్టి మట్టి రాదు, మట్టి ఉండదు. కుప్ప పోసినప్పుడు ఎత్తుతాం కదా, ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది మట్టి అంటే ఎండి
1: రాలిపోతుంది, బిడ్డ రాలిపోతుంది. ఏరేటప్పుడు బిడ్డ ఉంటుంది చదువుకొని?
0: ఏరేటప్పుడు ఉంటది, మామూలుగా వస్తుంది, ఎక్కువ రాదు.
1: ఎట్లా ఏరుతారు ఇప్పుడు? మరి అంగుండి ఏరాలా ఆడి మనుషులు గాని మగ మనుషులు గాని?
0: కుసుండి సంచులు నింపేస్తారు, కుసుండి ఏరుకుంటా పోతారు.
1: అట్లా గుల్లలు పెట్టుకుంటారా లేకపోతే ఏమైనా ఓడి కట్టుకుంటారు?
0: గుల్లలు
1: గుల్లలు పెట్టుకుని మోస్ట్ వేరు ఉంటారు. మళ్ళా
0: వాళ్ళే సంచులు నింపుకుంటారు, పక్కనే సంచి పెట్టుకుంటారు. ఇంత పెట్టు ఏరే వరకు ఒక సంచి నిండుతుంది.
1: ఇట్లా గుత్తాను ఉంటుందా? ఇట్లా
0: కిలోలు హిసాబు ఉంటది.
1: ఇంత 5 నిమిషాలకు ఒక కిలో ఏరేస్తారు కదా మరి అట్లాంటి
0: వాళ్ళు? అదే, ఒక 2 క్వింటాల వరకు తీస్తారు వాళ్ళు
1: ఒక రోజంతా.
0: ఒక రోజంతా.
1: ఇప్పుడు దాన్ని కుప్ప పోసేసి ఎన్ని రోజుల తర్వాత ఉడకబెట్టగలిగేస్తారు?
0: మనం మంచిగా చల్లగా ఉంటుంది, 2 నెలల కన్నా ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే మేము తొందరగా ఉడకబెట్టేస్తాం, వర్షాలు లేట్ అయినా పర్వాలేదు.
1: ఎన్ని రోజులు కుప్ప మీద ఉన్నా ఇబ్బంది లేదు,
0: ఇబ్బంది లేదు.
1: అందులో పెడదా కూడా ఉండదు పెద్దది. ఈ ఆకుని మొత్తం ఇట్లా కట్ చేస్తారా లేకపోతే ట్రాక్టర్ తో ఏమన్నా
0: కట్ చేసేస్తాం?
1: కొడలతో కోసి
0: గడ్డి కోసినట్టు కోసి
1: కోసి పక్కన కుప్ప పెట్టేసేస్తాం.
0: కుప్ప పెట్టడం లేకుంటే బెడ్ మినేసి కాల పెట్టేస్తాం.
1: కాల పెడితే కింద గడ్డ
0: దానికి ఏమి కాదు, పచ్చిగా ఉంటది కదా, తొందరగా గాలిపోతుంది అది.
1: అది 2-3 రోజులు ఎండాలా?
0: 2-3 రోజులు ఎండితే అయిపోతుంది.
1: ఇప్పుడు ఆ గడ్డ కోసిన తర్వాత మీరు కుప్ప పెట్టి ఒక 1-2 నెలలు కూడా ఉంచొచ్చు?
0: ఉంచవచ్చు,
1: జూన్ వరకు కూడా ఉంచొచ్చు టైం.
0: ఉంచవచ్చు, కానీ అది ఉంచితే మళ్ళీ ఉడకబెట్టరాదు, ఎండదు. వచ్చే సంవత్సరం వరకు దాన్ని కుప్ప ఉంచవలసి
1: ఏప్రిల్ అనే ఆ పని చేసేసుకో.
0: ఏప్రిల్ అనే చేసేసుకో.
1: ఎంతసేపటి పెట్టుకోటిస్తారు మనకు?
0: ఇప్పుడు 3 ఎకరాలది ఒక 2 నైట్లు పడతాయి, నైటే ఉడకబెడతారు, ఎండలు బాగా కదా, 2 నైట్లలో అయిపోతుంది.
1: అది ఇంతకు ముందు అయితే కడాయిలో లేచి
0: ఉడకబెట్టారు.
1: ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు ఎండబెట్టాలి దాన్ని?
0: దాదాపు 8 రోజులు ఎండాలి.
1: ఆన్లో పడితే కష్టం? మళ్ళీ
0: కష్టం.
1: ఏమేమి రకాలు ఉంటాయన్నా?
0: మండ ఒకటి ఉంటుంది, కొమ్ము.
1: ఏది మంచి ఉంటుంది మనకు?
0: మనకు మండ కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది, కానీ తక్కువ వెళ్తుంది అది మండ. ఒక చెట్టు కచ్చేసి ఒకటే ఉంటది,
1: అది గడ్డలు ఎక్కువ,
0: గడ్డలు ఎక్కువ రౌండ్.
1: అది పొడుగు పొడుగు, కొమ్ము వేరు ఉంటుంది,
0: కొమ్ము వేరు ఉంటుంది.
1: మనకి మండకే రేట్ ఎక్కువ?
0: మండకు రేట్ ఎక్కువ, ఎంత 500-600 అంత మరీ పెద్ద ఉండదు. కుంటాలు
1: కుంటాలు 2 ఒకటేసారి ఉడకబెడతారా వేరే వారు ఉడకబెడతారా?
0: ఒకటే పారు ఉడకబెడతారు.
1: సపరేట్ చేయాలి వీటిని దానికి?
0: అది మండ సపరేట్ ఉంటుంది, తీసేటప్పుడు సపరేట్ వచ్చేస్తుంది రౌండ్.
1: గుళ్ళల పక్కన
0: పెట్టేస్తారు,
1: కొమ్ము వేరు ఉంటుంది, మండ కుప్ప వేరు
0: వేరే ఉంటుంది.
1: మళ్ళీ ఎండ పెట్టిన తర్వాత ఇప్పుడు చేనని ఎండ పెడతారు, ఒక 10 రోజులు ఎండుతుంది. ఎండిన తర్వాత మళ్ళీ దానికి పాలిష్ ఎట్లా చేస్తారు?
0: పాలిష్ మిషన్ ఉంటుంది, వాళ్ళే చేసిస్తారు.
1: ఇంతకుముందు చేత్తో పాలిష్ చేసేదేమో,
0: సంచులో పెట్టి కొట్టేది.
1: మరి వాళ్ళు ఏం తీసుకోవాలి ఉడకబెట్టడానికి, పాలిష్ చేసేయడానికి?
0: వాళ్ళు ఇప్పుడైతే 1 క్వింటాల్కు 400 అట్లా అంటున్నారు
1: ఉడకబెట్టాలి.
0: ఉడకబెట్టాలి
1: పాలిష్ కు?
0: పాలిష్ మొత్తం ఉడకబెట్టడం అంతా.
1: ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళా పోయి మళ్ళీ
0: రావాలా? లేదు, ఇప్పుడు ఇక్కడ ఉడకబెడతారు కదా, ఒకళ్ళొకళ్ళ తర్వాత పాలిష్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు మన ఉడకబెట్టిన వాళ్ళ ఉడకబెట్టాలంటే 8 రోజులు టైం పడుతుంది కదా, ఇది పాలిష్ కు వచ్చేస్తే మరో వాళ్ళది వస్తుంది, అన్ని చేసుకునే పోతాడు.
1: ఇక్కడికి వచ్చిన 4-5 సేన్లు ఒకసారి అంటే 4-5 రైతులు కలిసి మాట్లాడి పిలిపిస్తారు ఆయన. ఎందుకంటే ఒక్కరు కోసం వచ్చి కూడా ఆయన కూడా పడతాది అంటారు. మరి మీ ఏరియాలోనే మీ దగ్గరలోనే మీరు ఒకటి అటువంటి ఆ కుక్కర్ తీసుకోరాదా? మరి
0: తీసుకున్నాం ఫస్ట్, అయితే అప్పుడు 30-40 ఎకరాలు ఉంది, నడుమల్లా బంద్ చేసిండ్రు, ఇక అమ్మేసినాం అందు.
1: మరి మార్కెట్ ఎక్కడ దీనికి?
0: ఎక్కడ లేదు, నిజామాబాద్.
1: ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఖర్చు కదా?
0: అయితే కానీ కొనబోతాం, అందరం కలిసి కొనబోతాం.
1: పసుపు కోసిన తర్వాత మీరు మండ ఉంచుతారా కొమ్ములు ఉంచుతారా నెక్స్ట్ ఇయర్ సీడ్ కోసం?
0: కొమ్మే ఉంచుతాం.
1: మండ పెట్టరా?
0: మండ పెట్టాం, మండ పెడితే బాగుంటుంది. కొందరు మండ వేస్తారు, కొందరు కొమ్మ వేస్తారు.
1: మీరు ఏది వేస్తారు?
0: మేము కొమ్మే వేస్తాం.
1: కొమ్ము నుంచి 4-5 మొక్కలు వస్తాయి. మండ నుంచి ఎన్ని రావాలి అట్లా?
0: మండ నుంచి వస్తే 2 ఎక్కువ రావచ్చు.
1: మండ నుంచి ఎక్కువ వస్తాయి?
0: ఎక్కువ వస్తాయి.
1: అది సీడ్ ఉంచుతారు కదా, సీడ్ ఎట్లా భద్రపరుస్తారు? మళ్ళీ మీరు
0: సీడ్ చెట్టు కింద వేసి దీని ఆకు పసుపు ఆకు ఉంటది కదా, పరిచేసి మీదకి వెళ్ళి సంచులు వేస్తాం కొనేటట్లు.
1: పురుగు పూసి కదా?
0: రాదు, పురుగు ఏం పట్టద్దు. దాన్ని
1: తేళ్లు పాములు?
0: ఆగే, తేళ్లు అట్లా మామూలుగా ఉంటాయి, పాములు అయితే ఏం రావు.
1: మళ్ళీ దాన్ని కోసి మళ్ళీ పెడతారా? అట్లే కొమ్ము కొమ్ము పెట్టేస్తారు?
0: కోసి పెడతాం, మళ్ళా 2 చేస్తాం, పెద్ద ఉంటే 3.
1: అంటే మంచి మంచి కొమ్ము తీసి పెడతారా?
0: మంచి మంచి కొమ్ము తీసి పెడతాం.
1: సీడ్ మార్చారా? అదే సీడ్ ఉంటుందా? ఎన్నైనా
0: మార్చాం, అదే ఉంటది.
1: దీంట్లో ఏమైనా పెంట ఎరువులు ఏమైనా వేస్తారా వేసేటప్పుడు?
0: పెంట ఎరువు వేస్తాం.
1: ఎట్లా ఇప్పుడు మీరు వేసేటప్పుడు బెడ్ వేసి కొమ్మేస్తారా లేకపోతే కొమ్మేసినా బెడ్ వేస్తారా?
0: బెడ్ వేసిన తర్వాత కొమ్మేస్తాం.
1: ఎట్లా ఇస్తారా? అలా వట్ట చేతులు దవ్వ పడతాం.
0: లేదు, ఎడ్లకు 2 కొయ్యలు ఉంటాయి, ఇట్లా అరకకు కొయ్యల్ని తోలిచ్చి
1: బెడ్ మీదకి
0: వెళ్ళి
1: బెడ్ మీద గీతలు కొట్టాలా?
0: గీతలు కొట్టాలా?

0: మళ్ళీ బెడ్ చిన్నగా అయిపోదా?
1: బెడ్ వెడల్పే ఉంటది, దాదాపు 1.5 ఫీట్ వెడల్పు ఉంటది.
0: అనిలేసేస్తారు మళ్ళీ మట్టి గొప్ప అయినా? మళ్ళీ
1: మట్టి అది లోతు దుక్కి వేస్తుంది కదా బెడ్ మీద, దాంట్లో ఆడోళ్ళు ఒత్తేస్తారు లోపలికి, వస్తారు లూజ్ ఉంటది కదా
0: మట్టి కప్పన్నమా?
1: మట్టి కప్పాలి.
0: ఇంకేమైనా రోగం వచ్చే ఛాన్స్ లేదా? పసుపు వస్తుంది,
1: వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాండం కుళ్ళు,
0: కాండం కుళ్ళు వస్తాయి,
1: ఆకుమచ్చ తెగులు.
0: ఇప్పుడు మీరు సీడ్ ఇస్తారు, వేరే వాళ్ళు అడిగితే సీడ్ ఇస్తారా?
1: ఇస్తాం.
0: ఇట్లా ఏం రేట్ తో ఇస్తారు?
1: అది మార్కెట్ ని బట్టి అక్కడ ఏం రేట్ పోతుంది దాని మీద వెళ్ళి
0: అంటే ముందే చెప్పాలి వాళ్ళు మీకు?
1: ముందే
0: ఉడకబెట్టేటప్పుడే చెప్పాలి,
1: ముందే చెప్తే మనం
0: ఎన్ని క్వింటల్ కావాలని చెప్పేసి. ఎన్ని క్వింటల్ పడుతుంది మొత్తం దీంట్లో?
1: ఎకరానికి 6 నుంచి 7 క్వింటల్ వస్తుంది పెట్టడం.
0: పెట్టడం దిగుబడి ఎంత రావాలి?
1: దిగుబడి వచ్చేసి పచ్చిదైతే 150 క్వింటాలు 200 క్వింటాల మధ్యన
0: ఎకరానికి.
1: ఎండ పెడితే 20 క్వింటాలు వెళ్ళచ్చు, 15 వెళ్ళచ్చు, చెప్పరు అది.
0: ఓకే, సంతోషంగా ఉన్నారు మరి వ్యవసాయ?
1: పర్వాలేదు,
0: బాగుందండి. వినాయక్ రెడ్డి గారు, ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు లేదా మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
1: 9989 1206966.
0: థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పటిదాకా పసుపు పంట సాగులో అనుభవాల గురించి తలమడుగు మండల కేంద్రానికి చెందినటువంటి రైతు కళ్యం వినాయక రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇప్పుడు ఒక యవసం పాట విందాం.

రేపు సాయంత్రం వేయడం బావుకు. కంది పంట సాగులో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చటుంటుంది. ఆ తర్వాత భూభౌతిక సమస్యలు, యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో అశోక్ పెట్టిన ముచ్చటుంటుంది.

0: కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: इधर इधर हम बोल रहे हैं
1: तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
2: परम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: है बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
4: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది
5: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి
6: 1/2 కిలో కంటే తక్కువ రాదు
5: అవునా ఎందుకు
6: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా
5: అరే బాబు ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా
7: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా
5: అవును బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే బిఎస్బిడి అకౌంట్ ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు కానీ లాభాలు చాలా ఉన్నాయి ఏటీఎం ఇంకా డెబిట్ కార్డ్ మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ బుక్ చెక్ బుక్ అన్ని లభిస్తాయి అది కూడా ఎలాంటి ఛార్జెస్ లేకుండా
8: ఆర్బీఐ అంటుంది బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు గరిష్ట ప్రయోజనాలు పొందండి
4: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె లెనిన్
9: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచి పట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్కారం విజయలక్ష్మి గారు
10: నమస్తే సార్
9: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలని చేపడుతోందో ఆ వివరాలు మాట్లాడుకుందాం ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కు సంబంధించిన వివరాలు చెప్పండి ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం
10: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది జేఎస్జేబీలో భాగంగా మనం 2.0 లో కూడా వర్క్స్ స్టార్ట్ చేసాం అంటే ఏదైతే వర్ష

0: వాతావరణాన్ని ఒడిసి పట్టే విధంగా మనము ఎగ్జిక్యూటివ్లు చేయడం కానీ పాంపాండ్లు చేయడం కానీ బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4 కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచులకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని మహిళా ఎస్ఎస్జి మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వివోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వివోలు వివోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం, 808. అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1 2026 పాంఫార్డ్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫాండ్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంఫాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే ఒక విలేజ్లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంఫాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేపపిల్లల్ని ఒక 2,000 చేపపిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వీబీ రామ్జీలోని మనకి బండ్ ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakh మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ వీబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
0: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంఫాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పాంఫాండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12 లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్ కి 40 చొప్పున మనం వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
1: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
0: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోర్ వేసి ఫెయిల్ అయిన చోట ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి, ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు?
0: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్ అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము, లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫాండ్ అనమాట. సో పామ్ ఫాండ్ ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలో సారథ్యం చేయడం మూలన కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్ లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని కానీ ఈ పంట పొలాలని కానీ గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనేదాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట అంటే 400. సో ఇది ఫేజ్ 1.

0: ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క వివో కి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు 1000 పాంపాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పాంపాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2-2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తం మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్ తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి కుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించొచ్చారు కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గాని ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్లిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరు.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా, ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియనా?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్ గా అంటే మాకు ఈ సీజన్ లోని అసలు లేబర్ మొబిలైజేషన్ ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎల్లీలో ప్రభావం మూలన తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టిన మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా. అట్లాగే

0: ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
1: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండే రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే వివి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే బీబీ రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెర్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
0: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ
2: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
3: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.
4: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకటాచలపతి. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తున్న ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తజనులను సంరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీ వెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చాస్వరూపుడై తాను అవతరించి భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. స్వామివారికి నిర్వహింపజేసేటటువంటి నవరాత్ర బ్రహ్మోత్సవాలలో తాను పూటకొక్క వాహనం మీద విహరిస్తూ అద్భుతమైన దర్శన భాగ్యం చేత భక్తుల అజ్ఞానాన్నంతటినీ కూడా నశింపజేసి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కటాక్షింపజేసే పరమాత్మ యొక్క దివ్యమైన వైభవాన్ని తెలిపేటటువంటి వాహనాలలో స్వామి దర్శనాన్నిస్తూ ఉంటాడు. అలా బ్రహ్మోత్సవాలలో తాను రెండవ రోజు రాత్రి హంసవాహనాన్ని అధిరోహించాడు పరమాత్మ. హంసవాహనము అనేటటువంటిది జ్ఞానమునకు చిహ్నము అని అన్నారు. కనుక జ్ఞానప్రదాత అయినటువంటి, జ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ జ్ఞానమును అనుగ్రహించడం కోసమని చెప్పి తాను చేత వీణ ధరించి చక్కగా ఆ తిరువీధులలో తాను హంసవాహనాన్నెక్కి విహరిస్తూ ఉంటే ఆ స్వామి వైభవాన్ని చక్కగా కీర్తిస్తూ ఆళ్వారుల యొక్క ప్రబంధంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్నంతా కూడా జియర్ స్వాముల వారు చక్కగా కీర్తన చేస్తూ స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలా కలియుగ ప్రత్యక్ష దైవము కలయంద్రతివాహన కాంతులతో జలజాక్షుని దివ్య సుజాత జనున్ నిలయంబు గవేంకట నిత్య విభున్ వెలయన్ కనుగొందురు వేడుకతోన్ అని ఆ స్వామి యొక్క వాహన వైభవాలు చెబుతూ ఉన్నారు. ఆ కాంతి ఎలా ఉందయ్యా అంటే నలుదిక్కులా కూడా ప్రసరింపజేస్తూ ఉన్నాడు తన యొక్క దివ్యమైనటువంటి శోభను, కాంతిని. రథవాహన రథివాహన కాంతులతోన్ మహారథములు, ఆయన యొక్క వాహనములన్నీ కూడా అద్భుతమైనటువంటి వాహనములు. అలాంటి వాహనములను అధిరోహించినటువంటి వాడై హంస గరుడ శేషాది దివ్య వాహనముల యొక్క కాంతులతో, దివ్యమైనటువంటి శోభతో తాను చక్కగా తిరువీధుల్లో విహరిస్తూ ఉంటే కళా బృందములన్నీ కూడా నలుమూలల నుంచి వచ్చినటువంటి

కళా బృందములన్నీ కూడా స్వామిని సేవించి తరిస్తూ ఉన్నారట. అలా ఆ జలజాక్షుని యొక్క కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామి నేడు చక్కగా సరస్వతీదేవిగా తాను హంసవాహనం మీద కూర్చొని చేత వీణను ధరించినటువంటి వాడై తాను తిరువీధిలలో భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ ముందర అశ్వరాజులు, గజరాజులు, హయరాజులు ఠీవిగా స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ, రాజరికాన్ని ప్రకటింపజేస్తూ జగదేక సార్వభౌముడు ఈ తిరువీధులలో విహరిస్తూ ఉంటే తాము తమ యొక్క అధికారాన్ని పొందాలి అని చెప్పి స్వామిని సేవిస్తూ ఉన్నాయట. అలా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ ఆ తిరువీధులలో స్వామి విహరిస్తూ ఉన్నాడు. అలా హంసనెక్కినటువంటి ఆ స్వామిని గురించి చెబుతూ అంటారు, ఆయన సరస్వతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మ సత్యాసత్యములను, ధర్మాధర్మములను వివేచించేటటువంటి విచక్షణను ఇచ్చేటటువంటి పరంధాముడు తాను హంసను నెక్కి వివేకము హంసముగన్ సత్యధన్మహారములెల్లన్ హంసగతింబూనియొసంగుచు సంసార భయంబు బాపు సర్వేశ్వరుండై. తాను సకల జోకాలకు కూడా అధిపతి అయినటువంటి పరంధాముడు భక్త సులభుడై భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులకు సౌలభ్యమనేటటువంటి తన గుణాన్ని దర్శింపజేస్తున్నటువంటి వాడై తాను ఈ తిరువీధులలో బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి సరస్వతీదేవి స్వరూపుడై దర్శనాన్నిస్తున్నాడు అన్నారు. మరి ఏమిటయ్యా ఈ హంసకున్నటువంటి గొప్ప వైభవము అని అంటే అది పాలను నీళ్లను వేరు చేస్తుంది అని అంటారు. ఈ హంసలు ఆ యొక్క పాలను నీళ్లను వేరు చేసేటటువంటి దుగ్ధ జల భేద విధి యందు ప్రసిద్ధమైనటువంటివి అని అన్నారు. అంటే పాలు అనేటటువంటిది అమృతంతో సమానమైతే ఆ నీళ్లు అనేటటువంటి అజ్ఞానాన్ని రెండింటినీ కూడా అమృతమేదో అమృతం కానిదేదో తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటిది హంస. మరి అలాంటి హంసవాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడయ్యా అనంటే, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని వివేచించుకునేటటువంటి జ్ఞాన హారాలను భక్తులకు అనుగ్రహింపజేయడం కోసమని చెప్పి అనేక విధములైనటువంటి రత్నహారములు ధరించినటువంటి ఆ పరంధాముడు తాను సరస్వతీదేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా చక్కటి ఆభరణముల యొక్క కాంతితో ఆ పాపిటి బిళ్ళలు, చంద్రవంకలు, భుజకీర్తులు, అలాగే స్వామి చేత ధరించినటువంటి ఆ వీణ, ఆ వీణ అనేటటువంటిది సంసారమును తెలియజేసేటటువంటి దానికి ప్రతీక అయితే ఆ సప్త తంత్రులు సప్త నాడులకు ప్రతీకలై అలాగే సప్త చక్రములకు కూడా ప్రతీకలై అవి ఆ స్వామి ఏ విధంగా అయితే మనకు ప్రాణములకు ఆధారభూతుడై తాను నిలిచి ఉన్నాడో అలా ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాయి. కనుక సర్వేశ్వరుడు తన కృపతో భక్తుల యొక్క అజ్ఞానాన్ని, సంసార భయాలను పూర్తిగా తొలగింపజేసి సకల శ్రేయస్సులను కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలా పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, అది వెంకటాచలము యొక్క దివ్యమైనటువంటి వైభవం, అలాంటి ఆ వైభవాన్ని తెలియజేస్తున్నటువంటి వాడు తాను దివ్య సుజాత జనున్నన్నాడు. అంటే ఉత్తమ జన్మలు పొందినటువంటి వాడు అని. ఉత్తమ జన్మ ఏమిటయ్యా అనంటే మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో. ఎన్నో జన్మల యొక్క పుణ్యము పరిపక్వమైతే తప్ప మానవ జన్మ లభించదట. అలాంటి ఆ మానవ జన్మ ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి నైవ చ జన్మకోటి సుకృతై పుణ్యైన్ వినా లభ్యతే అని అంటాడు. 80 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ లభించడము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చేసినటువంటి ఎన్నో పుణ్యములు అవి పక్వమై ఆ జన్మ లభించినప్పుడు ఆ జన్మ ద్వారా ఏం చెయ్యాలయ్యా, సమస్త పాపములను కూడా నశింపజేసి మోక్షాన్ని పొందగలిగేటటువంటి స్థితిని అనుగ్రహించేటటువంటి పరమాత్మ పాదార విందములను తాను నిరంతరము కూడా సేవించాలి. అందుకే పరమాత్మ తాను వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్తమైన అర్చాస్వరూపంతో భక్తకోటి యొక్క సమస్త పాపరాశిని కూడా నశింపజేస్తాను అని చెప్పి పరంధాముడు తాను దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా వేం సర్వపాపమాహు
కటస్థ దాహ ఉచ్యతే.

కనుగొందరు విలయన్ భక్తితో అని అన్నారు. ఆయన ప్రకాశం ఎటువంటిదయ్యా అనంటే దేదీప్యమానమైనటువంటి ప్రకాశం. సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి ఆ పరంధాముడు, స్వయం ప్రకాశకుడైనటువంటి పరంధాముడు తాను ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ అత్యంత భక్తి ఉత్సాహాలతో, ఆనందోత్సాహాలతో ఆ భక్తజనులందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవింద, పరమానంద, ఆశ్రితానంద, నువ్వు తప్ప అనుగ్రహించేటటువంటి వాడు ఎవరో లేడయ్యా అని చెప్పి ఆ పరంధాముని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుమల క్షేత్రంలో స్వయంగా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని వీక్షిస్తూ ఉంటే మనం ఆకాశవాణి ద్వారా పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని, శ్రవణం కీర్తనం విష్ణోహో అని నవవిధ భక్తుల్లో అద్భుతమైనటువంటి భక్తి మార్గం శ్రవణమయ్యా అని అన్నారు. ఆ భక్తి మార్గంలో భగవన్ నామ శ్రవణం అనేటటువంటిది, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను వినడమే ఆ పరమాత్మ యొక్క సాయుజ్యానికి మనల్ని తీసుకెడుతుంది. కనుక అలాంటి అద్భుతమైన పరంధాముని యొక్క హంసవాహన విశేష గుణ వైభవాన్నంతటినీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. అలా హంసనెక్కినటువంటి ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అనంటే, వెన్నెలవన్నెమై మెరుపు వెళ్ళని వల్వలు వీణదాల్చియున్, వెన్నెల చల్వ చూపులను వెల్లువగొల్పు కృపారసంబునన్, వెన్నెల వంటి కీర్తినిల విద్యలు నేర్చిన వారికి చుచున్, వెన్నెల వేళ సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. ఆ స్వామి ఎలా ఉన్నాడు అనంటే చంద్రకాంతితో సమానమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లుతూ ఉన్నాడు. అందుకనే వెల్లని వల్వలు అని అన్నారు. ఆ తెల్లని గొడుగుల కింద స్వామివారు తెల్లని వస్త్రాన్ని పట్టుపుట్టము కట్టినటువంటి అమ్మవారి స్వరూపంతో దర్శనాన్నిస్తూ ఉన్నాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలలో హంసవాహనారూఢుడైనటువంటి పరంధాముడు. మరి చేతిలో ఏమిటయ్యా? వీణయుదాల్చియున్, చేతిలో ఉన్నటువంటి వీణ ఏమిటి అనంటే అది ఏడు తంత్రులు కలిగినటువంటిది. ఆ సప్త చక్రములను కూడా శాసించేటటువంటి పరంధాముడు తాను ఆ చేత వీణను ధరించినటువంటి వాడై తిరుమలగిరులలో కలిదోషహారుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క గోవిందనామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉండగా భక్తజన సందోహాల మనస్సులను పులకరింపజేస్తూ ముగ్ధ మనోహర రూపంలో తాను గానప్రదాతగా తిరువీధులలో కనుల విందుగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అలా అనుగ్రహిస్తున్నటువంటి ఆయన దృష్టి ఏమిటి అనంటే, వెన్నెల చల్వ చూపులన్, చంద్ర కిరణములు ఎంత చల్లదనాన్ని, హాయిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయో తన చల్లని చూపుల చేత భక్తుల తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేసి కటాక్షింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అందుకనే ఆయనకు మంగళాశాసనం చేస్తూ హస్తగిరి అన్నన్ స్వామి వారు అంటారు, దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అంటారు. అంటే ఆ స్వామి దయ ఎటువంటిదయ్యా అనంటే సమస్త జీవకోటిని కూడా ఉద్ధరించేటటువంటి అమృత ప్రవాహమట. ఆ సముద్రంలోని అలలు నిరంతరము కూడా ఒడ్డును తాకుతూ చల్లటి స్పర్శను ఎలా కలిగిస్తాయో అలా ఆ స్వామివారి యొక్క కటాక్ష వీక్షణలు భక్తులపై నిరంతరం ప్రవహిస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమైనటువంటి తాపాలనన్నింటినీ కూడా క్షణకాలంలోనే చల్లారుస్తాయి అని అన్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహం అంత విశేషమైనటువంటిది. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆ ఆశ్రయించినటువంటి వాణ్ణి అహం దూరదస్తే పదాంభోజ యుగ్మం ప్రణామేచ్చయాగత్య సేవాంకరోమి సగృత్సేవయ నిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని ప్రార్థన చేస్తారు. అయ్యా, నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, రాలేకపోయాను, బ్రహ్మోత్సవాలలోని కమనీయమైన సుందర దివ్య రూపాన్ని దర్శించలేకపోయాను, ఆ మనోహరమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొందలేకపోయాను అని చింతించక్కర్లేదట. ఆ స్వామి వెంకటాచలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కుకు వెళ్ళి ఒక్కసారి నమస్కరిస్తే చాలట, తన భక్తుని ఇక్కడ నుంచే తాను అనుగ్రహించేటటువంటి నిరతిశయమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు పరంధాముడు. అందుకనే అహం దూరదస్తే పదాంభోజ యుగ్మం, నీ పాదాలను ఆశ్రయించాలని నేను చాలా దూరం నుంచి కూడా వచ్చానయ్యా, ఒక్క క్షణమాత్ర దర్శన భాగ్యం చేత నన్ను అనుగ్రహించు అంటే చాలు, క్షణమాత్ర కాలంలోనే
ఆయన సకలములైనటువంటి

ఐశ్వర్యాలను కూడా అనుగ్రహింపజేసి తరింపజేసేటటువంటి వాడు. కనుక అలాంటి స్వామి యొక్క కృపా వీక్షణలు ఈ హంసవాహనం మీద ఆయన చల్లగా చూస్తూ అందరినీ కూడా కటాక్షింపజేస్తూ ఉన్నటువంటి వాడు వెల్లువగొల్పు కృపారసంబున. తన యొక్క కృపా ప్రవాహం చేత భక్త కోటినంతటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి ఆ పరంధాముడు చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం ఏమిటి అనంటే, ఎంతటి నిరతిశయమైనటువంటి వాత్సల్యము అనంటే, ఆ పరంధాముడి యొక్క వాత్సల్యము ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో, తనను నమ్మినటువంటి వారిని, తనను ఆశ్రయించినటువంటి వారిని, తన పాదములను నిరంతరము కూడా నమ్మినటువంటి వాడిని, తన నామస్మరణ చేసినటువంటి వాడిని ఆయన ఆ విధంగా దగ్గరకు తీసుకుంటాడట. ఏమిటయ్యా ఆ నామస్మరణం యొక్క వైభవము, ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి నామం ఏమిటి అనంటే, ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి గోవింద నామస్మరణ. గోవింద అని ఆర్తితో పిలిస్తే చాలు, పులకరించిపోతాడు. తన భక్తుడు ఆర్తితో పిలిచాడని భక్తుని కోసం వైకుంఠాన్నే విడిచి వచ్చినటువంటి ఆ పరంధాముడు, మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం ధరణ్యాం అవతీర్ణోసి వరేణ్యో వరదోర్చిత అని అన్నారు. తన భక్తుల కోసమని చెప్పి నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం చేత భక్తుని అనుగ్రహించాలి, ఆర్తితో ఉన్నటువంటి వారిని కటాక్షించాలి, తనను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించాలి అని చెప్పి సకల ఐశ్వర్యాలకు ఆనందాలకు నిలయమైనటువంటి వైకుంఠాన్ని విడిచి భూలోక వైకుంఠంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. అలాంటి స్వామి నామస్మరణ ఏం చేస్తుందయ్యా అనంటే, స్థలేషు దుర్గేషు జలేషు ఖేషు గర్భేషు అరణ్యేషు చ కైతవేషు నామ్నైవ భావ్యం కలు సర్వలక్షణం మాయావినో విశ్వకుటుంబినస్తే. స్వామి నీవు ఇందుగలడందు లేవని సందేహము వలదు అని ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడే, అలా నిన్ను నమ్మినటువంటి వాణ్ణి ఎక్కడ ఉన్నా వాణ్ణి రక్షిస్తావయ్యా, నీ నామాన్ని చెబితే అని అన్నారు. ఏమిటయ్యా అదంటే, అక్కడ స్థలములందు, దుర్గములందు, జలములందు, ఆకాశమునందు, గర్భమునందు, అరణ్యమునందు, చివరకు ఆ కపట విషయముల్లో కూడా, అంటే ఏదైనా దుఃఖ సమయం ప్రాప్తమైనప్పుడైనా సరే నీ నామస్మరణ చేస్తే చాలు, గోవింద అని ఆర్తితో అంటే చాలట. ఆ స్వామి వెంటనే విశ్వకుటుంబీకుడు అని అన్నారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు తానై వచ్చి తన భక్తుని ఆదరించి రక్షిస్తాడు అని అన్నారు. అందుకనే ఏమిటయ్యా ఆయన రక్షణ విధానము అనంటే, ఆయన జగద్రక్షణ విధానం చాలా అద్భుతంగా చెబుతారు. వాత్సల్యాదవయ ప్రధాన సమయార్థార్థి నిర్వాపణాత్ ఔదార్యాదగ శోషణాదగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్యః శ్రీపతిరేక ఏవ జగతామభవత్ ఏతే సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః. ప్రహ్లాదుడు, విభీషణుడు, కరిరాజు, అహల్య, ధ్రువుడు ఏ విధంగా అయితే పరంధాముని సేవించారో, వారిని ఏ విధంగా తాను అనుగ్రహించాడో, వాత్సల్యాత్ అన్నారు, దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదుని. తాను చక్కగా ఆ దైత్యుని మర్దించి ప్రహ్లాదుని మాట నిలపడం కోసం తాను స్తంభంలో వచ్చినటువంటి వాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనం మీద ఉండి నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తానయ్యా అన్నాడు, వెన్నెల వంటి కీర్తినిస్తానన్నాడు, విద్యలు నేర్చిన వారికి ఇచ్చుచున్నానన్నాడు. స్వచ్ఛమైనటువంటి వెన్నెల వలె ఉండేటటువంటి ఆ కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా ఇస్తానన్నాడు. మరి విద్యలు నేర్చిన వారు అంటే అర్థమేమిటయ్యా, చదువులు నేర్చినటువంటి వారు. ఆ చదువులంటే ఏమిటి అనంటే, చాలా చక్కగా ప్రహ్లాదుడి మాటలో చెబుతాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చదువులంటే ఏమిటి అనంటే, చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటే కదా చదువు. ఆ చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటటువంటి చదువు నేర్చుకోమన్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఆశ్రమానికి పంపుతూ ఉన్నాడు, గురుకులానికి. అలా గురువుల దగ్గరికి పంపుతూ అన్నాడు ఆయన, చదువని వాడగ్నుండగు చదివిన సద సద్వివేక చతురత కలుగు చదువుగవలయును జనులకు
చదివించెదనార్యుల చదువుము తండ్రి. చదువు అంటే ఏమిటయ్యా అని అంటే పోతన మహాకవి చాలా చక్కగా చెబుతూ అన్నాడు ఆయన, చదువు అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదయ్యా, అసలైన చదువు ఏమిటి అని అంటే సదసద్వివేక చతురత కలుగున్, సత్ అసత్ ఏది మంచి ఏది చెడు అనేటటువంటి జ్ఞానం ఇవ్వాలి. మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడెవడయ్యా? పరమాత్మ. అందుకనే ఆయన హంసవాహనాన్ని నిర్వహించాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరంధాముడు తాను వీణాపాణి అయి సరస్వతీదేవిగా, సరస్వతీదేవి అనంటే జ్ఞానం, ఆ జ్ఞానమును అనుగ్రహించేటటువంటి పరంధాముడు ఆయన. ఆయన యొక్క పదరేఖల్లో అంటే పాదముల యందు ఉన్నటువంటి రేఖల్లో చెబుతూ అంటారు, సర్వా విద్యా దదామీతి పదరేఖ దరహ అని అంటాడు. పాదముల యందు ఆయన ఒక రేఖను ధరించి ఉండి ఆ రేఖ యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అనంటే, కోరిన వారికి కోరిన విద్యలనన్నింటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అలాంటి వెన్నెల వేళ అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిదే చదువు, పరంధాముడి యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటిదే చదువు. అలాంటి చదువులు నేర్చినటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి వాడై వెన్నెల వేళ చక్కగా ఈ శరదృతువులో చల్లని ఆ గాలులు వీస్తూ ఉండగా నిశిలో ఆ చంద్రుని యొక్క వెన్నెల కిరణములు తృతీయ నాడు చక్కటి ఆ కిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి వాడై సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. శరదృతువు స్వచ్ఛమైనటువంటి రాత్రివేళ తిరువీధులలో తిరుమలేశుని ఆ హంసవాహన సేవ చాలా నేత్రపర్వంగా సంచ అని అన్నారు ఇక్కడ. సంచపై అనంటే ఆ హంసవాహనం పైన ఆనందోత్సవాలతో బ్రహ్మోత్సవ శోభతో ఆ స్వామివారు చక్కగా పిలిస్తే పలికేటటువంటి కొండల రాయుడు దివ్యమైనటువంటి వైభవంతో అప్రాకృతమైనటువంటి శరీరము ఆ తెల్లని వస్త్రముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి మెరుపులతో ప్రకాశిస్తూ ఉండగా దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో భక్త బృందాన్నంతటినీ కూడా అనుగ్రహింపజేస్తూ తాను తన దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ తన యొక్క దృక్కులను ఆ యొక్క వెన్నెల వంటి చల్లని అమృతాన్ని కురిపించేటటువంటి కరుణా దృక్కులను భక్తకోటిపై అనుగ్రహింపజేస్తూ తాను నిరంతరము కూడా తన భక్తులను రక్షిస్తాననేటటువంటి ఆ ప్రతిజ్ఞను తాను నెరవేరుస్తున్నటువంటి వాడై జ్ఞానులకు సకల విద్యలను కూడా ప్రసాదిస్తూ హంసవాహనంపై వేడుకగా వస్తున్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇక్కడ చాలా చక్కగా వైభవంగా తెలియజేస్తూ ఉన్నారు. అలా స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. మరి ఆ హంసవాహనం అంటే ఏమిటయ్యా, ఆ హంస స్వరూపం ఏమిటి అనంటే దోషహీనత్వాదహం సారత్వాత్ సహా అని అన్నారు. ఉపనిషత్తులు ఆ పరమేశ్వరుని హంసగా కీర్తిస్తున్నాయి. మనము నిరంతరము చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో అది హంస అన్నారు. మరి ఆ హంస జపం ఎలా చేయాలి అనంటే ఇంద్రియముల నిగ్రహించి ప్రాణముల మనసమును గూర్చి వాణితో కలిపి హంస ఎనగ నొప్పు హంస మంత్రంబు యోచించి నిరతము యోజింపవలయు. ఇక్కడ ఇంద్రియములు నిగ్రహించాలి. ఇంద్రియములు ఏమిటి అని అంటే శబ్ద రూప రసగంధ స్పర్శలు అని అన్నాడు. అంటే వినకూడనివి, తినకూడనివి, చూడకూడనివి, స్పర్శించకూడనివి ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు మనస్సు పరిగెడుతుంది. మరి ఆ మనస్సును నియంత్రించాలి అని అంటే ఇంద్రియములు నియంత్రించాలి. ఇంద్రియములు ఎలా నియంత్రిస్తావయ్యా? చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం అని అన్నారు. మనస్సు అనేటటువంటి అగ్ని ఆ యొక్క అద్దాన్ని ఏదయ్యా నియంత్రిస్తుంది అనంటే అది భగవన్నామస్మరణ. కలియుగంలో అత్యంత విశేషమైనటువంటిది భగవన్నామస్మరణ. కలి వినాశన, కలి యొక్క దోషాలనన్నింటినీ కూడా నశింపజేసేటటువంటిది. అలాంటి ఆ భగవన్నామస్మరణ చేత గోవింద గోవింద గోవింద అని ఆర్తితో ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప వైభవాన్ని నిరంతరం కూడా మనన చేస్తూ ఉంటే ఆ మనస్సు ఎక్కడికి కూడా పారిపోకుండగా అది నియంత్రించబడుతుందట. అలా మనస్సును నియంత్రించి ప్రాణములను శ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటిదే ప్రాణము. ఆ ప్రాణముని ఆ ప్రాణమును నడిపేటటువంటి వాడు ఎవడయ్యా? పరంధాముడు. కనుక ఆ ప్రాణముల్ని నియంత్రించమన్నాడు. ఎలా నియంత్రించాలి?
ప్రాణాయామం ద్వారా నియంత్రించాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా ఆ యొక్క శ్వాస తీసుకోవడం, శ్వాస విడవడం, అలా విడిచేటప్పుడు హం, తీసుకునేటప్పుడు సహా, ఇవే

0: హంస జపము అజపా జపము అని అన్నారు దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి ఆ జపము నిరంతరము కూడా మనిషి చేస్తూనే ఉంటాడు. అందుకనే హంస ఎనగన్ ఒప్పు హంస అనే పేరుతో అలరారేటటువంటి హంస మంత్రం అది. అలాంటి ఆ హంస మంత్రాన్ని యోచించి నిరతమున్ యోజింపవలయో నిరంతరము కూడా అది మనస్సు ఆ హంస మంత్రాన్ని మనస్సులో జపం చేయాలి. అది మన ప్రమేయం లేదు. ప్రమేయం లేకుండగానే పరమాత్మ యొక్క అధీనమైనటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. హంస జపం చేస్తూనే ఉంటాం, కానీ దాన్ని నియంత్రించి చేస్తే ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు అవగతమవుతుంది అని అన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ హంస వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఆ జ్ఞానాన్ని మనకు అందించాలి. అలాంటి సప్తాంబుదీరంజక రాజహంసం అని అన్నాడు శుక మహర్షి. ఆ వెంకటాచల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఘనవేంకటపతి ఎవరయ్యానంటే సప్త సముద్రాలు సప్త ద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలానంతటినీ కూడా రంజింపజేసేటటువంటి గొప్ప రాజహంస ఇక్కడ విరాజిల్లుతోందయ్యా. ఆ హంసను సేవిస్తే చాలు, ఆత్మ అనాత్మ తత్వాన్ని ఇస్తుంది, జ్ఞాన అజ్ఞానాలను తొలగింపజేసి ఆ యొక్క విచక్షణను జ్ఞానమేదో అజ్ఞానమేదో సారమేదో నిస్సారమేదో ధర్మమేదో అధర్మమేదో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి ఆ హంస పరమహంస అయినటువంటి పరమాత్మ తాను నేడు ఆ హంస వాహనాన్ని అధిరోహించాడు. అలా మనస్సు అంటే మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చానన్నారు. శుద్ధమైనటువంటిది అశుద్ధమైనటువంటిది అని అన్నారు. అశుద్ధం అంటే ఏమిటయ్యా? కోరికలతో ఉన్నటువంటిది కనుక అలాంటి కోరికలన్నింటినీ కూడా నశింపజేసి మనకు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను వేడుకుంటూ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అని ఆ దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించే జ్ఞానాన్ని అనుగ్రహించమని స్వామిని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా అద్భుతమైనటువంటి ఆ దివ్య నామ స్మరణతో మారుమోగుతోంది ఈ తిరుమల క్షేత్రమంతా కూడా. అలాంటి పరంధాముని యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసౌ సోహమస్మి అన్నాడు. ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినటువంటి నేత్రములే కదయ్యా నేత్రములు. ఆ కమనీయమైన హంస వాహన స్వరూపంలో విరాజిల్లుతున్నటువంటి దేదీప్యమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి పరంధాముని యొక్క హంస సేవలు హంస వాహన సేవలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీనివాసుని యొక్క తత్వాన్ని అద్భుతంగా కమనీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేసేటటువంటి ఆ స్వామి వైభవాన్ని వెన్నెల వంటి చల్లని చూపులతో ఆర్తుల యొక్క తాపత్రయాలన్నింటినీ కూడా నశింపజేస్తూ వరదహస్తుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మననం చేసుకుందాం. ఆ పరంధాముని యొక్క మనోహరమైనటువంటి గుణగణాలనన్నింటి మన యొక్క హృదయంలో పదిలం చేసుకుందాం. ఆ స్వామి వెంకటాచల క్షేత్రం ఏ వైపు ఉందో ఆ వైపున తిరిగి చక్కగా పరంధాముని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చెబుతూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకుందాం. హంసవాహన రూఢ గోవింద గోవింద. ఆపద మొక్కల వాడ అనాథరక్షక గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి వెంకటాచలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, ఆర్ రామగోవిందరెడ్డి, వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి విన్నారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. హుషారు సినిమా పాటల చోరు. హుషారైన పాటల్ని వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి నుండ్రి. ఫోన్ చేసి మాతో ముచ్చట పెట్టి మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలు మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి నుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి 2950081, ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చెయ్యండి. హుషారు కార్యక్రమంలో ముందుగల విందాం అల్లరి అల్లుడు చిత్రం నుండి ఈ పాటని.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
4: మేడం, నమస్తే మేడం.
3: నమస్కారం సార్.
4: రాయగిరి విలేజ్ నుండి మాట్లాడుతాను మేడం.
3: ఓకే సార్.
4: మీరు బాగున్నారా మేడం?
3: ఆ బాగున్నాం. మీరు బాగున్నారా? ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? దొంగ చిత్రం నుంచి పాట వింటారు. తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఫోన్ చేసి పాటలు అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయండి.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8:45 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8 9, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: నిండా. నవలతో చక్కటి నవలా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు నవలతో చక్కటి నవల సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పట్టణం 79వ భాగాన్ని. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తారు సుమనస్వతి రెడ్డి.
4: ఛాతీ మీద 3 గంట్లు అరచేయంతంత, వాటినుంచి పేలికల్లా జారుతూ మాంసఖండాలు పాయింట్ బ్లాంక్లో కాల్చిన ఫలితం మొత్తం తొలిచేశాయి. తూటాలు, వీపు, నడుము, పిక్కలు, అంగవస్త్రం అంతా నెత్తురే. రక్తం మొత్తం పోవడం వల్ల పాలిపోయింది దేహం. దానికి తోడు రోహిణి ఎండలో కమిలిపోయింది. గడ్డం, జుట్టు పెడుసెక్కిపోయాయి ఎండకు. అక్కడక్కడ గడ్డకట్టిన రక్తపు చారికల నుంచి, గాయాల నుంచి వెకటు వాసన.
5: గుడ్డపట్టండి, వేరెవరినో ఆదేశిస్తున్నాడు మూర్తెన్న. ఈసీబు బట్టల దుకాణం నుంచి తెచ్చిన తెల్లటి గుడ్డను రావి చెట్టుకు ఆంచి తెరలా పట్టుకున్నారు ఆ ఇద్దరు. వాలిపోతున్న తలను బారిక నిటారుగా పట్టుకున్నాక ఫోటో తీశారు.
6: త్వరగా,
5: కొంచెం గట్టిగానే అరిచాడు మూర్తెన్న. బిగుసుకుపోయిన మృతదేహాన్ని మళ్లీ మంచానికి బిగించారు. ఆ మంచాన్ని భుజాలకి ఎత్తుకున్నారు బారిక, తెరపట్టిన ఇద్దరూ, ఒక పోలీసు. ఏదో కర్తవ్యం గుర్తుకు వచ్చినట్టు ఉబుకుతున్న కన్నిటిని ఆపుకుంటూ నూకాలు కూడా తటాలన భుజం కాశాడు ఒక మూల. చుట్టూ 100ల మంది పోలీసులు, వాళ్ల చేతుల్లో సిద్ధంగా తుపాకులు. శివార్లలోని తాండవ ఒడ్డుకు చేర్చమని ఆదేశం. ఉత్తర దిశలో కాదు, దక్షిణం వైపు. అంటే శివాలయం ఉన్న చోట కాదు, పాడేరు వెళ్లే దారిలో. ఇసుక తిన్నల మధ్య నక్షత్రాల వెలుగులో మౌనంగా, సన్నగా మెలికలు తిరుగుతూ సాగుతోంది తాండవ. నది దాటాక అవతలి ఒడ్డుమీద ఉంది ఒక దిబ్బ, దానిమీదే అంత్యక్రియలు. అప్పటికే అక్కడ చితి పేర్చారు. దాని చుట్టూ కూడా 200-300 మంది పోలీసులు భుజాలమీద తుపాకులతో.
6: తొందరగా జరిగిపోవాలి,
5: చాలా కర్కశంగా అన్నాడు జాన్. మంచం దించారు. నూకాలమ్మ, బారిక రామరాజు భౌతికకాయాన్ని చితిమీదకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన యోగి, పైగా రాజపుట్టుక. మృచ్ఛకా స్నానం ఎలాగూ లేదు. కనీసం శవాన్ని నగ్నం చేయదల్చాడు నూకాలమ్మ. మనసులోని గుండె నిండా ఆఖరి నమస్కారం చేసుకున్నాడు. అంగోస్త్రం తొలగించాడు భౌతికాయం మీద. లోపల ఖాకీ ఖద్దరు నిక్కరు, అది కూడా తొలగించడానికి చేతులు వేశాడు. 2 జేబుల్లోనూ ఏవో బరువుగా, కాస్త రహస్యంగా జాగ్రత్తగా ఆ జేబుల్లో చేయి పెట్టాడు. 1 జేబులో చేతికి తగిలాయి, వాటిని బయటకు తీశాడు. 1 చిన్న పుస్తకం, మొల గడియారం. ఎలా కనిపెట్టాడో ఏమో, చిబాల్న వచ్చి లాక్కున్నాడు స్టీవర్డ్స్. అదేం పట్టలేదు నూకాలమ్మకు. నెమ్మదిగా నిక్కరు కూడా తొలగించాడు.
6: తొందరగా,
5: మళ్లీ అన్నాడు జాన్. బారిక సాయంతో నూకాలు

శవాన్ని చితి మీదకు చేర్చాడు. అనుకోకుండా తూర్పుకే ఉంది చితి. ఆకాశంలోకి చూశాడు నూకాలమ్మ. తెల్లవారుతోంది. సూర్యుడి రాకను తెలియజేస్తూ కొండలు ఎర్రబడుతున్నాయి. మొదటిసారి శివాలయం దగ్గర చిన్నగాది గుమ్మి దగ్గర దృశ్యం గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే రామాలయం దగ్గర పోలీసు వేషంలో రామరాజు కనిపించిన దృశ్యం కూడా గుర్తుకు వచ్చింది. ఉబికి ఉబికి వస్తున్నది దుఃఖం. కానీ చితి దగ్గర కన్నీరు పెట్టకూడదంటారు. దుఃఖాన్ని ఆపుకుంటూ సాహసం చేసి రెండు చేతులు జోడించి ఆ చితిమీది రామరాజు భౌతిక కాయానికి నమస్కరించాడు నూకాలమ్మ. చురచురా చూశారు మూర్తన్న, స్టీవర్డ్స్, జాన్. వెలిగించిన కాగడాను తీసుకువస్తున్నాడు బారిక, తానే చితి అంటించడానికి. కాగడాని కూడా అంతే సాహసంగా తీసుకుని తలవైపు తానే చితికి నిప్పంటించాడు నూకాలమ్మ. నెమ్మదిగా అంటుకుంటోంది చితి. అప్పుడే ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క సాయుధుడు ఆ దృశ్యాన్ని గమనించడం మొదలుపెట్టారు. చితిమీద నుంచి వస్తున్న పొగ నుంచి తప్పించుకోవడానికి నదివైపు వస్తున్నాడు జాన్. అతడు కూడా ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి కలవరపడ్డాడు. వెంటనే చేయి రివాల్వర్ కేసు మీదకు పోయింది. ప్రతి సాయుధుడు ట్రిగర్ మీద వేలు బిగించి పట్టుకుంటున్నాడు. ఏం జరగదు తథ్యం అన్నట్టు కొందరు నిశ్చలంగా ఉన్నారు. కాల్చే సాహసం ఎవరికీ రాలేదు. ఆ ఉద్దేశం ఎవరికీ రాలేదు. అవతలి ఒడ్డున ఓ జన కెరటం. వృద్ధులు, మహిళలు, యువకులు, కొండల్లో నుంచి వచ్చిన వాళ్ళు, కొండ కింద వాళ్ళు, అక్కడక్కడ బాలలు. ఆ క్షణంలో వాళ్లను ఏదీ భయపెట్టడం లేదు. చేతులు జోడించి మండుతున్న చితినే చూస్తున్నారు నిశ్శబ్దంగా, నిశ్చలంగా. ఆ కొండల నడుమ శ్రీరామరాజు చితి జ్వలిస్తోంది రెండో సూర్యోదయంలా. సాములో రోజు సచ్చిపోలేదు, నా మాట కూడా నమ్మర్రా మీరు? 3 మాసాల క్రితం నేనే ముగ్గురిని తోడిచ్చి ఆయన్ని మచ్చికుండ పంపించాను. మతిస్థిమితం కోల్పోయిన మనిషిలాగే అరిచాడు గంతన్న. రాత్రి 10 గంటల ప్రాంతం. తన స్వగ్రామం నడింపాలెం వచ్చాడు గంతన్న. వెంట 7 అనుచరులే ఉన్నారు. అందరి చేతుల్లోనూ తుపాకులున్నాయి. వాళ్లను, ప్రేతాత్మలను చూసినట్టు చూస్తున్నారు గ్రామీణులు భయం భయంగా. ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా వెంటాడుతున్నారు పోలీసులు. అణువణువు అరిసిపోయినట్టు కనిపిస్తున్నారు ఆ 7. అందరి కాళ్లకు గాయాలు కనిపిస్తున్నాయి. పెద్దవైతే కట్లు కట్టుకున్నారు. రామరాజు మరణ వార్త జీర్ణం కావడం లేదు గంతన్నకు. కృష్ణదేవిపేటలో జరిగింది విన్న క్షణం నుంచి గుండె విలవిల్లాడుతూనే ఉంది. దీనికి తోడు 2 నుంచి భోజనమే లేదు. వెర్రి నీరసంతో ఉన్నారంతా. ఎవరైనా పిలిచి కొంచెం గంజిపోస్తారేమోనన్న ఆశతో ఆ 7 ఎదురుచూస్తున్న సంగతి గ్రామస్తులకు తెలిసినా ఎవరూ సాహసం చేయడం లేదు. నీరసంతో కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి. 2 కాగడాల వెలుగులో గ్రామ శివార్లలో జరుగుతోంది ఇదంతా. ఆ మసక వెలుతుల్లోనే కనిపించాడు తన ఆప్తుడు గడుతూరు నాగన్న. తన దుంప కొమ్ముల వెల్లావును, దాని కడుపునే పుట్టిన కోడెను, ఇంకొక దూడనూ కూడా ఉద్యమానికి వెళ్లే ముందు అతడికి అప్పగించాడు గంతన్న. అతడి 2 పట్టుకుని అన్నాడు గంతన్న, నువ్వు చెప్పరా నాగన్న, దేవుడికి సావేంట్రా? ఆయన్ని తెల్లోళ్ళు ఏం చేయగలరు? చంపగలరా? గంతన్న, నువ్వు ఊళ్ళో ఎక్కువసేపు ఉండకు, వెళ్ళిపో అన్నాడు నాగన్న. అదేంట్రా? అతి దీనంగా అన్నాడు గంతన్న. నీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. నీ గొడవ వదిలిందని అంతా అనుకుంటున్నారు. ఇంకా పోలీసుల పీడ వదలాలి. ఇంకా మా వల్ల కాదు భరించటం. అటు పోలీసోళ్ళు, ఇటు మీరు, ఇంకా ఎందుకు? డగ్గొత్తికతో చెప్పాడు నాగన్న. హతాశుడైపోయాడు గంతన్న. శరీర పరిస్థితికి తోడు ఆ మాట తోడై కళ్ళు బైర్లు కమ్మినట్టయింది. 2 తర్వాత అక్కడ్నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించింది గంతన్న బృందం. ఆ లేఖను చూశాక ఏజెన్సీ కమిషనర్ జాన్ మద్రాసు ప్రభుత్వానికి 31వ తేదీనే ఒక సమాచారం పంపించాడు ఎంతో ధీమాతో. గంతన్నను ఎవరూ ఊళ్ళోకి రానివ్వడం లేదు, కొద్ది రోజుల్లోనే పట్టుకుంటాం. దానితో పాటు రామరాజు

0: బతికే ఉన్నాడంటూ గంతన్నా ఇంకొందరు చేస్తున్న ప్రచారం గురించి కూడా జాన్ వివరాలు పంపించాడు. మన్య ప్రజలు కూడా ఉద్యమకారులను పట్టించే పనిని ముమ్మరం చేశారు. అందుకు ఈ లేఖే సాక్ష్యం అంటూ అది కూడా పంపించాడతడు. ఇలా ఉంది ఆ లేఖలో, మహారాజశ్రీ కేడీపేట స్పెషల్ డ్యూటీ కమాండింగ్ ఆఫీసరు వారి సమ్ముఖమునకు ఆడాకుల గ్రామ మునసబు వ్రాసి దాఖలు చేసుకున్న రిపోర్టు విన్నపములు. అయ్యా, మాకారం ముఠా గనర్లపాలెం గ్రామ కాపురస్థుడు రేగం వెంకయ్య అనే ఆసామి ఇదివరకు పితూరిలో కలిసియుండి 17/5/24 తేదీ సాయంకాలము 6 గంటలకు నా గ్రూపు ఇలాకా మల్లవరం గ్రామం సరిహద్దులో నల్లగొండ సమీపమునకు రాగా సదరు ఆసామీని పట్టి వెంటనే అప్పజెప్పి తిని చిత్తగించవలెను అప్పన సన్యాసయ్య గ్రామ మునసబు 18/5/24. జూన్ 7, 1924. పురిటికందుగా ఉన్నప్పుడు తన కళ్లకు గంతలు కట్టినట్టే ఇప్పుడు కూడా కట్టుకునే అవకాశం ఉంటే బాగుండును అనుకుంటున్నాడు గంతన్నదొర. పురిటికందులు వరసగా చనిపోతూ ఉంటే కళ్లకు గంతలు కట్టి శిశువు బతకాలని దేవతలను మొక్కుకునే ఆచారం ఉంది. అలా గంతలు కట్టిన వాళ్లకు గంతన్న అని పేరు పెడతారు. ఆ ఆచారంతో పిల్లలు బతుకుతారని కొండల్లో ఒక విశ్వాసం. కళ్ళెదుట జరిగిపోతున్నవి చూస్తుంటే మనసు వికలమైపోతోంది. ఎంత పాపం చేశాయో ఈ కళ్ళు అనిపిస్తుంది. అడవి దద్దరిల్లిపోయేటట్టు ఏడవాలని కూడా ఉంది అతనికి. సరిగ్గా నెల అప్పటికి గాని రామరాజును అస్సాం రైఫిల్స్ వాళ్ళు కాల్చి చంపిన వాస్తవం జీర్ణం కాలేదు గంతన్నకు. ఆ స్వామి, తమ పాలిట దేవుడు శ్రీరామరాజును పొట్టన పెట్టుకున్నారు. అక్కడ నుంచి మొదలైంది హత్యాకాండ. ఎంత హింస! పారువేట రోజున మన్యంలో పోలీసులంతా కలిసి జంతువులను చుట్టుముట్టి వేటాడినట్టు కొండవాళ్లను వేటాడుతున్నారు పోలీసులు. మే 7వ తేదీన రామరాజును కాల్చి చంపారు. ఈ నెల రోజుల నుంచి రోజూ ఒక తూట గుండెను తాకుతూనే ఉంది గంతన్న దొరకు. అంత బాధించే సమాచారం చెవిన పడుతోంది. ఒక్క మాసంలోనే 37 పట్టుకున్నారు పోలీసులు. ఉద్యమకారులను గ్రామస్తులు పట్టిస్తున్నారు. బయట బతకలేక కొందరు తామే లొంగిపోతున్నారు.
1: ఇవాళ ఎలాంటి తూట దిగుతుందో ఈ గుండెల్లోకి,
0: తనని తానే ప్రశ్నించుకున్నాడు గంతన్న. అంతాడ ముఠాలోని ఎద్దుమామిడి శింగధారల మధ్య ఒక వాగు. అసలే గుహ. అందులో బిలంలా ఉంటుంది ఆ ప్రదేశం. కొండల నుంచి వస్తున్నది నీరు కాదు, కొండ ప్రజల కన్నీరులా అనిపిస్తోంది. ఆ వాగు ఒడ్డునే ఇసుకలో కూర్చున్నాడు గంతన్న. 6 సహచరులు మాత్రం వెంట ఉన్నారు. 3 నుంచి గంతన్న సహా ఎవరికీ భోజనం లేదు, నిద్ర అసలేదు. పూర్వంలా పిలిచి భోజనం పెట్టడం కాదు కదా, ఎవరూ ఊరిలో కూడా రానివ్వడం లేదు. దూరంగా పారిపోతున్నారు. మే 12 ప్రత్యేక కోర్టు మల్లు మరో 5 కేసు మీద తీర్పు ప్రకటించింది. మల్లుకు ఉరిశిక్ష, మిగిలిన వాళ్లకు ద్వీపాంతర శిక్ష. 10 క్రితం గంతన్న చిన్న భార్యను కొయ్యూరు శివార్లలో అరెస్టు చేశారు. ఇంతకాలంగా ఆమె తప్పించుకు తిరుగుతూనే ఉంది. చిన్న భార్య దొరికిపోయిన 3 పెద్ద భార్య కూతురు దొరికిపోయారు. కొన్ని సందర్భాల్లో పోలీసులను మించి గ్రామస్తులు ప్రవర్తిస్తున్నారు. అవి వింటుంటే నోట మాట కూడా రావడం లేదు ఎవరికీ. మొట్టాడం బుడ్డయ్య దొర కొండదళం సభ్యుడు. రాజును కాల్చి చంపాక ములక్కాయల భీమవరంలో బావమరిది ఇంట దాక్కున్నాడు. ఆ సంగతి తెలిసిపోయింది. గ్రామస్తులంతా ఇంటిమీద పడ్డారు. అప్పుడు భోజనం చేస్తున్నాడు బుడ్డయ్య దొర. ఇంకేమీ చూడలేదు. పరమ కిరాతకంగా ఒక బండతో అతడి తల పగలగొట్టారు. సజీవంగానే కాదు, శవాన్ని అప్పగించినా డబ్బులిస్తున్నారు పోలీసులు. అందుకే రక్తమోడుతున్న ఆ శవాన్ని తీసుకుపోయి రాజవొమ్మంగి స్టేషన్లో అప్పగించారు. తరువాత అదే స్థితిలో అక్కడికే చేరింది సప్పగడ్డ బూర్నేసు అనే ఉద్యమకారుడి శవం. ములక్కాయ భీమవరం పక్కనే ఉంది బందమామిడి. అక్కడే బంధువుల ఇంట రహస్యంగా ఉన్నాడు బూర్నేసు. ఇది కనిపెట్టి గ్రామ ప్రజలు బలవంతంగా ఇంట్లోంచి లాక్కుపోయి రేవళ్లలో మునసబు ఇంటికి తీసుకుపోయారు. మునసబు తమ్ముడు అతణ్ణి పందిరి రాటకు కట్టేసి రుబ్బురోలుతో తలమీద మోది చంపాడు. ఒకప్పుడు పెద్ద వలస అంటే ఉద్యమ

0: మనకి అడ్డ. ఎండు పడాలంటే ఆ ఊళ్ళో గొప్ప గౌరవం. అదంతా ఏమైపోయిందో. ఉద్యమంలోకి వెళ్లినందుకు పడాలు కొడుకును ఆ గ్రామస్థులు బంధిస్తే పోలీసులు విచారించారు. ఇదేమిటని నిలదీయడానికి వెళ్లాడు ఎండు పడాలు. ఆ రోజు మే 26వ తేదీ. ఎండు పడాలు వస్తాడని తెలుసు. ఇందుకోసమే చూస్తున్న మునసబు తన మనుషులను ఉసిగొల్పాడు. పడాలు చేతిలో ఉన్న డబుల్ బ్యారల్ తుపాకీ కూడా పనిచేయలేదు. కర్రలతో గొడ్డళ్లతో ఊరి జనం దాడి చేసి చంపేశారు.
1: ఇంతవరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథయిన్నారు 79వ భాగాన్ని. రచన డాక్టర్ గోపరాజు, చదివి వినిపించిండ్రు సుమన్నస్పతి రెడ్డి. రేపు రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 80వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శామ్య గజల్, గజల్లను వినిపించే కార్యక్రమం. శామ్య గజల్ కార్యక్రమంలో ఇయలవిందాం డాక్టర్ సి నారాయణరెడ్డి పాడిన తెలుగు గజల్లు మొదటి భాగాన్ని.

ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆత్మలను పలికించేదే అసలైన భాష.

ఇంతవరకు షామ్య గజల్ కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి పాడిన తెలుగు గజల్లు మొదటి భాగం విన్నారు. రేపు రాత్రి 9:45 చెవికింపు కార్యక్రమంలో ప్రేమ్ జోష్వా, మనీష్ వ్యాస స్వర రచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మన పురాణాలు. మంచిర్యాల జిల్లా లక్షేటపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బొప్పెనపల్లి రాజలింగు బృందం చెప్పిన శ్రీముత్యం ఒగ్గు కథ 3వ భాగం వింటారు.

అంకం నలసరవా యొక్క ఎవరికైనా అనవసరమే కదా. శాస్త్రానికి భాగవతానికి నాటకానికి వాతాలి ముందు వనక చదువుకు ముందు వనక శాస్త్రానికి ముందు వనక విద్యకు ముందు వనక బుద్ధికి ముందు వనగా. అరే గంగయ్యడ పుట్టిన అదే జిల్లే.

0: ఆహా ఢిల్లీకోక ఊతురానా జిల్లేది మారుకో మూల ఢిల్లీకొండ దచ్చిరానా జిల్లేది మారుకో ఎదు ముక్కులకి వెళ్ళి జిల్లేది మారుకో ఎలా నాడవారి రది జిల్లేది మారుకో నంది ముక్కులకి వెళ్ళి జిల్లేది మారుకో నరమినాది గంగదేవి జిల్లేది మారుకో జిల్లలు ఎర్రలకి వెళ్ళి జిల్లేది మారుకో జిల్లా జిల్ల కాలు వాలి జిల్లేది మారుకో అమ్మా ఈ గంగందల్తమండి ఏడు పొద్దులని ఏడు మోపులని గంగా పాతాపకతో మరి ఓడవదు కథాశాస్త్రము మరి ఎట్లున్నదా
1: నాయన చెప్పబోయే సిరిమూర్తి ఒక్క కథ ఐదు భాగాలుగా చెప్తున్నాము మూడో భాగం ప్రారంభం అవుతుంది కథ చెప్పేవారు ఎవరంటే బొప్పనపల్లి రాజలింగు సహాయకులు బొప్పనపల్లి రాజకుమారు బొప్పనపల్లి మల్లేశు డోలు కడారి హరీషు తాళం సల్లరాయమల్లు మా వెంకట్రాపేట గ్రామం లక్షపేట మండలం మంచిర్యాల జిల్లా మూడో భాగం ప్రారంభం.

రాజవేలే ధర్మ ప్రభు చూడవయ్య అంటే ఒక చిన్న చిలికల్ల పోతూ మాత్రం అని చెప్తూ భార్య సీత అన్నవు దీని సిరిముట్టే మేలకి వెళ్ళిపోవాలి ప్రతిరోజు. సత్యవర్ధనాల మేళకు ఏరవచ్చిండు దేవుడా. కుడువ బంగారు గిన్నె వరగా తాగయండి గిలాస కూకున్న కృషి పురుగ మెత్తలు పడబోతారు. బంగారు మేజు వల్లపై మాత్రం ఆయన పెద్ద భార్య సత్యవర్ధనలో అన్నం పెడుతుందట. అమ్మవారి చిన్న గుచ్చం గోడ మీద పిల్లలు వంగి చూస్తున్నది.

0: మామ సిరుగుచ్చమా, ఏమిటి నా భార్య నాకు అన్నమును ఆ యొక్క ఇష్టాలు పెట్టిందంటావా? చిచ్చి చిచ్చి చిన్న, నమ్మలేను, నమ్మను.
1: నా మాట నమ్మవయ్యే నాదా, ఆ అన్నం లోపల విషయాలు కలిపింది మా అక్క. నువ్వు అన్నదంటే నీ పాన వెళ్ళిపోతుంది, అన్నం తినవోకయ్యా
0: అంతే అంటావా?
1: అవును,
0: అన్నం మాత్రం అంటూరు మాత్రం ఆ యొక్క అందుకవులు పెత్తద్దంటావా? అయ్యో, సాధుకులు నా ప్రేమకు సాధుకుంది, అడ్డబుని మాత్రం సత్యవర దళాలు, అడ్డబుని మాత్రం కర్రకల్ల కత్తురు వెలిగి మొదలు ఒక్క బుక్క అన్నమే ఇవన్నదా? అల్లి వెళ్ళి కలిపినట్టు ఉంటే ఆ బుక్క తీసి ఆ కర్రకల్ల కత్తురు వెలికేసింది ఆ దేశంగి మహారాజు.

కక్కన ఒరిగింది మీయావని ప్రాణం వదిలింది. ఏమిటి సత్యవరదల ఈ పని చేసిందా? నాదో ప్రాణేశ్వరుడు ఎక్కి గత ఏలుగుంది కదా, ఏలుకు అటు తాటికే అంత ముద్ద దిశ ఏలుకుతుండడానికి అంది. అయ్యయ్యయ్యో రాజదేశం రాజు అనగా తాటికే అంత ముద్ద తీసి ఏలుగుతుండడానికి అందించిండు దేవుడు. కలకూడి విచాలు కలిపి నాయాటముడు ఏనుగు చూడు.

이 발리에서 나네 오바. 오 나다 파네스파라. పాడుకునే అల్లవితుల్ని కూడు బతికి అలా ఆడకుండా మాత్రం నా చెల్లెకు సంతానం అవుతుంది, నాకు సంతానం కాకపోతే మాత్రం చెల్లెకు సంతానం అవుతుంది అని చెప్పి ఈ లాయ చేసింది మా అక్క సత్యవరదరాలు. అతని సాధలో జల్లువని గుండెకు విలువల కార్యాలు ఒక జల్లువన్నయ్యి రాజువన కచ్చేరి వెళ్ళికి వెళ్ళిపోయారో చిలుముచ్చవ నువ్వు ఇక్కడ ఉండు బామా, నేను మళ్ళాస్తాను కచ్చేరి వెళ్ళికి వెళ్ళిపోయి వేపర్లు బట్టలు బామలు గొల్లలు కోమట్లు కమ్మరి కుమ్మరి సాలే సాగలు కురుమా గొల్లాలని కచేరీ కడ సభ చేస్తా ఉన్నారమ్మా. దేశంగా మారదు బంగారు పీఠపై కూర్చొని ఏమంటా ఉన్నాడా అయ్యలారా. నేను మీన దేశాన ఒక రాజుకు ఇద్దరు భార్యలు, ఇద్దరు భార్యలు అంటకుండా మాత్రం అని పెద్ద భార్య మందు పెట్టి చిన్న భార్యగా అనుకుంటా 20 సంవత్సరాలు మీరు

చిన్న భార్య కాదు పెద్ద భార్య భర్తకు, పెద్ద భార్య భర్తకు మందులు పెట్టను అయ్యా. చిన్న భార్య కాక పెద్ద భార్య భర్తకు విషాలు పెట్టి అటుముంటే దాన్ని ఏమి శిక్ష అయితదరను? ప్రజలకేమి తెలియదు కదా. పంచన్న బాబగారు కుల్చన్న కులా దౌరాలు అటువంటి పాపిస్తుందని మాత్రం ముఖం చూసిన పర్వ జట్ట అటువంటి మాత్రం భర్తకు మందు పెట్టిన విషయం పెట్టిన ఆడదాన్ని మాత్రం తీసుకొని వెళ్ళిపోయి మాత్రం అటు కూకుండా కుతుక మాత్రం లేత బొడ్డు మాత్రం అటువంటి మాత్రం మాట బొక్కలు దోడి మాట బొక్కలు గుర్తుకు వెళ్ళినాటి గుర్తుకొయ్యలనాటి చెయ్యి కొయ్యకు ఆ చెయ్యి ఆ కొయ్య గట్టి అరిషేతుల్లో మురళ్ళు కొట్టాలి మీగళ్ళ మీద మురళ్ళు కొట్టి కళ్ళ గడుకుడుగులు కట్టి నోటి కప్పతాల వేచి

పళ్ళు పట్టులు బొమ్మలు వాడము తీడు లేకుండా గోలు గోలు వంట చచ్చ వరదరాల నీకు కట్టవచ్చలమ్మో నల్లబడ్డ బురుకులు తీసుకొని వెళ్ళి బొమ్మ ఎవరు చూసిండు అమ్మవారు సెల్లెసిన ముచ్చము చూసి అంటబడి మాత్రం ఆ రారాజుతో ఏమన్నది రాదా ప్రాణేశ్వర సాగుకు పోతున్నది అది ఒక్క సర్వనాశనం అయిపోతుంది వెళ్ళిపోతుంది పాపకరు రాలి వెళ్ళిపోతుంది కదా నగనాడవులు నగభూషణములు మొత్తం తీసుకొని అటుపటి మాత్రం ధనబంతులకు దానం చేసిన

నచ్చదానికి ఆగిపోగా ఎందుకు నారా ఆనాటి మాత్రం మీదే నగభూషణం వలుచుకుంటున్నారు. నగభూషణం వలుచుకోగా అమ్మవారు సత్యవరదరావు చెల్లెలా చెల్లెలా నేనేం పాపలు చేస్తానమ్మా, నా కడుపు పడ్డాక నీ కడుపుకు ఆశపడ్డందుకు నన్ను ఇంత తిదికి తయారు చేస్తావా చెల్లే. బల బల బల బల తీరుకుంటా గోలు గోలు వండే గోలంగా సాగు కూడా అమ్మవారు ఎల్లి పొంగ కొలుకుల్ని ఎల్లి కోరుకుతోని బాలల్లెల్లి బాగుతోని కర్రకాళ్ళ కత్తులు వెళ్ళి దాదుకుంటే

పెట్టే తల్లి ఎటు పోతున్నాను వడ్డమును కర్ర మూసి ఆయన అనుకో కురవసాని కుక్కలు ఎంబడే పోతున్నాయాడ. అమ్మవారు సత్యవరదరాలు తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు ఆ కుక్కలు పోతున్నాయి.

0: ఆడ విలువ మాత్రం కూకుళ్ళు కుతుల మాత్రం లేత బొడ్డు మాత్రం మాట పక్క తోడి మాట పక్కల మాత్రం ఆ యొక్క గుర్తుకు వెళ్ళాట వెళ్ళాట ఈ అరిశత్ర ఇటు మూల కొట్టి ఆ అరిశత్ర అటు మూల కొట్టి నీగల్ల పై రెండు మూలలు కొట్టిల్లు పురుగసాలి కుక్కలకు అది తిది తయారు చేసేది అటుబట్టు కుక్క శంకర భగవంత నారాయణ అనుకుంటా శివ శివ శివ శివ అనుకుంటే మాత్రం ఆ యొక్క నోడి తాళం వేసిల్లు కటకవాళ్ళు వెళ్ళిపోతుండు తండ్రి
1: కటుకోలు వెళ్ళిపోయినాక సత్యవర్ధరాలు అటువంటి మాటి పొక్కల కోసం ఒక పొక్కల గొలపలు కూర్చుంటేమో వారి సత్యవర్ధరాలు నిలువెల్లా నల్లబురుకు ఉన్నది కళ్ళకైనా కడుగుడు కలున్నాయి చేతులకు మురళి కొట్టిల్లు కాళ్ళకు మురళి కొట్టినారు శివ శివనకుండా రెండు పెద్దలు అంట కుట్టినారు అమ్మవారు సత్యవర్ధరాలు.

రకం కావాలా తీరినప్పుడు మాత్రం ఎండి కొండ మీద కూర్చున్న మాత్రం ఆరు గుట్లు వయ్యలు వంగలింగాలి కలింగ చంగాల యోధాన యోధులు దేవుడా అందులో కూర్చున్న దేవసంగ

సాధులు చల్లు అన్నది ఏమిటి గురించి నాకు ఇట్లాయను అరిసే చూడంగా. బాండీ నగరం వేలే దేశంగా రాదు భార్య సత్యవర్తలకు ఒక మాట చెప్పిన నేను ఆ యొక్క సాటికి సమితి కావాలి సమితికి సరిమేడ కట్టాలి అటప్పుడు మాత్రం సౌతి పూర్వకు సంతానం అయిద్దని చెప్పిలా చెల్లెంది ఇసుకొని మారిలా గవి చేసి లోయల్లో ఉండంగా బాబగారి చెల్లె దోసగారి చెల్లె సినిముచ్చమే అమ్మా కలకూడు ఇష్టాలు పెట్టి ఆ నింద మీద మోపింది అయ్యలారా ఇట్లా మారు ఇల్లు ఊహించాలి అటువంటి మాత్రం ఆదుకుంది నేను ఎందుకుండి అటువంటి మాత్రం సత్యవరాలు

0: నెలలో రుద్రాక్షలు వేసుకొని గానంత కందమని గుమ్మనిషి మూడు గుమ్మల కదా సూల మటుకు సంకజోలు వేసుకొని ఒల్లిగుడ్డేలు మూల గడ్డం పెట్టుకొని ఎవరు ఎవరు ఎవరమ్మా ఎవరి.
1: మరి నాయన అటువంటి భగవంతుడు ఎవరు వచ్చినాడు కనకన కనకన కంట కొడుతూ ఉన్నాడు బొమ్మ శంఖ వరుకుతున్నాడు. అవబ్బా భగవంతుడు చూసినవా భగవంతుడు బోల శంకరుడు ఎర వచ్చిండాని పదలో బప్పది పట్టింది ఐదు ఆరుతో పట్టింది ఆ తల్లి ఒక సత్యవర్ధరాలు.

0: కళ్యాణం లేకపోయినయ్యో గంగయ్యా. నాయనా, సిరిముత్యంకు కథ మూడు భాగాలు అయిపోయింది. చెప్పబోయేవారు బొప్పనపల్లి రాజలింగు, సహాయకులు బొప్పనపల్లి రాజకుమారు, బొప్పనపల్లి మల్లేశు, డోలు కడారి హరీషు, తాళం సల్ల రాయమల్లు. మా గ్రామం వెంకర్రావుపేట, లక్షలపేట మండలం, మంచిర్యాల జిల్లా.
1: మంగళవారి.

0: బోలో వెళ్ళి తెల్ల సాముల వారికి.
1: ఇంతవరకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మండలం వెంకట్రావు పేటకు చెందిన బొప్పెనపల్లి రాజలింగు బృందం చెప్పిన శ్రీముత్యము ఒగ్గు కథ మూడవ భాగం విన్నారు. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం వినిపించే శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర మొదటి భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమ మధురమైన పాత కొత్త పాటల్ని వినిపించే కార్యక్రమం. వెన్నెల రాత్రిలో జాబిలి ఎలా మనసుని మురిపిస్తుందో మనసుకు నచ్చిన పాట కూడా అలా మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.

ప్రేమను వెన్నెలలా, ఊహలను జాబిలీలా మనసులో నింపే అందమైన ఈ పాటని ఇప్పుడు విందాం. చిత్రం బన్నీ.

మీట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయైన పాత కొత్త పాటల్ని.

పున్నాగా పువ్వుల పరిమళంలా, మనసులు తాకే మధురమైన అనుభూతిల, వెన్నెల్లో విరిసే ప్రేమల, పూసే ప్రతి పువ్వులోనూ ఒక అందమైన భావన దాగి ఉంది. మీరు వింటున్న ఈ పాట సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలోనిది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. చూపు కలిసిన క్షణం నుంచి మనసు మాట వినదు. ఒక్కసారి మనసులో చోటిచ్చిన మనిషిని చూడకుండా ఉండడం ఎంత కష్టమో చెప్పే అందమైన భావంతో కూడిన ఈ పాటని ఇప్పుడు విందాం. చిత్రం నీరాజనం.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. ఒక్క చూపు చాలు, ఒక్క చిన్న పలకరింపు చాలు, మనసులో ఎన్నో భావాలు మొదలవుతాయి. అలాంటి చిలిపి ప్రేమను, అందమైన ఊసులను గుర్తు చేసుకుంటూ ఈ పాటను విందాం.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు వింటున్నారు

0: మాధుర్యమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. ఆకాశం వైపు చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి కను, కానీ మనసుకు నచ్చిన ఒక జ్ఞాపకం మాత్రం వాటన్నింటికంటే అందంగా ఉంటుంది. కొన్ని పాటలు కూడా అంతే, విన్న ప్రతిసారి మనసులో ఏదో ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. అలాంటి ఒక గీతాన్ని ఇప్పుడు విందాం. చిత్రం అందాల రాక్షసి.
1: శపించని నన్ను నా కథం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

మధురిమ మధురమైన పాత కొత్త పాటల్ని వినిపించే కార్యక్రమం విన్నారు. ఇఎల్టి మధురిమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. గాలిలో తేమ శాతం 78%, గాలి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. పొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నిర్ధారణ చికిత్స గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చటయింటారు. పూలకే పూజ కవి రచయిత చిందమాషన్న ప్రసంగం వింటారు. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు విశిష్టత గురించి పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం వింటారు. పొజ్జామట్టు 5:30 రూపకం కార్యక్రమంలో తీరొక్క పూల జాతర బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆరు 20 నిమిషాలకు గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ మండలం ఖండాలకు చెందిన జాదవ్ బాబురావు బాపురావు బృందం పడిన చిత్రలేఖ పాటలు మొదటి భాగం. సాత్నాల మండలం సైదుపూర్ దవన గ్రామానికి చెందిన రాతోడు విమలాబాయి బృందం పడిన పెళ్లి పాటలు మొదటి భాగం వింటారు. 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంటలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట. భూభౌతిక సమస్యలు యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ఇంటారు. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష ప్రసారం ఇంటారు.

రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పట్టణం 80వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. చెవికింపు కార్యక్రమంలో 9:45 ప్రేమ్ జోష్వా, మనీష్ వ్యాస్ స్వర రచనలు వింటారు.

రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం వినిపించే శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర మొదటి భాగం వింటారు. ఇవే కాకుండా రేపొద్దుగల 8:45 సింగిడి, 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి, 8 గంటలకు హుషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని వింటారు. రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హిందూ.